0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7:30 వరకు, రైతు నేస్తాం 7:30 నుండి 8 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 8 గంటల నుండి 8:30 వరకు, చిత్రలహరి 8:30 నుండి 9 గంటల వరకు, విజేతలు 9 గంటల నుండి 10 గంటల వరకు, గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, సరదాగా కాసేపు 1 గంట నుండి 1:15 వరకు, కథానిక 1:15 నుండి 1:30 వరకు, టైమ్ లైన్ 1:30 నుండి 2 గంటల వరకు, సిల్వర్ స్క్రీన్ 2 గంటల నుండి 3 గంటల వరకు, ఆణిముత్యాలు 3 గంటల నుండి 3:30 వరకు, మహిళ 3:30 నుండి 4 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 4 గంటల నుండి 4:30 వరకు, రైతు నేస్తం 4:30 నుండి 5 గంటల వరకు, అది సంగతి 5 గంటల నుండి 6 గంటల వరకు, మస్త్ టైం పాస్ 6 గంటల నుండి 6:30 వరకు, కెరియర్ చాయిస్ 6:30 నుండి 7 గంటల వరకు, టాలీవుడ్ టాకీస్ 7 గంటల నుండి 8 గంటల వరకు, టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
2: ఇప్పుడు శ్రీ ఆంజనేయ సుప్రభాతం వింటారు.
3: శ్రీ ఆంజనేయ సుప్ర

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4. కాబట్టి ఆమెయో భైరవ స్వర,
1: గాడి ధరిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్వరం ఉన్నది ఆవిడే. ఆవిడ అంటే నా ఉద్దేశంలో శూర్పణఖ. తరుణం దారుణ వృద్ధ, ఆయనో యవ్వనంలో ఉన్నవాడు రామచంద్రమూర్తి, ఆవిడో పరమ వృద్ధురాలు. దక్షిణం, ఆయనో చాలా నేర్పరి అయినటువంటి వాడు, ఆవిడో వామభాషిణి. నూటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటుంది. ఆ మాటలకి ఒక రుజుత్వం ఏమి ఉండదు, వక్రమైనటువంటి మాటలు. తన కార్యం నెరవేర్చుకోవడానికి, తాను ఇష్టపడింది సమకూర్చుకోవడానికి ఆవిడ ఎలాగైనా మాట్లాడుతుంది. అటువంటిది న్యాయవృత్తం. ఈయనది ఎప్పుడు న్యాయమైనటువంటి మార్గం, ధార్మికమైన మార్గం. ఆవిడదో సుదుర్వృత్త, ఆవిడది దుర్వృత్తం. అంటే ఆవిడ యొక్క నడవడికి ప్రమాణమేమి ఉండదు. నేను దీన్ని బట్టి ప్రవర్తించాలి అని ఆవిడేమనుకోదు. ఆవిడ మనసులో పుట్టిన కోరికని బట్టి ఆవిడ ప్రవర్తిస్తుంది. ఒక గారె తినేద్దామనుకున్న కుక్క అది నైవేద్యం పెడతారని చూడకుండా కూడా కరియబడి ఎలా ఎత్తుకుపోతుందో ఆవిడ మాట కూడా అంతే. ఎప్పటికీ ఎక్కడ తన మనసులో కోరిక తీరాలనుకుంటుందో అక్కడ అలా మాట్లాడగలదు, అలా ప్రవర్తించగలదు. ఏడవడం కూడా తన కోరిక కోసం ఏడవగలదు, నవ్వినా తన కోరిక కోసం నవ్వగలదు, లేమి అందం ఉందని చెప్పగలదు, ఉన్న అవగుణాల్ని గుణములుగా చెప్పగలదు. తప్ప అసలు తన మాటకి తన ప్రవర్తనకి ఒక ప్రమాణమును బట్టి ప్రవర్తించేటటువంటి రూపం ఉన్నది కాదు, అటువంటి నడవడి ఉన్నది కాదు. కాబట్టి న్యాయవృత్తం సుదుర్వృత్త. ప్రియం అప్రియ దర్శన, ఆయనేమో ఆయన దర్శనమేమో ప్రియమైనటువంటి దర్శనం, ఆవిడదేమో అప్రియమైనటువంటి దర్శనం. అంటే ఆవిడ్ని చూస్తేనే ఏదో ప్రమాదం వస్తుంది. లోకంలో కొన్ని కొన్నింటికి ఆ లక్షణం ఉంటుంది. అంత రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి స్వరూపాన్ని మీరు చూసినంత మాత్రం చేత ఏదో అమంగళం కలుగుతుంది. అందుకేగా ఇప్పటికీ లోకంలో కొన్ని కొన్నింటిని అశుభ శకునములుగా పరిగణించడం అనేటటువంటిది వచ్చింది. ఆయన ప్రియదర్శనం, ఆయన్ని చూడడం అనేటటువంటిదే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. శరీరజ సమావిష్ట రాక్షసి వాక్యమబ్రవీత్, అటువంటి శూర్పణఖ రామచంద్రమూర్తిని చూసి మన్మధుని చేత ఆవేశింపబడింది. అంటే ఆమెకి కామము కలిగినది. ఇక్కడ మహర్షి ఒక చాలా గొప్ప మాట చెప్తున్నారు. ఇంత వృద్ధురాలైనటువంటిది, రాక్షసి అయినటువంటిది, వికృతమైనటువంటిది, అందమైన రాముణ్ణి చూడగానే ఏమనుకుందంటే ఇంత అందమైన వాడు కాబట్టి ఈయన చేత నేను భోగింపబడాలి అనుకుంది. అసలు అలా అనుకోవడం కూడా న్యాయమా? అసలు అటువంటి కోరిక పుట్టచ్చా? ఆవిడికి ఏం అక్కర్లేదు. అలా ఎందుకు అక్కర్లేదు? ఒక్కటే కారణం, పైన చెప్పారుగా, పైన చెప్పిన లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆవిడికి అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి వచ్చిందంటే, 1000 శతఘ్నులు తీసుకొచ్చి అక్కడ పెడితే రామచంద్రమూర్తి ఒక అస్త్రంతో కొట్టేస్తారు, పర్వాలేదు. 1,00,000 మంది యోధులు వస్తే రామచంద్రమూర్తి కొట్టేస్తారు, పర్వాలేదు. 1 శూర్పణఖ వస్తే ఆయన సీతమ్మనే పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే అప్రియ దర్శనం. ఏమిటో తెలుసా అండి? లోపల ఉన్నటువంటి ప్రవృత్తి అటువంటిది, ఆ మనస్సుకుండేటటువంటి స్థితి అటువంటిది. ఆవిడిప్పుడు ఎలా కావాలంటే అలా మాట్లాడుతుంది. ఆ మాటల చేత, తన మనసులో ఉన్నటువంటి కోరిక యొక్క వ్యగ్రత చేత ఆవిడ ఎంత భయంకరమైన స్థితినైనా సరే కల్పించగలదు. కాబట్టి ఆవిడ రావడమే పరమ ప్రమాదకరమైనటువంటి సన్నివేశం. కానీ అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే శూర్పణఖ రావడం వినా మార్గం లేదు. అందుకేగా అగస్త్య మహర్షి, మహానుభావుడు త్రికాల వీధి కనుక నువ్వు పంచవటిలో ఉండు అనడానికి కారణం ఇది. రాక్షసులు రావాలి, శూర్పణఖ రావాలి, ఆమె రావణుడి దగ్గరికి వెళ్ళాలి, రావణుడు రావాలి, సీతాపహరణం జరగాలి, అప్పుడు కానీ రాముడు రావణ సంహారానికి అడుగువేయడు. కాబట్టి ఇప్పుడు శూర్పణఖ రాముణ్ణి చూసి రాముణ్ణి ప్రశ్న వేస్తోంది. ఆవిడ ఆయన్ని ప్రశ్న వెయ్యగలిగినటువంటి సత్తా ఉన్నదా? అంటే యోగ్యతాయోగ్యతల యొక్క విచారణ లేకుండా కామమోహితయ్యి మాట్లాడుతోంది. జటీ తాపసరూపేణ సభార్య శరచాపధృత అగతస్త్వమిమం దేశం కథం రాక్షస సేవితం కిమా గమనకృత్యంతే తత్ త్వమాఖ్యాతుమర్హసి. నీవు జటివై జటలు కట్టుకుని ఉన్నావు, తాపసి ఎలా ఉంటాడో అలా ఉన్నావు, పక్కన భార్య ఉంది, ఇంతకన్నా దారుణం ఏమిటంటే పక్కనున్న ఆవిడ భార్య అని ఆవిడకి తెలుసు, ఆయన నరుడు అని తెలుసు. భార్య పక్కన ఉండగా ఈమె ఆయన ఎందు కామమోహిత అయింది. శరచాపధృత ధనుర్బాణాలు పట్టుకున్నావు, జటిగా ఉన్నావు కాబట్టి తాపసివి అనుకోవాలా, ధనుర్బాణములు పట్టుకున్నావు కాబట్టి నువ్వు రాజు అనుకోవాలా, పక్కన భార్య ఉంది నాకు సందేహాస్పదంగా ఉంది ఈ విషయాలన్నీ. ఆవిడ మీరెవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఇవి కాదు ఆవిడ అడగడమే అసలు అవతల వారిని శంకించేటటువంటి రీతిలో. ఏమండే ఆయన నేను ఆ ఊళ్ళో ఉన్నప్పుడు వారికి 80 సంవత్సరాలు, ఇప్పుడు కులాసాగా ఉన్నారా వారు అని అడగడం ఒకెత్తు, అప్పుడే 80 ఏళ్ళు ఆయన ఇంకా ఉన్నాడా చచ్చిపోయాడండి అని అడగడం ఒకెత్తు. మనసులో భావన పవిత్రమైతే వాక్కు పవిత్రంగా ఉంటుంది, మనసులో భావన అపవిత్రమైతే వాక్కు కూడా అలాగే ఉంటుంది. అందుకే వాక్కు చాలా పదిలంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. కొంతమంది నోటితో ఆయన చచ్చిపోయారండి అని కూడా అనరు, ఆయన శరీరం విడిచిపెట్టారండి అంటారు. ఎంత మంగళప్రదంగానో ఉంటాయి ఆ వాక్కులు. అసలు ఆ నోటి వెంట మీరు చాలా పరుషమైనటువంటి మాట విందాము అంటే మీకు వినడం కుదరదు, ఎందుకంటే ఆయన నోటి వెంట రాదు ఆ వాక్కు. ఆయన ఎంత పరుషమైన సందర్భాన్ని కూడా అంత సరళంగా, అంత పవిత్రంగా, అంత మంగళప్రదంగా, అంత అందంగా మాట్లాడగలడు. ఎందుకంటే ఒకటే కారణం, వాక్కు అలా మనస్సు ఒకలా ఉండడం కారణం కాదు, ఆయన మనసు అలా ఉండడం వాక్కు అలా ఉండడానికి కారణం. కాబట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాకు తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉంది, ఏరి చెప్పు, ఎందుకు చెప్పాలి నీకు అని అడిగితే ఆయన నీకెందుకు చెప్పాలి అని ఆయన అడగచ్చు, కానీ ఆయన అలా అడగడం. అంటే ఇక్కడ మహర్షి ఒక అద్భుతమైన మాట ముందు చెప్పారు రాముడి గురించి, చెప్పి ఆయన ఏం మాట్లాడుతున్నారో చెప్తున్నారంటే ఈ సంఘటన జరగబోయే సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడు రామాయణాన్ని పరిశీలన చేసినా నేను మీతో మనవి చేసేది ఏమిటంటే చిలవలు పలవలు చేసిన వ్యాఖ్యానాలుగా చూడద్దు. ఓ దాంట్లోంచి ఇంకా విపరీతమైనటువంటి అర్థాలన్నింటినీ తీసుకొచ్చేసే ప్రయత్నం చెయ్యద్దు. అందుకోసం రామాయణం వచ్చిందని నేను నమ్మను. రామాయణం మిమ్మల్ని మీరు ఒక ఉత్తమమైనటువంటి మనుష్యుడిగా చక్కదిద్దుకోవడానికి వీలైన రీతిలో రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులను, వ్యక్తిత్వములను మీరు పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. రామావతార ప్రయోజనం కూడా అంతే. అందుకే దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 ఏళ్ళు నేను ఉంటాను అనడానికి కారణం ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పడం కోసం. మీరు రామాయణాన్ని అలాగే చూడవలసి ఉంటుందంటే. కాబట్టి అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణ ఆశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ. ఎంత చమత్కారమో చూడండి ఆ శ్లోకం. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం. రాముడు ఎన్నడూ అనృతము అంటే అసత్యమును మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి వాడు కాడు. ఆయన ఇప్పుడు అసత్యం మాట్లాడరు, ఆయన సత్యమే మాట్లాడతారు. సత్యమే మాట్లాడాలి అంటే మీరు చారిత్రమునకు ప్రాధాన్యమిచ్చిన వారై ఉండాలి. మీ గురించి మీరు చెప్పుకోవడానికి మీరు భయపడని రీతిలో ఉంటే మీరు అసత్యం చెప్పవలసిన అవసరం ముందు రాదు, ఒకటి. రెండు, మీరు పశ్చాత్తాపానికి లోనయ్యి ఉంటే అసలు మీ గురించి పూర్వం ఏదైనా చెడు ఉంటే చెప్పుకోవడానికి మీరు భయపడరు. రెండు, ఈ రెండూ లేవనుకోండి ఇంకా మీలో ఏదో రావలసిన మార్పు ఉంది అని గుర్తు. మీరు అలా ఆలోచించండి ఒకసారి. నేను గతంలో చెడ్డవాడినండి, అంటే చెడ్డవాడిని అంటే ఓ ఉదాహరణకి చెప్తున్నాను, ఏదో నేను 10 సంవత్సరాల క్రితం ఏవో తప్పులు చేసిన వాడిని అనుకోండి. 11వ సంవత్సరంలో నాకెవరో ఒక పెద్ద ఆయన కనపడ్డాడు అనుకోండి, ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తుండేవారు మీరు అని ఏమన్నా

మీరు ఒకటి ఆలోచించండి, అసలు లోకంలో పాపము చెయ్యడం అనేటటువంటిది లేకపోతే ఈశ్వరుడు గురువు అక్కర్లేదు. మీరు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. తప్పు చెయ్యకుండా ప్రతివాడు ఉంటే గురువుగారు ఈశ్వరుడు అక్కర్లేదు. అది చేసే అలవాటు ఉంది కాబట్టే, ఇంద్రియాలని మనసుని లొంగ తీసుకోలేకపోయాడు కాబట్టే గురువుగారు ఈశ్వరుడు కావలసి వచ్చారు. కాబట్టి గురువు ఆ కోణంలో కూర్చోవాలి. ఇప్పుడు కూర్చున్నా చిచి చిచి చిచి చిచి నీలాంటి వాడు నా దగ్గరికి వస్తే ఎలాగ అనకూడదు, నువ్వు మార్చుకో అని చెప్పాలి. ఈశ్వరుడు ఎవరి కోసం అండి? పడిపోయిన వాడిని పైకెత్తడానికే ముందుంటాడు. కానీ ఒక్కటి, మీరు పశ్చాత్తాపడితే, మీరు అరేరే నీ చేసినది తప్పే, నేను ఇలా ఎందుకు చేసున్నాను, నేను ఇంక ఇలా చేయకూడదు అనుకున్న క్షణంలో మీరు కింద పడతారు. నేను మొన్న మీతో చెప్పింది అదే, నేల మీద పడడం అంటే ఇంకంతకన్నా పడ్డానికి ఏం లేదు, ఇంకంతకన్నా కింద పడ్డానికి. అంత పడ్డవాణ్ణని చెప్పడానికి పడిపోతే పైకి ఎత్తుతారా వదిలేస్తారా? ఆయన వంగుతాడు ఇప్పుడు గురువుగారు వంగి, ఆ ఆయుష్మాన్ భవ శివోరక్షతు, లేవండి లేవండి అంటాడు. మిమ్మల్ని శివుడు రక్షిస్తాడు, మీ పశ్చాత్తాపానికి మీరు రక్షింపబడతారు. ఇది చెప్పడానికి గురువుగారు ఉన్నారు. గురువుగారు కూడా మీ తప్పులే చూడ్డానికి కూర్చుంటే ఆయన గురువు కాడు మీకు బరువు, ఆయన గురువు కాలేడు. మీ తప్పులను చూసి మీరు ఇంకా అలా తప్పులతోనే ఉంటారని మీరు ఆదరించాలంటే గురువుగారిని ఆ తప్పు పట్టకూడదు. అప్పుడు మీరు పశ్చాత్తాపం పొందితే గురువుగారు మిమ్మల్ని పైకెత్తడానికే సిద్ధంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? మీలో వచ్చిన మార్పు గురువుగారికి సంతోషహేతు, మీలో వచ్చిన మార్పు ఈశ్వరునకు సంతోషహేతు. తప్ప అది లేకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడికి నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని అనవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఇంకా ఎప్పుడో కర్మాకర్మ ఫలప్రదాతగా అలా ఏదో జడ్జి గారిలా కూర్చుని తప్పు చేసావు శిక్షేస్తాను, పుణ్యం చేసావు ఫలితం ఇస్తాను అనడం తప్ప అసలు ఆయనకి క్షమించడం అన్న ఉదార గుణం లేదనుకోండి, అప్పుడు ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడండి? మీరు చేసిందని మీరు ఫలితం పొందితే ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదై కూర్చుంటుంది. కర్మ గొప్పదా మనసు గొప్పదా? అంటే కర్మ కన్నా మనసే గొప్పదవుతుంది. మీరు చేసిన దానికి, మీరు చేసిన కర్మ, మీరు చేసిన కర్మకి ఉపయోగించిన ఉపకరణముల కన్నా మీ యొక్క భక్తి, భక్తితో కూడిన మనస్సు గొప్ప అవుతాయి. మీరు ఒకసారి మారి ఈశ్వరుడి దగ్గర నిజాయితీగా కన్నుల నీరు పెట్టుకున్నారనుకోండి చాలు, ఈశ్వరుడు అక్కడికెత్తి కూర్చోబెడతాడు. ఏం ఎంత స్తోత్రం చేశాడు దూర్జటిని కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో. ఇవాళ ఆయన దేవాలయం చుట్టూ దూర్జటి పద్యాలు ఉన్నాయి చెప్పండి నాకు. దూర్జటిది కన్ఫెషన్, కన్ఫెషన్ అంటే అరమరిక లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆయన. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు, దీని తృళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఉన్నది ఉన్నట్టు యథార్థాన్ని ఈశ్వరుడి దగ్గర చెప్పాడు. చెప్పాడు కాబట్టే అష్టదిగ్గజాల్లో మిగిలినటువంటి వాళ్ళ పద్యాలు ఎక్కడో ఎప్పుడో ఏవో చెప్పుకుంటారు. ఏదో సంతోషానికి ఏవో మాట, పెద్దనగారు చాలా గొప్పవాడే అవ్వచ్చు, మనుచరిత్ర చాలా గొప్పదే అవ్వచ్చు. అటజని కంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ ముకుట ఏదో అని ఎంత గొప్ప పద్యాన్నైనా రచన చేయొచ్చు. శ్రీమదాంధ్ర కవితా పితామహా సర్వతోముఖాంక పంకజక్ష పాదాంబుజాధీన మానసీందిర నందవర పరవంశోత్తం చతకోపతాప ప్రసాదాది తాసాది చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్క యామాచ్య పుత్ర పెద్ద నార్య ప్రణీతంబైన స్వారోచిత మనుసంభవంబురు మహాప్రబంధంబు అని ఎంతైనా చెప్పుండచ్చు. కానీ దుర్జటి కాళహస్తీశ్వర శతకంతో తుల్యంగా భక్తి విషయంలో మనుచరిత్ర నిలబడగలదా? నిలబడదు. దానికి అలా ప్రతివాళ్ళు దుర్జటి కాళహస్తీశ్వర శతకం అంటే తెలుగు వాళ్ళ నోటి మీద ఒక్క పద్యమైనా వచ్చి ఉంటుంది. ఏది మనుచరిత్రలోంచి అలా ప్రతి పద్యం ఒక్క పద్యమైనా వచ్చి తెలుగు వాళ్ళు ఉంటారని మీరు చెప్పండి. పోతనగారి భాగవతంలోంచి ఒక్క పద్యమైనా వచ్చి ఉంటుంది, మనుచరిత్రలోంచి ఉంటుందని చెప్పండి. ఉండదు. ఎందుకంటే ఒక్కటే కారణం, ఒక భక్తుడు ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు దుర్జటి. నిలబడ్డాడు కాబట్టే కాళహస్తీశ్వర శతకానికి ఆ స్థాయి వచ్చింది. అది కేవలం ఒక శతకం కాదు, రెండు ఒడ్లు ఉన్నది కాదు. అది ఒకటో పద్యం ఓ ఒడ్డు, వందో పద్యం ఓ ఒడ్డు, ఇటు నుంచి దిగి అటు నుంచి ఎక్కేది కాదు. అది ప్రతి పద్యం కూడా మీ జీవితానికి సమన్వయం అయ్యేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ వాంగ్మయ స్వరూపం అది. ఈశ్వరుడి దగ్గర అటువంటి స్తోత్రం చేశాడు మహానుభావుడు. కేవలం ఆయన్ని స్తుతి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు శతకాల రూపంలో. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఉపేంద్రుడివి, ఈశ్వర అంత గొప్పవాడి, ఇంత గొప్పవాడిని ఎంతమంది రాశారు. ఈశ్వర నా ఎన్ని దోషాలున్నాయి, నేను నన్ను ఎలా ఉద్ధరిస్తావు, నేను చేసినది

ఏం లేదు అని చెప్పినవాడు ఎవడైనా ఉంటే అంత నిజాయితీగా చెప్పుకున్నాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేషు పూజింతునో నా శీలం వణువైన మీరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అంతమాత్రం చేత నేను అలసాని పెద్దన గారిని ఎంతమాత్రము తక్కువ చేయట్లేదు. మహానుభావుడు ఆయన, ఆయన స్థాయి ఆయనది. ఎదురైన చోకవి గండపిండీరమునకి ఈవతగునని తానె పాదమున తొడగి ఎదురైన చో తన మదకరీంద్రము డిగ్గి కీలు తనొసగి ఎక్కించుకుని బిరుదైన కవి గండ పెండేరమునకి ఈవతగునని తానె పాదమున తొడగే గోకట గ్రామాజ్యనేకాగ్రహారంభులడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్ద నామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛమంబునగుచు అని అత్యంత కృతజ్ఞతతో మహానుభావుడు చెప్పుకున్నాడు. నేను ఆ కోణంలో ఆయన్ని విమర్శ చేయట్లేదు. అటువంటి మహానుభావుని విమర్శ చేయడానికి నేను ఎంతటి వాణ్ణి. నేను అన్నది ఈశ్వరుడి ముందు నిలబడి మీరు ఒక భక్తుడిగా నిలబడడం అంటే కన్ఫెషన్. మీరు ఈశ్వరుడితో మాట్లాడేటప్పుడు మీ లోపాలని, మీ తప్పుని, మీరు దేన్ని దాటలేకపోతున్నారో, ఎందుకైన మీ అనుగ్రహం కావాలో మీరు మనసు విప్పి సర్వేశ్వరుడితో చెప్పుకోలేకపోతే ఇంకా మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వాడన్నవాడు లోకంలో ఎవరుంటారండి? అసలు పదార్థం అక్కడుంది, ఉపయోగించుకోనప్పుడు మీకు ఎలాగ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది? అమ్మ అన్నం అంటే వండగలదేమో, కానీ మీరు తినకపోతే ఆకలి ఎలా తీరుతుంది? ఈశ్వరుడు ఎదురుగుండా వచ్చి నిలబడగలడేమో, కానీ మీరు ఆయన్ని నా దగ్గర ఈ దోషం ఉంది ఈశ్వరా దీన్ని తీసేయని మీరు అడగకపోతే ఆయన ఎలా తీయగలడు మీకు? కాబట్టి అది మీరు గమనించవలసి ఉంటుంది. అది భక్తికి సంబంధించినటువంటి ఒక గొప్ప విశేషం. ఆ పశ్చాత్తాపం చాలా గొప్పది. ఆ పశ్చాత్తాపం అనేటటువంటిది ఉన్నా వాడు తన తప్పు చెప్పుకోవడానికి భయపడడు. ఒకప్పుడండి ఎంత నేరం చేశాననుకుంటున్నారు? లేరనుకుంటున్నారా మీరు? ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సామ్రాట్టులై కూర్చున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు పెద్ద పెద్ద విప్లవకారులై ప్రభుత్వాల మీద తిరగబడిన వాళ్ళు ఉన్నారు. అరబిందో లేరా? అరబిందో ఒకప్పుడు చాలా కాలం కారాగారంలో మగ్గిపోయినటువంటి మనిషి. అరబిందో జీవిత చరిత్ర చదివితే మీరు ఆశ్చర్యపోతారు. అటువంటి వ్యక్తి ఎటువంటి స్థాయికి చేరుకున్నారు? ఆయన ఏం దాచుకోలేదే, అది గతం. అలా ఒక అదొక జీవితం. ద్విజహ, ఇదొక పుట్టుక. పశ్చాత్తాపం కలిగితే నీ గతంలో చెడు చెప్పడానికి భయపడవు. నీ చారిత్రం మంచిదైతే అసలు నీ గురించి చెప్పుకోవలసిన అవసరం నీకుండదు. నేను ఎంతటి వాడినండి చెప్పుకోవడానికి అంటాం. ఈ రెండూ లేకపోతే ఇంకా నీలో రావలసిన మార్పు ఏదో ఉందని గుర్తు. రామచంద్రమూర్తి అనృతం నహి రామస్య, ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు, అసలు ఆయనకి అలవాటు లేదు, ఆయన ఎప్పుడు అబద్ధం మాట్లాడరు. కదాచిదపి సమ్మతం విశేషేణాశ్రమస్తస్య, ప్రత్యేకించి ఆశ్రమముల ఎందు ఆయన అస్సలు అబద్ధం ఆడరు. అంటే ఏమిటండి ఆశ్రమముల ఎందు అబద్ధం ఆడరు అంటే, మరి ఎప్పుడైనా అంటారేమో అన్నట్టుగా ఉంది కదా దాని అర్థం అని అనుమానం రావచ్చు. విశేషేణాశ్రమస్తస్య అంటే ఆశ్రమంలో తాను ఉండి మాట్లాడుతున్నప్పుడు కించిత్ ఎక్కడైనా ఒక చిన్న అసత్యం లాంటి దాన్ని చెప్పి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరాన్ని కూడా తన భుజాల మీదకి ఎత్తుకోడు ఆయన. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళకి ధర్మం తెలుసు, తన కొత్తగా భుజాలకు ఎత్తుకోవలసింది లేదని గ్రహించి ఉంటాడు అని గుర్తు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, సుమంత్రుడు అరణ్యవాసానికి రథం మీద తీసుకెళ్లిపోతున్నప్పుడు దశరథుడు ఆపమంటున్నాడు, నువ్వు తోలమంటున్నావు. రేపు దశరథుడు తిరిగి వచ్చిన తర్వాత రథం ఆపలేదు ఎందుకు అని అడిగితే ఏం చెప్పను అంటే, రథచక్రముల సవ్వడిలో ఆపమని నువ్వు అన్న ధ్వని నాకు వినపడలేదని చెప్పేయి అన్నాడు. మరి అబద్ధం చెప్పడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకటి కదా. అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి అంటే తాను తప్పదని చెప్పి వెళ్ళిపోవాలి. ఒక పెద్ద సత్యం కోసం ఒక చిన్న అసత్యం దోషభూయిష్టమేం కాదు. ఒక్కొక్కసారి అలా ఉంది. దేవీ భాగవతంలో దీని గురించి ఒక వృత్తాంతం ఉంది. ఏదో ఒక ఆయన పోని దేవీ భాగవతం, ఇప్పుడు మళ్ళీ అదంతా ఆఖ్యానాలు జోలికి ఎందుకు కానండి. ఓ తేలిక ఉదాహరణ చెప్పాలంటే, ఓ అరుగు మీద ఓ బ్రాహ్మడు కూర్చున్నాడు అనుకోండి. ఇటు అరుగుంది, ఇటు అరుగుంది, ఆవు పరిగెడుతోంది. ఆవు వెనకాతల కషాయివాడు పరిగెడుతున్నాడు. ఆవు పరిగెత్తింది, కషాయివాడిని అంత దూరంలో చూశాడు. ఆయన అరుగు దిగి అరుగుకి కూర్చున్నాడు. కషాయివాడు వచ్చి ఆవిటి పరిగెత్తిందా అన్నాడు. ఏమో నేను ఈ అరుగు మీద కూర్చున్నాకేం వెళ్ళలేదే అన్నాడు. ఆ అరుగు మీద ఉండగా వెళ్ళింది, కానీ ఈ అరుగు మీద ఉండగా వెళ్ళలేదుగా. మీకు తెలిసి ఆ పాటి అబద్ధంతోనైనా మీరు ఒక ప్రాణిని రక్షించగలిగితే అప్పుడు మీది అబద్ధం

అంతకి రాదు. అది ధర్మాన్ని రక్షించడం కిందే వస్తుంది. అలా మీరు అన్వయం చేసేసుకుని అబద్ధాలు మాత్రం ఆడకూడదు. అది నిజంగా అంత ధార్మికమై ఉండాలి. ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడడం ధర్మాన్ని రక్షించడమే అవుతుంది తప్ప అధర్మం కిందకి రాదు. కానీ అలా చిన్న చిన్న అబద్ధం ఏదైనా చెప్పి ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యతని కూడా నెత్తికెత్తుకోడు ఆశ్రమంలో ఉంటే. ఎందుకంటే అక్కడ నాకు అవసరం లేదు, అక్కడ ఉండేవాళ్ళందరూ ధర్మావలంబకులే, నాకెందుకు ఆ మాట. కాబట్టి విశేషేణ ఆశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ, ఇది పురుషుడి యందు ఒక బలహీనత. ఆడది కనబడితే ఉన్నదో లేదో అబద్ధమో నిజమో ఏదో ఓ మాట మాట్లాడేసి అవతల వాళ్ళు అబ్బో ఈయన ఇంత గొప్పవాడా అనుకోవాలనుకుని ఓ మాట మాట్లాడేస్తే వాళ్ళంత వెర్రి వాళ్ళు నమ్మేస్తారని అనుకుంటూ ఉంటారు. రాముడు అటువంటి వాడు కాదుట. సమీపే స్త్రీజనస్య చ, ప్రత్యేకించి పక్కన ఆడవాళ్ళున్నప్పుడే ఆయన అబద్ధాలు ఆడడానికి లేకపోతే ఇతర రకమైనటువంటి ప్రవర్తనకి ఆయన అసలిష్టపడకుండా తనను తాను బాగా కుదురుపరుచుకుని ఉంటాడట. ఎందుకు ఈ శ్లోకం ఇక్కడ? ఇప్పుడు అకస్మాత్తుగా రామశీలావిష్కారం కోసం నువ్వెవరు తెలుసుకోవాలనుందని శూర్పణ కంటే రాముడేమన్నాడో చెప్పాలా? వాల్మీకి రాముడు ఎలాంటి వాడో చెప్పాలా? అంటే ఎదర మీరు చూడబోయేటటువంటి సంఘటనని, రాముడు మాట్లాడబోయే మాటల్ని మీరు ఈ కళ్ళద్దాలు పెట్టుకుని చూడవలసి ఉంటుంది జాగ్రత్తగా. తప్ప మీరు న్యాయమూర్తిగా కూర్చుని మీకు ఎలా తోస్తే అలా తీర్పులు చెప్పద్దు. ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని జరగబోయే సంఘటన, రాముడు మాట్లాడే మాట, శూర్పణకతో మాట్లాడే మాటల్ని జాగ్రత్తగా గమనించాయని ఎందుకు మాట్లాడతాడు అలా? ఏదో ఆడది కనపడింది అని వెర్రెక్కిపోయి ఉన్న పద్ధం లేని పద్ధం మాట్లాడేసేసి హాస్య ప్రసంగాలు చేసేసి అక్కడి నుంచి సంతోషం పొందేసేటటువంటి లేకి మనస్తత్వం ఉన్నవాడు కాళుసుమా. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏమి లేదమ్మా, అడుగో అక్కడ ఉన్నాడే ఆశ్రమంలో, అదిగో పాప ఆయన ఏదో కట్టెలవి విరుస్తున్నాడు. ఆయన లక్ష్మణమూర్తి, నా సోదరుడు. ఈమె విదేహ వంశంలో జన్మించింది సీత. ఇయం భార్యా చ వైదేహీ మమ సీతేతి విశ్రుత, ఈమెకి సీత అని పేరు. మేము ముగ్గురం కలిసి నా తండ్రి దశరథ మహారాజు, మా తల్లి కైకమ్మ మమ్మల్ని వనవాస దీక్ష తీసుకోవాలి అని ఆజ్ఞాపిస్తే మేము ఈ వనవాసానికి వచ్చాం. అంతకన్నా ఇంకా రాముడు ఏం చెప్పలేదు. మా అమ్మ వరాలు అడిగింది, మా నాన్న నన్ను పంపించాడు. ఎవరు ఏ స్థాయిలో అర్థం చేసుకుంటే సరిపోతుందో, ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే చాలు. అంతే తప్ప అందరి దగ్గరికి వచ్చి దాని గురించి పెద్ద విశేషంగా ఇంకా అదే మోసపోసినట్టుగా ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టే ఒకనొకప్పుడు మా నాన్నగారు నాకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకున్నారు అని ఆ కథంతా మొదలుపెట్టక్కర్లేదు. కాబట్టి అంతే మాట్లాడి వదిలేశారు. అని ఆవిడంది అహం అంటూ మొదలెడుతుంది. అహం శూర్పణకా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకర. నేను శూర్పణక అనేటటువంటి పేరు కలిగిన దానను, నేను రాక్షసిని కామరూపిణిని. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని నేను పొందుతాను. నేను ఈ భయంకరమైనటువంటి అరణ్యములో ఒక్కదానని విహరించగలను. అంటే నాకంత బలపరాక్రమాలున్నాయి. నా అన్న రావణాసురుడు, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. నువ్వు వినే ఉంటావు రావణుడు గురించి. ఇదొక చాలా అతిశయంతో కూడి ఉంటారు కొంతమంది. మీరెవరండి అని అడిగారనుకోండి, నేను ఫలానా వారి అబ్బాయినండి, నా పేరు ఫలానా. మీరేం చేస్తుంటారని ఆయన మీ గురించి ఎక్కువ అడిగాడు అనుకోండి, అది మీకు నా గురించి తెలీదా అంటారు. నా గురించి తెలీదా అంటే మీకు తెలిసి ఉండి ఉండాలి నేనంత ఖ్యాతి వహించిన వాడినని ఒక అతిశయం అన్నమాట. రావణుడి గురించి తెలీదా అంటే ఇంకా రావణుడి వల్ల నువ్వు ఏడవలేదా? వాడు చేసే పని ఉంది ఇంకోళ్ళని ఏడిపించడమేగా. రావణుడు అంటే లోక రావణుడు కాబట్టి ఆ రావణుడి గురించి నీకు తెలీదా? అటువంటి రావణాసురుని యొక్క కూతుర్ని, రావణాసురుని యొక్క చెల్లెల్ని, బలీయాన్ రాక్షసేశ్వర, మహాబలవంతుడైనటువంటి వాడు, రావణో నామమే భ్రాత, ఆ రావణాసురుడు నా యొక్క అగ్రజుడు, ఆయన యొక్క చెల్లెల్ని, కుంభకర్ణుడు, ఎప్పుడూ నిద్రపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు మహాబలవంతుడు కుంభకర్ణుడు నా యొక్క ఇంకొక అన్నగారు, రెండవ అన్నగారు. నేను శూర్పణక అని పేరు కలిగినటువంటి చెల్లెల్ని. నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ జననక్రమంలో ముందు రావణుడు, తర్వాత కుంభకర్ణుడు, తర్వాత శూర్పణక, తర్వాత విభీషణుడు. విభీషణుడు ధర్మాత్ముడు. ఆవిడ ఏమందో తెలుసా అండి విభీషణుడు గురించి చెప్తూ? విభీషణస్తు ధర్మాత్మ నతు

రాక్షసచేష్ట. అబ్బే వాడు ఉన్నాడే ధర్మాత్ముడు, వాడికి అసలు రాక్షస గుణాలు ఒకటి లేవు. ఇది ఎలా ఉంటుందంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చూసి గుండెలు బాదుకున్నట్టు ఉంటుంది. ఏమిటి వీడికి అసలు ఏమిటి, ఒక్కటి రాలేదు ఈ అల్లరి ఏమిటి, విష్ణుభక్తి ఏమిటి అని ఆయన ఏడిచినట్టు. విభీషణస్తు ధర్మాత్మ, ఆ మాట రాముడికి చాలా సంతోషం. కానీ ఈవిడంటుంది నాతో రాక్షస చేష్టిత, ఒక్క రాక్షస గుణం లేదు వాడికి, వాడొక్కడే తపబుట్టాడు మా ఇంట్లో పనికి మాలినవాడు అని ఆవిడ బాధ ఆవిడిది అంటే అని ఆవిడంది. రామచంద్రమూర్తి వంక చూసి నా నాకు అపారమైనటువంటి బలమున్నదాన్ని నేను ఈ అరణ్యంలో యథేచ్ఛగా విహరిస్తూ ఉంటాను, కాబట్టి సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం నన్ను నీవు భార్యగా పొందు, పొంది సుఖమనుభవించు. ఏదో పెద్ద రామచంద్రమూర్తిని అనుగ్రహిస్తున్నట్లు మాట్లాడింది. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని చిరాయ భవమే భర్త సీతాయా కింకరిష్యతి. నేను చాలా బలమున్నదాన్ని ప్రభావమున్నదాన్ని నన్ను భార్యగా పొందితే నువ్వు సంతోషం పొందుతావు, కానీ ఈ సీత వల్ల ఏం పొందుతావు? అసలు సీతం ఏమిటో, భార్య అంటే ఏమిటో, అనుగమించడం అంటే ఏమిటో, మనసులు కలవడం ఏమిటో ఆవిడకి ఏమైనా తెలిస్తేగా. ఆవిడ అప్పటికప్పుడు న్యాయం చెప్పేసిందంటే, అంటే ఆవిడ మనసులో ఇప్పుడు కోరిక ఉంది, ఆమె రాముడికి భార్యాస్థానంలో కూర్చోవాలనిపించింది, కాబట్టి ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడెవరు, ఎటువంటిది, అడవికి భర్తతో ఎందుకు కలిసి వచ్చింది, నేను ఇలా అనర్చా అనకూడదా, ఏముండదు. ఇది ఈ పోకడ మీకు బాగా కనపడుతూ ఉంటుంది. చూడండి లోకంలో ఎంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారంటే, చాలా పరుషమైన వాక్కు ఒకటి వినపడుతుంటుంది లోకంలో. ఒక పిల్లకి పెళ్ళైపోయింది అనుకోండి, ఒక పిల్లాడికి పెళ్ళైపోయింది అనుకోండి, ఒక మాట నోటి వెంట రాకూడదు, అసలు నీ చేసుకుందాం అనుకున్నాను ఆయన్ని, అది ఆ మాట ఎందుకు ఇంక ఇప్పుడు ఇంకా ఆ మాట అనకూడదు, లేకపోతే అసలు ఆ అమ్మాయిని నేను చేసుకుందాం అనుకున్నాను. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఆ అమ్మాయిని నా కోడల్ని చేసుకుందాం అనుకున్నాను, ఇంకెందుకు ఆ మాట, చాలా లీకి మాట, అసలు ఆ మాట రాకూడదు, ఇంకా ఇంకా అయిపోయింది అంతే, ఊరుకోవాలి. ఆ అమ్మాయి నీ కూతురు, నీ కోడలే, ఆ అబ్బాయిని నీ కొడుకు అనుకో, అమ్మాయి నీ కోడలు కాబోలేడు, ఎప్పటికీ కోడలే, నా కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నాను అనేటప్పటికే మళ్ళీ అక్కడ ఒక వక్రమైనటువంటి దృష్టి ప్రసారం అయిపోయింది అంతే. కొంత కొంతమంది మాటలో ఉండేటటువంటి లేఖితనం, మనసు ఎంత వెలితి మనస్సు అన్నది రాక్షస మనస్తత్వం అంటే ఇంతేనండి, ఇంకేం ఉండదు. రాక్షసులంటే శూర్పణక అంటే ఏదో పెద్ద హడావిడి అనుకోకండి, మీలోకి శూర్పణక రాకుండా చూసుకోండి. మన మీలోకి అంటే నువ్వంతా పెరిగిపోయావా అని అనుకోకండి, మీలో అన్న మాట ఎందుకంటున్నానంటే,

0: FM 90.4.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: అరటి నులి పురుగులను నియంత్రించ ప్రపంచమంతటా జనం అరటిని వంటకు, వేపుళ్లకు మరియు రసాలుగా వాడతారు. అరటిపండు తొక్కలను

0: మరియు కాండపు ముక్కలను పశుగ్రాసంగా వాడతారు. కాని అరటి రకాలకు ఒక పెద్ద శత్రువు కలదు, అదే అరటి నులిపురుగు. అరటి నులిపురుగు పొడవైన వంగిన ముక్కు గల ఒక చిన్న నల్ల పురుగు. ఈ పురుగు బారిన పడ్డ అరటి మొక్కలు నెమ్మదిగా పెరిగి చిన్న పళ్లను ఇస్తాయి. ఈ వీడియోలో మనం ఈ క్రిమి ఎలా ఎదుగుతుందో, దాని ఉనికిని ఎలా కనిపెట్టడమో, మరియు కొత్తగా అరటి తోటలను ప్రారంభించేటప్పుడు శుభ్రమైన మొక్కల పనిముట్లను వాడాల్సిన ప్రాముఖ్యతేమిటో తెలుసుకుందాము. తరువాత మీ అరటి తోటలో అరటి నులిపురుగులను ఎలా నియంత్రించడమో తెలుసుకుందాము. ఆడపురుగులు వాటి గుడ్లను అరటి కాండం అడుగు భాగం నేల కంటే కొద్దిగా పైన, లేక కార్మ్ పైన భాగంలో, లేక కోతలయ్యాక మిగిలిన కాండంలో పెడతాయి. ఈ గుడ్లు లార్వాలుగా పొదిగి కార్మ్ని మరియు కాండాన్ని తొలిచి తింటాయి. ఈ సురంగాలు నీటిపారుదలను మరియు పౌష్టికాంశాలను కాండంలో అడ్డుకుని సాధారణ పెరుగుదలను నివారిస్తాయి. లార్వాల పరిమాణం పెరిగే కొద్దీ అవి కాండంలో ఇంకా పెద్ద సురంగాలు చేసి బయటకు వచ్చి పొదగడానికి కోర్మా వద్ద ఉన్న మట్టిని చేరుకుంటాయి. సురంగాల వల్ల కాండం బలహీనంగా తయారై చెట్టు మొదలు కాని మధ్యలో కాని విరుగుతాయి. ప్యూపా దశ నుండి 5 నుండి 7 రోజుల్లో చిన్న నులిపురుగుల్లా మారతాయి. అరటి నులిపురుగులు ఎలా పెరుగుతాయో చూశాక మన చేనులో ఈ పురుగులున్నాయా అని ఎలా తెలుస్తుంది? నులిపురుగుల దాడికి గురైన అరటి చెట్లలో చిన్న పళ్ల గుత్తులుంటాయి. నులిపురుగులున్న అరటి చెట్ల ఆకులు కూడా బాగా చీలిపోయి మనకి కనిపిస్తాయి. కాండంలో మరియు కార్మ్లల్లో సురంగాలుండి అవి ఎక్కువగా విరిగిపోతుంటాయి. అరటి నులిపురుగులు కొద్ది దూరాలే పాకుతుంది కానీ సాధారణంగా ఎగరవు. అరటి నులిపురుగులు కొత్త చేలకు ముఖ్యంగా వాడే పనిముట్ల ద్వారానే అంటుకుంటుంది. రోగాణువులు కొత్త చేనులోకి సోకకుండా కొత్త అరటి చేలను స్థాపించేటప్పుడు పరిశుభ్రమైన పనిముట్లనే తప్పక వాడాల్సిన అవసరం ఉంది. పురుగులు సొరంగాలు చెయ్యని లేత అంట్లనే వాడండి.
1: అరటి మొక్కలు బాగా పెరగాలంటే వాటి అంటు అడుగున పెద్దగా ఉండి పైన సన్నగా ఉండాలి. ఆకులు సాధారణంగా చాలా చిన్నగా వస్తాయి, కాని పిలకలు క్రింది భాగంలో గుండ్రటి ఆకులను ఇస్తూ ప్రారంభిస్తే అది సరైనది కాదు. దాన్ని ఆకారాన్ని పరీక్షించాక పిలకని ఊడబీకి వాటి వేర్లను కత్తిరించేయాలి. అందులో పురుగుల గూడులాంటి రంధ్రాలు లేకపోతే అవి మంచిదని అర్థం. ఎందుకంటే పురుగులు కొట్టిన పిలకల్ని తీసుకుంటే అవి ఇతర చేనులకు వ్యాపిస్తాయి.
0: అన్ని మొక్కల పనిముట్లను మొదట ఉన్న చేనులోనే శుభ్రపరచాలి, లేకుంటే పురుగులు పాత చేను నుండి కొత్త చేనులోకి వ్యాపిస్తాయి. పిలకల నుండి అన్ని ఆకులు, వేర్లు, ఇంకా వడలిన వ్యర్థాలను తీసి వాటిని శుభ్రం చేస్తే వాటి అసలైన స్వరూపాన్ని చూపిస్తాయి. సత్వరమే వాటికి పురుగులు అంటుకోకముందే పిలకలను నాటేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఉగాండా దేశపు రైతులు వారి అరటి తోటల్లో ఈ నులిపురుగులను ఎలా నియంత్రిస్తారో చూద్దాం. అరటి పిలకలని నాటాక మీ అరటి తోటల్లో మట్టి సారాన్ని, అధిక తేమను కాపాడితే క్రిముల మరియు రోగాల బారిన పడని బలమైన మొక్కలు పెరుగుతాయి. ప్రతి పంట కాలంలోనూ అరటి మొక్కలకు ఎరువులందించండి. అరటి వేర్లు నేలకు మరీ దగ్గరగా పెరగకుండా ఎరువులను మొక్కల మొదలు నుండి 2 అడుగులు దూరాన అందించాలి. మీ అరటి తోటను ఆకులతో కప్పెట్టండి. దీనివల్ల భూమిలో తేమ మిగులుతుంది. అరటి మొదలుకు నులిపురుగులు దాడి చేయకుండా ఆకులను 2 అడుగుల దూరం నుండి కప్పాలి. నులిపురుగులు తేమకు ఆకర్షింపబడతాయి, కాబట్టి కప్పే ఆకులను పిలకలకు మరీ దగ్గరగా ఉంచకండి. ఆకులకు దూరంగా ఉంచడం వలన పురుగులను పిలకల దరిదాపుల నుండి తప్పించవచ్చు.
2: నులిపురుగులు చల్లని వాతావరణాన్ని ఇష్టపడతాయి, కాబట్టి నేను తోట ఉపరితలాలను కప్పెట్టే ఆకులను కాండానికి 2 అడుగుల దూరం నుండి పరుస్తాను. దగ్గరగా పరిస్తే పురుగులు చెట్టు మొదట్లోంచే గుడ్లను పెట్టి పెరుగుతాయి. అదే ఆకులను దూరంగా పరిస్తే చలువను వెతుక్కుంటూ అవి దూరంగా ఆగి అక్కడే గుడ్లను పెట్టి పెంచుతాయి. తాజాగా కత్తిరించిన కాండం లేక కార్మ్లు నులిపురుగులను బాగా ఆకర్షిస్తాయి. ప్రతిసారి కోత తరువాత కాండాన్ని పొడవైన ముక్కలుగా పొరలుగా కోసి త్వరగా ఆరడానికి వాటిని పరచి ఎండబెట్టండి. ఇలా విడదీయడంతో నులిపురుగులు పెరగడానికి చోటులేక వాటి గుడ్లు కూడా ఎండిపోతాయి. దీనివల్ల నులిపురుగులు దాక్కునే స్థలాలు కూడా తగ్గిపోతాయి. చీల్చిన కాండం ముక్కలు పిలకలకు రెండడుగుల దూరాన ఉంచాలి. మీరు అరటి పంటల కోతల సమయంలో కాండంలో చాలా సొరంగాల్లాంటి రంధ్రాలుంటే అది పురుగుల బారిన పడ్డట్టే. వాటిని నరికేసి మీ పశువులకు తినిపించండి. కోతలయ్యాక మీరు కోసిన కాండాన్ని వాడి పురుగుల ఎరలను చేయవచ్చు. నేను ఎరవేసి నా తోటలో పట్టిన చిన్న పెద్ద పురుగులను అవి బతికుండగానే వాటిని కాల్చి చంపేస్తాను. ఇది రసాయనిక క్రిమినాశకాలను వాడడం కంటే మేలైనది. ఎందుకంటే రసాయనికాలు వాడటం వలన కొన్ని చచ్చి ఇంకొన్ని బతికే అవకాశాలుండి అవి మళ్లీ గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. దీనివల్ల మీ పంట నాశనమవుతూనే ఉంటుంది.
0: ఎరలను ఎలా చేసి వాడతామో ఇప్పుడు చూద్దాం. కాండాన్ని ఒక అడుగు పొడవున్న చిన్న ముక్కలుగా కోయండి. ముక్కలను రెండుగా నిలువున కోసి చీల్చిన ఉపరితలాన్ని ఒక అరిటాకు మీద చక్కగా పరచండి. లేకపోతే కోతలయ్యాక కాండాన్ని నేల స్థాయిలో కత్తిరించి దానిపైన కాండం నుండి ఒక ముక్కని ఉంచండి. తాజాగా కత్తిరించిన సువాసన పురుగులను ఈ ఎరకు ఆకర్షిస్తాయి. ఈ ఎరను ప్రతిరోజు గమనిస్తూ ఉండండి. ఎరల నుండి నులిపురుగులను పట్టి వాటిని నిప్పులో వేసి నాశనం చేయండి. ఎండాకాలంలో ఈ వలలు ఒక వారం వరకు మరియు వర్షాకాలంలో రెండు వారాల వరకు సమర్థవంతంగా పనిచేస్తాయి. పంట కోత అయినప్పుడల్లా కొత్త వలలను తయారు చెయ్యండి. మనం నేర్చుకున్నదొకసారి మననం చేసుకుందాం. అరటి నులిపురుగులనేవి చిన్నగా నల్లగా ఉండి ఇవి అరటి కాండాన్ని కార్న్ను తొలిచి సురంగం చేసి నీరు మరియు పౌష్టికాంశాలను అందకుండా అడ్డుకుంటుంది. అరటి నులిపురుగులను నియంత్రించడానికి నాట్ల సమయంలో శుభ్రమైన మొక్కల పనిముట్లను వాడండి. నాటాల్సిన పిలకల నుండి అన్ని ఆకులు వేర్లు మరియు వ్యర్థాలను తీసేయండి. ప్రతి పంటకాలంలో కాండం నుండి రెండడుగుల దూరం ఉంచి ఎరువులను మరియు నేలను కప్పే ఎండుటాకులను అందించండి. కోతలైన కాండాన్ని నిలువుగా రెండుగా చీల్చి వాటిని కాండం నుండి రెండడుగుల దూరంలో ఎండబెట్టండి. ప్రతిసారి కోతలయ్యాక పురుగుల ఎరలను తయారు చేసి వాటిని రోజూ గమనిస్తూ ఉండండి. చిక్కుకున్న పురుగులను నాశనం చెయ్యండి. మీ పంటను నాశనం చెయ్యకుండా వెంటనే పురుగులను నియంత్రించడమెంతో అవసరము.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: Vinayaka Multispeciality Hospital, Dr. CBRS Gajapatiraju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్,

0: సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119193.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542521117

0: మరి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చిన్న పిల్లల్ని పెంచడం అండ్ పెంచే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి అయితే నేను రెడీగా ఉన్నానండి. మరి ఆ విషయాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పొట్టలోంచి పొత్తిళ్లలోకి చేరిన కలల పంటని చూసుకుని ఎంత ఆనందిస్తున్నా మనసులో అమూల ఎక్కడో ఇది అని చెప్పలేని ఆందోళన అమ్మా నాన్నలకు సహజం. పిల్లవాడు పెరగాలంటే ఊరు ఊరంతా పూనుకోవాలని సామెత. దానికి తగ్గట్టే ఒకప్పుడు ఇంటి నిండా మనుషులుండే సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు బాధ్యత అంతా అమ్మా నాన్నలిద్దరిదే. దాంతో పిల్లల పెంపకం విషయంలో ఎన్నెన్నో సందేహాలు వారి తొలిచేస్తుంటున్నాయి. నిజానికి పిల్లల ఎదుగుదల వయసును బట్టి ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఆ పద్ధతి గురించి తెలుసుకుంటే నిబ్బరంగా పిల్లల్ని పెంచవచ్చు. వారి తొలి అడుగులు, తొలి పలుకులు ఇలా ప్రతి మైలురాయిని ఆస్వాదించవచ్చు. మరి ఆ వివరాల్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. పాపాయి తాగిన పాలు తాగినట్లు కక్కేస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడాది దాటినా బాబు నోట్లోంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఎందుకనో, మా పాప ఎంతసేపు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. క్రష్ లో వేరే పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదు. పక్కింట్లో పాప ఏడాదికి నడిచేస్తుంది. మా పాపకి ఇంకా నిలబడమే కష్టంగా ఉంది. కజిన్ వాళ్ళ అబ్బాయికి ఆటిజం సమస్య ఉందన్నారు. అది విన్నప్పటి నుంచి టెన్షన్ గా ఉంది. అలాంటి సమస్యను ముందే గుర్తించగలిగితే బాగుంటుంది కదా. నలుగురు తల్లులు కలిస్తే ఇలాంటి ఫిర్యాదులు ఎన్నో వినిపిస్తుంటాయండి. మరి ఒకప్పుడంటే ఇంట్లోనో బంధువుల్లోనో ఎప్పుడు ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉండేవారు. ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడుతూ వారి ఎదుగుదలను గమనిస్తూ చాలా విషయాల్ని సహజంగా తెలుసుకునేవారు. క్రమంగా చిన్న కుటుంబాలు పెరగడం, ఆడ మగ అంతా చదువుల్లో పడిపోవడంతో ఈ గమనింపు తగ్గిపోయింది. దాంతో తాము తల్లిదండ్రులు అయ్యే వరకు పిల్లల పెంపకం గురించి ఏమీ తెలియని వారే ఎక్కువగా ఉంటున్నారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్లు ఉన్న తరాల అంతరం పిల్లల పెంపకంలోనూ సహజంలోనూ వచ్చిన ఆధునిక మార్పులు వారి పాత్రను పరిమితం చేస్తున్నాయి. మరో పక్క ఇతర విషయాల్లాగే పిల్లల ఎదుగుదలని పక్క వాళ్లతో పోల్చి చూసుకుంటున్నారు ఈ తరం తల్లిదండ్రులు. ఈ పరిస్థితుల్ని కలిసి పేరెంటింగ్ ని ఒక సవాలుగా మార్చేశాయి. సాధారణంగా కాన్పు తర్వాత ఆసుపత్రిలోనే పిల్లల వైద్యులు కూడా తల్లులకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ కి తీసుకెళ్లినప్పుడు కూడా పిల్లల బరువు, ఎత్తు లాంటివన్నీ కొలిచి ఎదుగుదల సక్రమంగా ఉంది లేనిది అంచనా వేస్తారు. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా వైద్యుల్ని అడిగి తమకున్న సందేహాలను తీర్చుకోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో అటు వైద్యులు బిజీగా ఉండి ఇటు తల్లిదండ్రులు పనుల ఒత్తిడిలో ఉంటే ఈ సందేహాలు నివృత్తికి అవకాశం ఉండడం లేదు. అందుకే పిల్లల ఎదుగుదలకు సంబంధించి అమ్మా నాన్నల్లో ఇంత కలవరం. మరి దాన్ని తగ్గించేందుకు నిపుణులు ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకునే పోయే ముందు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలకు నిపుణులు ఏం చెప్తున్నారు అన్న విషయాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదల అనేది నిరంతరం జరిగే సంక్లిష్ట ప్రక్రియ. పుట్టగానే ఏడవడం దగ్గర నుంచి వారి ప్రతిచర్య అపురూపమే, అద్భుతమే. అలాగని పిల్లలందరూ ఖచ్చితంగా ఒకేలాగా ఎదగరు. ఎందుకంటే అంటే తల నిలపడం, బోర్ల పడడం, పాకడం, నడవడం లాంటివన్నీ సరిగ్గా ఫలానా రోజులోనో ఫలానా నెలలోనో చేయాలని రూలేం లేదు. ఉదాహరణకు బడికెళ్లే పిల్లల్ని తీసుకుంటే ఒక తరగతిలో పిల్లలందరూ 6 నెలలు అటూ ఇటుగా ఒకే వయసు వాళ్లే ఉంటారు. కానీ వాళ్ల ఒడ్డు పొడుగు నేర్చుకునే సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి. అయినా అందరి సామర్థ్యాలను కలిపి

అంచనా వేసి ఆ తరగతి పిల్లలకు ఉండే సగటు ప్రతిభా పాఠాలను నిర్ణయిస్తారు కదా, అదే చిన్నపిల్లలకు కూడా వర్తిస్తుంది. అందుకే పిల్లల్ని పక్క వాళ్లతో పోల్చి చూడకుండా మామూలుగా ఆ వయసుకు తగిన ఎదుగుదల ఉందా లేదా అన్నది గమనించుకుంటే చాలండి. సాధారణంగా ఏ వయసు పిల్లలు ఏ ఏ పనులు చేయగలరో తెలుసుకుంటే అప్పుడు అసాధారణ పరిస్థితి ఏదన్నా ఉన్నా ఎదుగుదల లోపాలున్నా గుర్తించడం తేలికవుతుంది. మరి సాధారణంగా పిల్లల ఎదుగుదలలో మైలు రైళ్లు ఎలా ఉంటాయన్న

శబ్దాలకు ఉలిక్కిపడుతుంది. గుప్పిళ్లు మూసి ఉంటాయి. పాపాయి చేతిలో మన వేలు పెడితే గట్టిగా పట్టుకున్నట్లు గుప్పిట బిగుస్తుంది. లిజనర్స్, మరి పుట్టినప్పటి నుంచి 6 వారాల్లోపు పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి తెలుసుకున్నారు కదా. మరి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. సో లిజనర్స్, మరి 6 వారాల నుంచి 12 వారాల్లోపు పిల్లల్లో కలిగే మైలురాయిలు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తల నిలపడానికి ప్రయత్నిస్తుంటారు. ఎత్తుకున్న వారి ముఖంపై కానీ ఇతరాత్ర వస్తువులపై కానీ దృష్టి నిలిపి చూడగలుగుతుంది, నవ్వుతుంది. 3 నెలలు నిండాక వెలికిల్లా పడుకుని చేతుల్ని కాళ్ళని బాగా కదిలించగలుగుతుంది. నోటితో రకరకాల శబ్దాలు చేస్తుంది. తల్లిని గుర్తుపట్టి ఆమె గొంతు వినగానే కేరింతలు కొడుతుంది. కుప్పిట మూసి ఉంచడం తగ్గిస్తుంది. ఎత్తుకున్నప్పుడు కొంచెం సేపు తల నిలపగలుగుతుంది. ఏదైనా వస్తువు చూపిస్తే అందుకోవడానికి చేయి చాపుతుంది. బొమ్మ పట్టుకుని ఆడుకుంటుంది. తన దగ్గర ఎవ్వరూ లేకపోతే ఏడుస్తుంది. 6 నెలలకు పిల్లలు ఏం చేస్తారంటే, 2 చేతుల మధ్య సమన్వయం వస్తుంది. ఒక చేతిలో వస్తువును మరో చేతిలోకి మార్చుకోగలుగుతారు. చుట్టుపక్కల శబ్దాలకు స్పందించి తల తిప్పి చూస్తారు. కొత్త మనుషుల్ని, దృశ్యాల్ని కుతూహలంగా గమనిస్తుంటారు. మనం మాట్లాడిస్తే తను మాటలు చెబుతున్నట్లుగా శబ్దాలు చేస్తుంటారు. బోర్ల పడి పొట్ట మీదకు ముందుకు కదలడానికి ప్రయత్నిస్తుంటారు. సపోర్ట్ ఉంటే కాసేపు కూర్చోగలుగుతారు. తన బరువుని కాళ్ల మీద మోపడం ఇప్పుడే మెల్లగా అలవాటు పడుతూ ఉంటుంది. అమ్మా నాన్నలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు ఎత్తుకుని ముద్దాడుతుంటే ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మరి 9 నెలలకు పిల్లల్లో కలిగే మైలురాయి విషయాల గురించి తెలుసుకుందాం. ఏ సపోర్టు అక్కర్లేకుండా కూర్చుని ఆడుకుంటూ ఉంటారు. చేతులు, మోకాళ్ల మీద పాకడం బాగా వచ్చేస్తుంది. పేరు పెట్టు పిలిస్తే చూసి నవ్వుతూ ఉంటారు. మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. కొత్త వాళ్ళు పలకరిస్తే ఏడుస్తారు. కొంతమంది పిల్లలు చెయ్యందిస్తే లేచి నిలబడడానికి ప్రయత్నిస్తారు. కొన్ని బొమ్మల్ని ప్రత్యేకంగా ఇష్టపడడం మొదలు పెడతారు. వద్దు అని చెబితే చేసే పని ఆపేస్తారు. 12 నెలలకైతే అమ్మా తాత లాంటి వారి మాటలకు పలుకుతూ ఉంటారు. లేచి నిలబడగలుగుతారు. కుర్చీలు, బల్లలు పట్టుకుని నడిచేస్తుంటారు. చప్పట్లు కొట్టడం, చెయ్యూపి టాటా చెప్పడం తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు చెబితే అర్థం చేసుకుంటూ ఉంటారు. వస్తువుల్ని ఇవ్వడం, తీసుకోవడం తెలుస్తుంది. తల అడ్డంగా ఊపడం ద్వారా తనకి ఇష్టం లేదని అర్థమవుతుంది. తల్లి అన్న మాటను అలాగే పలకడానికి ప్రయత్నిస్తుంటారు. 18 నెలలకు పిల్లల్లో కలిగే మైలురాయిలు, స్వయంగా గ్లాసు పట్టుకుని పారబోయకుండా పాలు తాగలుగుతారు. ప్లేటులో పెట్టిస్తే తనంతట తాను తీసుకుని తినగలుగుతారు. ఏదీ పట్టుకోకుండా ఇంట్లో చకచకా నడిచేస్తుంటారు. చిన్న చిన్న మాటలు కూడా చెబుతుంటారు. అయితే తల్లిదండ్రులంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇవన్నీ కూడా కొందరి పిల్లలకు 2-3 వారాల నుంచి 2-3 నెలల వరకు ముందు వెనక జరగవచ్చు. ఉదాహరణకు, కొందరు 9వ నెల నుంచే నడవడానికి ప్రయత్నిస్తారు. తొలి పుట్టినరోజు నాటికల్లా నడిచే అలాంటి పిల్లల గురించి 7 నెలలకి ఎదురు నడిచారా అని చెప్పేవారు పెద్దలు. చాలా మంది 12 నుంచి 14 నెలల మధ్య నడుస్తూ ఉంటారు. మిగతా పనుల్లోనూ ఇలాంటి తేడా ఉండవచ్చు. లిజనర్స్, మరి 18 నెలలు వచ్చే పిల్లలకు ఎలాంటి మైలురాయిలు ఎదురవుతూ ఉంటాయన్న విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి రేపు ఇదే సమయానికి మళ్లీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో పిల్లల గురించి, వారి ఎదుగుదల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి అప్పటి వరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జస్ రుజిత.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: ప్రమాణం.
1: మరి ఈ సూక్తి యొక్క అర్థం? తాంబూలం వేసుకునేవారు ఉదయమందైతే వక్కలు ఎక్కువగా ఉండేలాగా, అదే మధ్యాహ్నమైతే సున్నం ఎక్కువగా ఉండేలాగా, రాత్రిళ్ళు ఆకులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సూక్తిని విందాం.

మరి ఈ సూక్తి యొక్క అర్థం? భోజనాన్ని ఎప్పుడు పాలతోనే ముగించాలి కాని పెరుగుతో ముగించకూడదు. ఉప్పు, పులుపు, వగరు, కారం ఇలాంటి పదార్థాలు తిన్న దోషాన్ని హరించడానికి తీయని పదార్థాన్ని ఆఖరిలో భుజించాలి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి బుక్.

0: ఔషధైః కిం ప్రయోజనం.
1: మరి ఈ సూక్తి యొక్క అర్థం, భోజనం తర్వాత అటూ ఇటూ కొంతసేపు పచార్లు చేసి తాంబూలం వేసుకుని ఎడమవైపున శయనించినచో ఇక ఔషధములు అవసరం లేదు అని ఈ సూక్తి యొక్క అర్థం. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం.

ఏత్. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఏది ఆరోగ్యాన్నిస్తుందో అదే మంచి మందు. రోగం నుంచి విముక్తిని చేసిన వారే వైద్య శ్రేష్ఠులు అని ఈ సూక్తి యొక్క అర్థం.

0: మరి ఈ సూక్తి యొక్క అర్థం? భోజనానికి ముందు అల్లము సైంధవ లవణము కలిపి నమిలి తింటే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది, గొంతు నాలుక పరిశుద్ధమై రుచి కలుగుతుంది. ఇప్పుడు మరొక సూక్తిని విందాం.
1: అభుక్త్వా మలకం పథ్యం భుక్త్వా తు బదరీ ఫలం కపిత్థం సర్వదా పథ్యం కదళీన కదాచన.
0: మరి ఈ సూక్తి యొక్క అర్థం? పరగడుపున పెద్ద ఉసిరికాయని భోజనానంతరం రేగుపండుని ఎల్లవేళలందు వెలగపండుని పథ్యంగా తీసుకోవచ్చును. అరటిపండు ఎప్పుడూ పథ్యానికి పనికిరాదు.

మరి ఈ సూక్తి యొక్క అర్థం? ఉదయము జాము లోపల జీర్ణరసాద్యుత్పత్తి సమయం, కావున భుజింపరాదు. జాము దాటాక రెండు జాముల లోపల భుజించాలి. రెండు జాములు దాటి భుజించకపోయినా బలక్షయము కలుగును.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
1: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. మరి మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి సుఖ

మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఎత్తైన పీట మీద సమదేహుడై సుఖముగా కూర్చొని యుక్త కాలమున ఆకలిని బట్టి తేలికగా చమురు గలిగి వేడిగా ఉండే అన్నాన్ని తినాలి. చారు మజ్జిగ మున్నగు ద్రవ పదార్థములు చివర ఉండునట్లుగాను శీఘ్రముగాను భుజించాలి. ఆకలి ఉన్నప్పుడే భుజించాలి. మిత భోజనము సులభముగా జీర్ణమై ధాతు సామ్యాన్ని కలిగించును. సకాలమందు తినినా హాయినిచ్చును. సామ్యముగా అనగా వివిధ పదార్థాలు తగినంతా తినినా వ్యాధులు రావు. శీఘ్రముగా తినడం వల్ల సమముగా పచనమగును. చమురు కలిగిన వేడి అన్నాన్ని తినినా జఠరదీప్తి కలుగును. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. హితం మితం చ భుంజీత న భుంజీతామితం హితం, హితమిష్టం చ భుంజీతే త్యేష ధర్మ సనాతనః. మరి ఈ సూక్తి యొక్క అర్థం, హితమైన పదార్థాలనే తినాలి, అవైనా మితంగానే తినాలి. హితమైనవే అయినా అమితంగా తినకూడదు. హితమైనవి ఇష్టంగా ఉన్నంతవరకే తినాలి. ఇదే సనాతనమైన ధర్మం. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం.

మరి ఈ సూక్తి యొక్క అర్థం? భోజనానంతరము 100 అడుగులు నడిచినా అన్నము యుక్తస్థానమును చేరి మెడ, నడుము, మోకాళ్ళు వీటియందు సుఖము కలుగును.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

0: विष्णु FM 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु MD DM गैस्ट्रो एंट्रोलॉजी गारी आध्वर्यंलो అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమంలో భాగంగా 4వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని గాలి కాలుష్యం పాఠం వింటారు.
3: పిల్లలు, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటాం, అవునా? మనం చేసే పనులు తొందరగా అవ్వాలంటే లేదా తొందరగా ఎక్కడికైనా వెళ్లాలంటే యంత్రాల్ని, వాహనాల్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. ఇలా నేటి మానవుడు ప్రతి పనికి యంత్రాలపై ఆధారపడుతున్నాడు. రోజురోజుకు ఆధునిక వైజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతూనే ఉంది. రోజు ఏదో ఒక కొత్త పరికరమో యంత్రమో తయారవుతూనే ఉంది. ఎక్కడ చూసినా వాహనాలు, యంత్రాలు, పరిశ్రమలే. ఇలా పెరుగుతున్న అభివృద్ధిని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి. లేకపోతే వీటి వల్ల అనేక అనర్థాలు కూడా సంభవించవచ్చు. అలాంటి అనర్థాలలో ముఖ్యంగా చెప్పుకోదగిన అనర్థం గాలి కాలుష్యం. ఈనాడు నగరాలలోని, పట్టణాలలోని ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ గాలి కాలుష్యం ద్వారా మనకు ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి. ఇదొక పెద్ద సమస్యగా తయారైంది. అసలు ఈ గాలి కాలుష్యం ఏ విధంగా ఏర్పడుతుంది, గాలి కాలుష్యం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, గాలి కాలుష్యం వలన కలిగే అనర్థాలేమిటి తెలుసుకుందామా మరి.
4: గోపి, గోపి,
5: నువ్వా రవి? రా ఇంట్లోకి రా.
4: అలా ఉన్నావేమిటి, ఇంకా తయారు కాలేదా? మనం ఇవాళ ఎగ్జిబిషన్ కి వెళ్దాం అనుకున్నాం కదా.
5: అవును రవి, కానీ నాకు ఇవాళ ఒంట్లో బాగోలేదు, జ్వరంగా ఉంది, చాలా నీరసంగా కూడా ఉంది.
4: అదేంటి, మొన్ననే గాని జ్వరం వచ్చి తగ్గింది, మళ్ళా అప్పుడే జ్వరమా?
5: ఏంటో, ఎప్పుడు ఇలానే జ్వరం వస్తుంది.
4: అదేం, మరి డాక్టర్ కు చూపించి సరైన మందు వేసుకోవటం లేదా?
5: వేసుకుంటున్నా, మందు వేసుకుంటే మరి తగ్గినట్లే ఉంటుంది, 4 రోజులైతే మళ్ళా మామూలే.
4: నువ్వు మందు సరిగ్గా వాడటం లేదమ్మో. అబ్బా, మీ ఇంట్లో ఏమిటి ఇంత చెడువాసన వస్తుంది?
5: అవును, ఈ ఇంటికి మారినప్పుడు మొదట్లో మాకు కూడా అలానే ఉండేది, ఇప్పుడేమో అలవాటు పడిపోయాం.
4: ఇంతకీ ఏమిటి వాసన?
5: మా ఇంటి పక్కన మరుగుదొడ్లు ఉన్నాయి, అవి సరిగా శుభ్రం చెయ్యరు, అక్కడ నుంచే ఈ వాసన.
4: అదేంటి, మీకు విడిగా మరుగుదొడ్లు లేవా?
5: లేవు, మా పేట అంతటికి అవే మరుగుదొడ్లు, అందరం అవే ఉపయోగిస్తాం.
4: అది అలా చెప్పు, అందుకే అంత వాసన.
5: అంతేకాదురా రవి, మా పేటలో పెద్దవాళ్ళంతా మరుగుదొడ్లు ఉపయోగిస్తారు, కానీ పిల్లల్ని మాత్రం రోడ్డు మీదే కూర్చోబెడతారు.
4: అవును, అలా చేయటం నేను చాలా చోట్ల చూసా. పిల్లలకు మరుగుదొడ్డి ఉపయోగించటం ఎందుకు నేర్పరో ఈ పెద్దవాళ్ళు.
5: అంతేకాదు, కొన్నిసార్లు కొంతమంది పెద్దవాళ్ళు కూడా 1-2-3-4 అన్ని రోడ్డు మీదే చేసేస్తారు.
4: ఈ 1-2-3-4 ఏమిటి?
5: క్లాసులో పిల్లలు 1-2-3 చూపించి అడుగుతుంటారు కదా, దాన్నే మా టీచరు 1-2-3-4 అని అంటుంటారు.
4: బాగానే ఉంది నీ 1-2-3-4. ఇప్పుడు నాకు అర్థమైంది నీకు అస్తమానం జ్వరం ఎందుకు వస్తుందో.
5: ఎందుకు వస్తుందంటావు?
4: ఎందుకేమిటి, నువ్వే చెప్పావుగా మీ పేట సంగతి, పేటలోని మరుగుదొడ్ల సంగతి.
5: ఏంటో మాట్లాడతావు రవి, వాటికి నా జ్వరానికి సంబంధం ఏమిటి?
6: ఏమిటరా మాట్లాడుతున్నారు?
4: అక్క, మీ ఇంటి దగ్గర మరుగుదొడ్లు ఉన్నాయట కదా, అవి ఎక్కడ ఉన్నాయి?
5: నేను చెప్తున్నా కదా, మా ఇంటి వెనుక సందులో ఉన్నాయి.
4: మీ ఇంటి వెనుక సందులో కదా మరుగుదొడ్లు ఉన్నవి, మరి అక్కడ నుంచి ఇంత దూరం వాసన ఎలా వస్తుంది?
5: రవి, పెద్ద స్కూల్లో చదువుతున్నానని బడాయే గాని నీకు ఇంత చిన్న విషయం కూడా తెలీదు.
6: తల్లే, రవికి తెలియదని కాదు నీకు తెలుసా లేదా అని. ఇంతకి చెప్పు, ఎలా వస్తుంది ఆ వాసన?
5: గాలిలోంచి.
6: అవునా? అంటే ఈ చెడు వాసనతో గాలి కలుషితం అయిపోతుంది అన్నమాట.
5: కలుషితం అంటే
7: గాలిలో సహజంగా ఉండే

0: నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడు, జడవాయువులు నీటి ఆవిరి నిర్ణీత పాళ్లల్లో ఉంటాయి. ఇలా కాకుండా కొన్ని వాయువులు ఎక్కువ లేక తక్కువ అయితే దీనినే గాలి కాలుష్యం అంటారు.
1: నిజమే అక్క, మా స్కూల్ దగ్గర కూడా ఎంత వాసన వస్తుందో. మా స్కూల్ గోడ పక్కనే రోడ్డు మీద నడిచే వాళ్ళంతా నెంబర్ వన్లు చేసేస్తారు. ఇంకా ఎదురింట్లో వాళ్ళ పిల్లల్ని తెచ్చి అక్కడే కూర్చోబెడతారు. ఇళ్లలోని చెత్త కూడా అక్కడే వేస్తారు. ఎడ్ల బండ్లు అక్కడే కడతారు. దాంతో ఎడ్లు కూడా నెంబర్ వన్లు అక్కడే చేస్తాయి. అన్నీ కలిసి ఘాటుగా స్కూల్లోకి వాసన వస్తుంది. మేము కిటికీలు వేసుకొని కూర్చున్నా ఎక్కడి నుంచో వాసన వస్తూనే ఉంటుంది.
2: అలాగా గోపి.
1: అంతేకాదు రవి, మా స్కూల్ దాటాక పెద్ద ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఊళ్ళో నుంచి తెచ్చిన చెత్తంతా పడేస్తుంటారు. ఆ చెత్తంతా కుళ్ళి ఎంత వాసనో.
2: ఆ వాసన కూడా గాలి ద్వారానే వస్తుంది కదా, మరి అది కూడా గాలి కాలుష్యమే. ఒక్కోసారి కుక్క ఏదైనా చనిపోయినప్పుడు దాన్ని అలానే వదిలేస్తారు, అది కుళ్ళి వాసన వేస్తుంటుంది. దాని వల్ల కూడా గాలి కాలుష్యం ఏర్పడుతోంది.
1: మరైతే అక్క, ఈ గాలి కాలుష్యం ఇంకా ఎలా ఏర్పడుతుందో చెప్పు.
2: గాలి కాలుష్యం మనం రోజు చూసే మోటార్ వాహనాల వల్ల, ఇతర వాహనాల వల్ల కూడా కలుగుతుంది. వీటి నుంచి వెలువడే వాయువులు చాలా విషపూరితాలు. ముఖ్యంగా వీటి నుంచి వెలువడే సీసపు రేణువులు పిల్లలకి చాలా ప్రమాదకరం. అంతేకాదు, పిల్లలు ఆడుతుంటే దుమ్ము లేస్తుంది కదా, ఆ దుమ్ముతో కలిసిన గాలినే వాళ్ళు పీలుస్తారన్నమాట.
3: అక్క, రోడ్డు మీద బస్సులు కార్లు పోతుంటే కూడా చాలా దుమ్ము లేస్తుంది కదా, ఆ దుమ్ము ముక్కులోకి పోయి నాకు ఒకటే తుమ్ములు.
2: దాన్నే ఎలర్జీ అంటారు. ఈ గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఉబ్బసం, దగ్గు, పడిశం, కంటి కలక లాంటి వ్యాధులు కూడా వస్తాయట.
1: నేను మొన్న స్కూటర్ మీద పోతున్న ఇద్దరు ముగ్గురిని చూశానక్క, ముక్కుకి అడ్డంగా ఏదో పెట్టుకున్నారు.
2: అవి గాలిలోని దుమ్ము, హానికరమైన వాయువులు ముక్కు ద్వారా లోనికి పోకుండా కొంతవరకు కాపాడతాయి.
1: అక్క, మొన్న నేను లైబ్రరీలో కూర్చొని పేపర్ చదువుతుంటే ఒక వార్త చూశాను. తాజ్మహల్ కట్టిన పాలరాయి తెలుపుదనం గాలి కాలుష్యం వల్ల తగ్గిపోతుందని, నిజమేనా?
2: నిజమే గోపి. గాలి కాలుష్య ప్రభావం భవనాల మీద, మన బట్టల మీద కూడా బాగా ఉంటుంది. మనం పొద్దున వేసుకున్న బట్టలు చూడు, సాయంకాలానికి ఎలా మాసి ఉంటాయో.
1: అలాగా మా అమ్మ నన్ను తిడుతుందక్క, అస్తమానం అలా బట్టలు మాపుకుంటావేమిట్రా అని. నేను బట్టలు ఎంతో జాగ్రత్తగా ఉంచుకుంటానో నీకు తెలీదు.
2: మీ అమ్మగారికి కూడా ఈ విషయాలు చెప్పు. గాలి కాలుష్యం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే అందరూ జాగ్రత్త పడచ్చు.
1: నీకెన్ని విషయాలు తెలుసక్క.
3: అక్క, మా స్కూల్లో ఆరోగ్య సూత్రాల గురించి చెప్తుంటారు, అప్పుడు చెప్పారు ఈ గాలి కాలుష్యం గురించి.
1: అలాగా, నాకు కూడా మీ స్కూల్లో చేరాలనుంది రవి.
3: దీనికోసం నువ్వు స్కూల్ మారక్కర్లేదు. మనం కలిసినప్పుడల్లా నాకు తెలిసిన విషయాలు నీకు చెప్తాను, నీకు తెలిసినవి నాకు చెప్పు.
1: జనాభా పెరుగుదల గురించి మా టీచర్ ఓ పాఠం చెప్పారు రవి.
3: ఏం చెప్పారు?
1: జనాభా పెరిగిన కొద్దీ మనిషి అవసరాలు పెరుగుతాయని, వాటిని తీర్చడానికి పరిశ్రమలు పెంచాలని.
3: అవును కదా, మరి
1: పరిశ్రమలు పెంచాలి. అది బాగానే ఉంది. ఈ పరిశ్రమల వల్ల కూడా గాలి కాలుష్యం కావచ్చు కదా.
3: అదేలా?
2: అదెలా అంటే, ఫ్యాక్టరీల్లో ఒక పెద్ద గొట్టంలోంచి ఎప్పుడు నల్లటి పొగ వస్తుంటుంది కదా, అది గాలిలో చేరి గాలిని కలుషితం చేస్తుంది. అలాగే బొగ్గు, పెట్రోలు, డీజిల్ అవి కూడా మండి గాలిని కలుషితం చేస్తున్నాయి. ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం తగ్గాలంటే గొట్టాలని బాగా పొడుగ్గా పైకి పెడితే బాగుంటుంది.
3: అవును, అప్పుడు పొగలు మనకి దగ్గరగా రాకుండా దూరంగా పోతాయి.
2: వడపోత ద్వారా మనం చెత్తను ఎలా వేరు చేస్తామో అలానే ఫ్యాక్టరీ చిమ్నీల నుంచి వచ్చే కాలుష్యాన్ని కూడా వడపోత ద్వారా కొంతవరకు తగ్గించవచ్చు. తర్వాత మోటార్ వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని కూడా మధ్య మధ్య ఆ వాహనాల లోపలి భాగాల్ని శుభ్రం చేస్తూ ఉండడం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.
3: అక్క, ఇప్పటికి కూడా చాలా మంది వంటకు నీళ్లు కాచుకునేందుకు కట్టెలు బొగ్గులు వాడుతుంటారు కదూ.
2: అవును, కట్టెలు బొగ్గులు మండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. ఇది మళ్ళా గాలిని కలుషితం చేస్తుంది.
3: మరి దీనికి ఏం చేస్తే బాగుంటుంది?
2: వంట గ్యాస్ వాడితే పొగ రాదు, కార్బన్ డైఆక్సైడ్ తయారు కాదు.
1: భలే భలే, చాలా బాగుంది. ఇంకా ఏం చేయొచ్చు కాలుష్యం తగ్గించడానికి?
3: అక్క, పొలాల్లో పైర్లకు చీడ పడితే, మన తోటల్లోని మొక్కలకి చీడ పడితే మనం క్రిమిసంహారక మందులు వాడతాం కదా, ఇవి మొక్కలకి ఏం హాని చేయవా?
2: భలే గుర్తు చేశావు రవి. నేను పుస్తకంలో చదివాను, ఈ క్రిమిసంహారక మందులు మొక్కల్ని ఏమి చెయ్యవు, మొక్కలు కూడా వీటి జోలికి పోవుట. కానీ ఇవి మెల్లిగా వాన నీటిలో చేరి ఏ చెరువులోకో నదిలోకో చేరితే ఆ నీటిలో ఉండే చేపలకి వాటికి మాత్రం హాని చేస్తాయట.
3: అయ్యో పాపం, అయితే మరేం చెయ్యాలి?
2: ఏం చేస్తాం, ఆ క్రిమిసంహారక మందుల్ని వాడడం సాధ్యమైనంత వరకు తగ్గించడమే.

0: అక్క, నాకెంత ఆలోచించినా అర్థం కాదు. అప్పుడప్పుడు పొలాలు తగలబెడతారు ఎందుకని?
1: మా ఇళ్ళ దగ్గర కూడా చెత్త పోగు చేసి తగలబెడుతుంటాం. అలాగే
2: అవునర్రా, అలాగే పొలాల్లో పంట కోసేయగా మిగిలిన మోళ్లు మళ్ళా కొత్తగా పంట వేయడానికి అడ్డం వస్తాయి. అందుకని అవి నిర్మూలించడానికి తగలబెట్టడం తేలికైన పద్ధతి అని అలా చేస్తారు. అలా తగలబెట్టడం వల్ల కూడా చాలా కార్బన్ డై

0: మాట్లాడేసరికి ఎన్ని విషయాలు తెలిశాయో.
1: అక్క మాటల్లో పడి మర్చిపోయాం, అమ్మ ఫ్లాస్క్ లో పాలు పోసి ఉంచింది, మా ఇద్దరికి ఇవ్వవు.
2: ఇదిగో రవి, గోపి పాలు తీసుకోండి.
0: గోపి, ఈ కప్పులు చాలా బాగున్నాయి, కొత్తగా కొన్నారా?
1: అవును రవి.
2: ఈ ప్లాస్టిక్ సామాన్లు, గాజు సామాన్లు చూడడానికి చాలా అందంగాను వాడడానికి చాలా వీలుగాను ఉంటాయి, గాని వీటి నుంచి ముందు ముందు చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
0: అదేంటి, వీటి వల్ల ఏమి ఇబ్బంది?
2: సామాన్యంగా ఏ వస్తువైనా మెల్లిగా నశించి మట్టిలో కలుస్తుంది కదా, ఈ ప్లాస్టిక్లు గాజు సామాన్లు అలా నశించవు, అవి ఎన్నాళ్లైనా అలాగే ఉంటాయి.
1: అవునా?
2: ఈ విధంగా మనం చెత్త ఇలా పేర్చుకుంటూ పోతే సంవత్సరానికి ఎవరెస్ట్ శిఖరం అంత చెత్త తయారవుతుందిట.
1: అయ్యా బాబాయ్, నిజమేనా అక్క?
2: అవును గోపి.
1: మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి?
2: ఏముంది, మనకి సాధ్యమైనంత ప్రయత్నం మనం చేయాలి. ముఖ్యంగా చెట్లను ఎక్కువ సంఖ్యలో పెంచాలి. హరిత విప్లవం ముఖ్యోద్దేశం అదే. దానివల్ల వాతావరణ కాలుష్యం కొంతవరకు తగ్గించవచ్చు, గాలిలో ప్రాణవాయువు శాతం పెంచవచ్చు. ఇంకానా, ప్లాస్టిక్ సంచులు, గాజు సీసాలు లాంటి వస్తువుల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి, లేదా వాటి నుంచి వేరే కొత్త వస్తువులు తయారు చేసే పరిశ్రమలు మొదలు పెట్టాలి.
1: వీలైనంత వరకు చెత్తని తయారు చేయకుండా తగ్గిస్తే మంచిది కదూ.
0: మనకు తెలిసిన ఈ విషయాలు సాధ్యమైనంత వరకు నలుగురికి చెప్పాలి కదక్క.
1: అయితే ఆ పని నేను వెంటనే మొదలెడతా. మా పేట శుభ్రపడితే నాకు జ్వరం రాదు, పేటలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు.
0: ఇక నేను వెళ్తా అక్క. గోపి నువ్వు విశ్రాంతి తీసుకో, నేను కూడా నీలాగా కొంతమందికి ఈ విషయాలు చెప్తాను. అందరూ పూనుకుంటే కాలుష్యం పూర్తిగా నయం చేయొచ్చు కదా.
2: రవి నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్పు, అందరూ పూనుకుంటే గాలి కాలుష్యం పూర్తిగా నయం చేయొచ్చు కదా.
3: అలాగే అక్క.
4: పిల్లలు విన్నారుగా, గాలి కలుషితం అవటానికి అనేక కారణాలున్నాయి. మన పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే మనం పీల్చే గాలి కలుషితమవుతుంది. పరిశుభ్రంగా లేని మురుగునీరు, మరుగుదొడ్లు, పశువుల శాలలు, పెంటకుప్పలు, ఇవన్నీ మన ఇంటి పరిసరాల్లోని గాలి కలుషితమవటానికి దోహదపడుతున్నాయి. అందుకే వీటిని మన నివాసాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా కొందరు పిల్లలు, పెద్దలు కూడా మలమూత్రాలను ఇంటి పరిసర ప్రాంతాల్లోనే విసర్జిస్తూ ఉంటారు. ఇలా చేయటం గాలిని కలుషితం చేయడమే అవుతుంది. చనిపోయిన జంతువుల కళేబరాలను నివాస ప్రాంతాలలో వదలటం వల్ల కూడా గాలి కలుషితమవుతుంది. అలా కాకుండా కళేబరాలను భూమిలో పాతిపెట్టడం వల్ల దుర్వాసన రాకుండా ఉండడమే కాకుండా కాలుష్యాన్ని నివారించిన వారమవుతాం. ఇంకా నగరాలలో, పట్టణాలలో ఈ మధ్యకాలంలో విపరీతంగా వాహనాల సందడి పెరిగిపోయింది. ఈ వాహనాలు అధిక మొత్తంలో పొగను వదులుతాయి. ఇది గాలిలో కలిసి గాలి కలుషితమవుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వాహనాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక మొత్తంలో గాలి కలుషితం చేసేవి కర్మాగారాలు. ఈ కర్మాగారాలు గాలిలోకి పొగ రూపంలో ఇతరత్రా మలినాలను, వాయువులను వదులుతాయి. ఇలాంటి వాటిల్లో కొన్ని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్, ఆర్సెనిక్ లాంటి విషపూరిత వాయువులుంటాయి. ఈ వాయువులు గాలిలో కలవకుండా కర్మాగారాల వారు ఎత్తైన చిమ్నీలు నిర్మించాలి. అయినా ఫ్యాక్టరీల ద్వారా అంతో ఇంతో గాలి కలుషితమవుతూనే ఉంటుంది. మరి ఇన్ని రకాలుగా గాలి కలుషితమవుతూ ఉంటే మీ బాధ్యతేం లేదనుకోవద్దు. మీరు, మీ కుటుంబ సభ్యులు వీలైనన్ని ఎక్కువ చెట్లను ఇళ్లలోనూ, మీ పరిసరాల్లోనూ, పొలంగట్లపైనా పెంచండి. చెట్లను పెంచడం ద్వారా మనం గాలిలోని కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అందుకే చెట్లను నాటుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. గుర్తుంచుకుంటారుగా.
5: ఇంతవరకు మనం 4వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని గాలి కాలుష్యం పాఠం విన్నారు కదా. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం 4వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం సర్వనామాలు వింటారు.
6: మా చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళాను.
7: అవును, ఎందుకు అట్లా అడుగుతున్నావు? నువ్వు కూడా వెళ్ళలేదా?
6: నేను మా అమ్మతో పెళ్లికి వెళ్ళానే, నిన్న తెలుగు టీచర్ సర్వనామాల పాఠం చెప్పారట, సోమవారం అడుగుతారట. ఇప్పుడు ఎట్లా?
7: రేపు ప్రశ్నలు అడుగుతారని ఎవరు చెప్పారు?
6: పెళ్లి నుంచి తిరిగి వస్తున్నప్పుడు మన క్లాస్ అమ్మాయి రేఖ చెప్పింది. నువ్వు స్కూల్కి వెళ్ళావేమో చెప్పించుకోవచ్చు అనుకున్నానే, ఎట్లా ఇప్పుడు?
7: పెళ్లికి వెళ్ళామని టీచర్తో చెప్దాం.
6: అమ్మో, ఇంకేమైనా ఉందా? బడి ఇగ్గుట్టి పెళ్లికి వెళ్ళినందుకే కోపడుతుంది.

0: చదవాలనుకుంటుంటే పాఠం చదవలేదని చెప్తే తిట్టరు?
1: నిజమే మరి, బడికి రానప్పుడు ఆ రోజు ఏం చెప్పారో ఎవరినైనా అడిగి తెలుసుకొని చదువుకోవాలని ఇది వరకు ఒకసారి చెప్పను కూడా చెప్పారు.
0: అయితే ఎట్లాగే, మా నాన్నగారు ఊళ్ళో లేరు, మా అమ్మగారికి క్షణం తీరదు, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది, పాఠం చెప్పమంటే విసుక్కుంటుంది. నువ్వు స్కూల్కి వెళ్ళావేమో కలిసి చదువుకుందాం అనుకున్నానే.
1: అయితే ఒక పని చేద్దాం, మా తాతగారు ఇంట్లోనే ఉన్నారు, వరండాలో పేపర్ చదువుకుంటున్నారు, ఆయన్ని అడిగి చెప్పించుకుందామా?
0: అలాగే, లోపలికి వెళ్దాం పదా.
1: తాతయ్య. ఓ తాతయ్య.
2: ఏమిటమ్మా, పేపర్ చదువుకో నువ్వు తల్లి.
1: తర్వాత చదువుకోవచ్చులే తాతయ్య, ముందు మాకు తెలుగు పాఠం చెప్పాలి.
2: పాఠం తర్వాత చెప్పుకోకూడదా తల్లి?
1: చెప్పుకోవచ్చు, కాని మా క్లాస్ అమ్మాయి రాణి కూడా వచ్చింది, పాఠం చెప్తే త్వరగా ఇంటికి వెళ్తుంది.
2: రాణి కూడా చదువుకోవడానికి వచ్చిందా? సరే, ఏ పాఠం చెప్పాలి?
1: సర్వనామాల పాఠం.
2: అంటే తెలుగు వ్యాకరణం అన్నమాట.
1: అవును తాతయ్య, మేము నిన్న బడికి వెళ్ళలేదు, రేపేమో ప్రశ్నలు అడుగుతారంట. నీవు చెప్తే గాని రేపు మా టీచరు ప్రశ్నలకు జవాబు చెప్పలేము.
2: సరే, ముద్దుల మనవరాలు అడిగితే కాదంటనా? రాణి, పదాలంటే ఏమిటో తెలుసా అమ్మా?
0: తెలుసండి, పదాలంటే మనం మాట్లాడేటప్పుడు ఉపయోగించే మాటలే కదా.
2: ఈ పదాలను కొన్ని రకాలుగా విభజించుకోవచ్చని మీ టీచర్ గారు చెప్పారా?
0: చెప్పారండి. నామవాచకాలు, సర్వనామాలు మొదలైనవి, వాటిలో నామవాచకాల పాఠం ఇంతకు ముందు క్లాస్లో చెప్పారు కూడా.
2: నామవాచకాలంటే ఏమిటి?
0: పేర్లను చెప్పే పదాలు నామవాచకాలు.
2: కొన్ని నామవాచకాలు చెప్తావమ్మా?
1: తాతయ్య, నేను చెప్తాను. రాముడు, గుంటూరు, గంగానది, వేప చెట్టు మొదలైన అన్ని నామవాచకాలే.
2: అంటే మనుషుల పేర్లు గాని, ఓళ్ల పేర్లు గాని, నదుల పేర్లు గాని, చెట్ల పేర్లు గాని నామవాచకాలన్నమాట.
0: అంతేకాదు, ఏ పేర్లైనా నామవాచకాలే. హిమాలయ పర్వతం, గులాబీ పువ్వు, ఇలా ఏ పేర్లైనా నామవాచకాలేనండి.
2: బాగా చెప్పావు రాణి. కాబట్టి మీకు నామవాచకాలంటే బాగా తెలిసినట్లేనే రా. ఇక వినండి, నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారర్రా. ఎప్పుడైనా ఒకే నామవాచకాన్ని చాలాసార్లు వాడవలసి వస్తే దాన్ని అన్నిసార్లు వాడకుండా ఆ నామవాచకం బదులు సర్వనామం వాడవచ్చు. ఏది, మీ పుస్తకంలో ఇవ్వండి, ఉదాహరణ చూద్దాం.
1: రాణి, వాచకం ఇవ్వవే, ఇదిగోండి తెలుగు వాచకం.
2: ఇక వినండి, ప్రసాద్ 3వ తరగతి చదువుచున్నాడు. ప్రసాద్ మంచివాడు, బుద్ధిమంతుడు. ప్రసాద్ పొద్దుటే నిద్రలేస్తాడు, కొంచెం వ్యాయామం చేసి స్నానం చేసి ప్రసాద్ బడికి వెళ్తాడు. ప్రసాద్కు పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి, అయినా ప్రసాద్కు గర్వం లేదు, అందరితో ప్రసాద్ స్నేహంగా ఉంటాడు. ఇప్పుడు నేను చదివిన భాగంలో ప్రసాద్ అనే పదం ఎన్నిసార్లు వచ్చిందర్రా?
1: చాలాసార్లు వచ్చింది తాతయ్య, 6-7 సార్లు వచ్చింది.
0: ప్రసాద్ ఒక అబ్బాయి పేరు కాబట్టి నామవాచకం.
2: అవునమ్మా, ఇన్నిసార్లు ప్రసాదు ప్రసాదు అని అనకుండా ఒకసారి ప్రసాదు అని, ఆ తర్వాత అతడు అని అనవచ్చు కదా. ప్రసాద్ 3వ తరగతి చదువుచున్నాడు, అతడు మంచివాడు అని అంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ నామవాచకం అయిన ప్రసాద్కు బదులుగా వాడిన అతడు సర్వనామం, తెలిసింది కదా?
1: తెలిసింది తాతయ్య, ప్రసాద్ నామవాచకం, అతడు సర్వనామం.
2: ఇప్పుడు ఇంకో వాక్యం చెప్తానర్రా. రవి మా పక్కింటి అబ్బాయి, అతడు నిన్న ఊరికి వెళ్ళాడు అన్నావు అనుకో, ఇందులో సర్వనామం ఏది?
0: అతడు.
2: అతడు అంటే ఎవరు?
0: రవి.
2: ఇందాక అతడు అంటే ప్రసాద్ అనుకున్నాం, ఇప్పుడు రవి అనుకుంటున్నాం. అతడు అనే సర్వనామం మనం ఏ మనిషిని గురించి చెబుతున్నామో ఆ మనిషికే చెందుతుంది. అంటే ఎవరికైనా అతడు అని ఉపయోగించవచ్చు, తెలిసిందా?
1: తెలిసింది తెలిసింది.
2: మంచిది. రాణి, మీ నాన్నగారి పేరు ఏమిటి, ఏం చేస్తుంటారు?
0: మా నాన్నగారి పేరు రఘురామ్,

0: నా ఆంధ్ర బ్యాంక్లో ఆఫీసర్.
1: మీ అమ్మగారి పేరు? ఆమె కూడా ఉద్యోగం చేస్తున్నారా?
0: మా అమ్మగారి పేరు సీతారత్నం. మా అమ్మగారు ఉద్యోగం చేయట్లేదు, ఆమె ఇంట్లోనే ఉంటారు.
1: ఇంకా ఎవరున్నారు మీ ఇంట్లో?
0: వినయ్.
1: వినయ్ ఎవరు?
0: వాడు మా తమ్ముడు.
1: సరేనమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పిన జవాబుల్లో సర్వనామాలు ఏవో చెప్పగలవా?
0: భలే వాడి తాతయ్య, అందుకేనా రాణి నిన్ని ప్రశ్నలు అడిగావు.
1: రాణి చెత్తుది చూడు. మీ నాన్నగారిని గురించి చెప్పిన వాక్యాలు చెప్పమ్మా.
0: మా నాన్నగారి పేరు రఘురామ్, ఆయన ఆంధ్ర బ్యాంక్లో ఆఫీసర్. ఈ వాక్యాలలో సర్వనామం ఆయన.
1: మీ నాన్నగారి పేరు బదులు ఆయన అన్నావు గనుక అది సర్వనామం. మీ అమ్మగారి పేరుకు బదులు ఏ పదం ఉపయోగించావు?
0: మా అమ్మగారి పేరుకు బదులుగా వాడిన ఆమె అనే పదం సర్వనామం.
1: వినయ్ ఎవరని చెప్పావమ్మా?
0: వాడు మా తమ్ముడని చెప్పాను. వినయ్కు బదులుగా వాడిన వాడు అనే పదం కూడా సర్వనామమే. అవునుగా తాతయ్య.
1: వాణి, ఇప్పుడు రాణి చెప్పిన సర్వనామాలు ఎన్ని? అవి ఏవి?
0: మూడు తాతయ్య. ఆయన, ఆమె, వాడు.
1: ఇప్పుడు నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. మగవాళ్ల పేరుకు బదులు ఆయన అని, ఆడవాళ్ల పేరుకు బదులు ఆమె అని అంటారు.
0: తాతయ్య, మరి వినయ్ మగవాడు కదా?
1: మగవాడేనమ్మా, కానీ రాణి కంటే చిన్నవాడు కదా, అందుకని ప్రేమగా వాడు అనొచ్చు.
0: మరి అన్నయ్య నన్నేమనొచ్చు?
1: అంటే చిన్నవాళ్ళైన ఆడపిల్లలను ఏమి అనాలనే కదా. మా చెల్లెలు పేరు వాణి, అది మూడవ తరగతి చదువుచున్నది అనవచ్చు. వాడు, అది అనేవి కూడా సర్వనామాలే. ఇప్పుడు మరికొన్ని వాక్యాలు చూద్దాంరా. మా డాక్టరు మాధవయ్య గారు, ఆయన మా వీధిలోనే ఉంటారు.
0: డాక్టర్ మాధవయ్య గారు బదులుగా వాడిన ఆయన అనే పదం సర్వనామం.
1: మా తమ్ముడి సంగతి చెప్పక్కర్లేదు, వాడికి ఎంత బద్ధకమో. ఇందులో సర్వనామం ఏదర్రా? రాణి నువ్వు చెప్పమ్మా.
0: తమ్ముడు అనే పదానికి బదులుగా వాడిన వాడికి అనేది సర్వనామం కదా తాతయ్య.
1: మా ఆవు కోడెదూడను ఈనింది, అది ఎంత బాగుందో.
0: కోడెదూడ బదులుగా వాడిన అది అనే పదం సర్వనామం. సరే గాని తాతయ్య, చిన్నవాళ్ళైన ఆడపిల్లలకు అది అని వాడవచ్చని ఇందాక చెప్పావు. ఇప్పుడు కోడెదూడకు బదులుగా కూడా అది అని వాడాం కదా.
1: జంతువుకు బదులు వాడామనే కదా నువ్వు అడిగింది. అంతేకాదమ్మా, ప్రాణం లేని చెట్టు, కొండ మొదలైన వాటికి కూడా అది అని వాడచ్చు. మన దేశానికి ఉత్తరంగా హిమాలయ పర్వతం ఉంది, అది చాలా ఎత్తైనది. ఇక్కడ పర్వతానికి బదులుగా అది అని ఉపయోగించాం. ఇంకా సర్వనామాలు ఎన్నో రకాలు ఉన్నాయి. అతడు, ఆయన, ఆమె, వాడు, అది, ఇతడు, ఈయన, ఈమె, వీడు, ఇది, ఇవన్నీ సర్వనామాలే. ఇప్పటికి ఇవి చాలు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. సరేనా?
0: సరే తాతయ్య.
1: రాణి, సర్వనామం అంటే ఏమిటమ్మా?
0: నామవాచకానికి బదులుగా వాడే పదం సర్వనామం.
1: సర్వనామాన్ని ఎందుకు ఉపయోగిస్తాం?
0: నేను చెప్తాను తాతయ్య, ఒకే నామవాచకాన్ని చాలాసార్లు ఉపయోగిస్తే బాగుండదు కాబట్టి. ముందుగా నామవాచకం చెప్పి ఆ తర్వాత దానికి బదులుగా సర్వనామం ఉపయోగిస్తారు.
1: సర్వనామం వాడటంలో విశేషాలు కొన్ని చెప్పండి రా.
0: మగవాళ్లకు ఆయన అని, ఆడవాళ్లకు ఆమె అని.
2: చిన్నపిల్లలు మగవాళ్ళైతే వాడు అని, ఆడపిల్లలైతే అది అని అనవచ్చు. అంతేకాదు, జంతువులకు బదులుగా కొండలు, చెట్లు మొదలైన వాటికి బదులుగా కూడా అది అని ఉపయోగిస్తారు.
1: ఇంకా సర్వనామాలలో ఎన్నో విశేషాలు ఉన్నాయని కూడా అనుకున్నాం కదా, వాటినన్నిటినీ తర్వాత తెలుసుకోవచ్చులే. రేపు క్లాసులో మీ టీచర్ గారు అడిగే ప్రశ్నలన్నిటికీ బ్రహ్మాండంగా సమాధానం చెప్పాలర్రా. తప్పకుండా చెప్తారు కదా.
3: ఇప్పటిదాకా తాతగారు చెప్పిన సర్వనామాలు విన్నారు కదా. నామవాచకాలకు బదులుగా వాడబడేవి సర్వనామాలను చెప్తూ ఏకవచనంలోని సర్వనామాలను గురించి చెప్పారు.

0: ఇప్పుడు మనం బహువచనంలో సర్వనామాలను గురించి చర్చిద్దాం. నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. నేను విద్యార్థిని, నీవు రఘు, ఇవి ఏకవచనాలు. మేము భారతీయులం, మీరు వ్యవసాయదారులు, ఇవి బహువచనాలు. అతడు బ్యాంకు మేనేజరు, ఆయన క్యాషియరు, ఆమె క్లర్కు, ఇవి ఏకవచనాలు. వారు ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తారు, ఇది బహువచనం. ఇతడు నా స్నేహితుడు, ఈయన మా నాన్నగారు, ఈమె మా పిన్నిగారు, ఇవి ఏకవచనాలు. వీరు నా మాటలు వింటున్నారు అన్నది బహువచనం. అది జామ చెట్టు అన్నది ఏకవచనం. అవి జామకాయలు అన్నది బహువచనం. ఇది పావురం అన్నది ఏకవచనం. ఇవి పావురాళ్ళు అన్నది బహువచనం. అతడెవరు ఏకవచనమైతే వారెవరు అన్నది బహువచనం. ఈ వాక్యాలు గమనించారు కదా. ఇప్పుడు ప్రత్యేకంగా ఏక బహువచనాలను పరిశీలిద్దాం. నేను, నీవు ఏకవచనం. మేము, మీరు అన్నవి బహువచనం. అతడు, ఆయన, ఆమె ఏకవచనం. వారు బహువచనం. ఇతడు, ఈయన, ఈమె ఏకవచనం. వీరు బహువచనం. అది, ఇది ఏకవచనాలు. అవి, ఇవి, ఎవరు, అందరూ మొదలైనవి బహువచనాలు. మళ్ళీ ఓసారి చెప్తాను. మేము, మీరు, వారు, వీరు, ఇవి అనే పదాలు బహువచన పదాలు. అంతేగాక మీరు, వారు, వీరు అనే పదాలు మనకంటే పెద్దవారిని సంబోధించేటప్పుడు వారు ఒక్కరైనా గౌరవంగా బహువచన పదం ఉపయోగిస్తాం. మనకంటే పెద్దవారిని గౌరవంగా బహువచన పదంతో సంబోధించడం ఎంతైనా మంచిది. ఇప్పుడు సర్వనామాల గురించి సర్వం తెలిసిందనుకుంటాను.
1: మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 4వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని గాలి కాలుష్యం అలానే తెలుగు పాఠం సర్వనామాలు విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: Skin and Speciality Clinics.
2: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, Charma Vyadhi Nipunulu.
1: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
2: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vyadhi Nipunulu.
1: Virigina Yemukulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadunu.
2: Arogyashri, EHS, Arogya Bhadrata, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. హై లిస్నర్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఈరోజు ముచ్చట్లు. అందరికీ నమస్తే అండి. మరి ఈరోజు May 12, క్యాలెండర్లో ఇదొక సాదా సీద తేదీలా అనిపించచ్చు, కానీ చరిత్ర పుటల్లో మరి ఈరోజుకి ఎంతో విలువైన స్థానం ఉంది. మరి ఈరోజు విశేషాలేంటో, చరిత్రలో ఈ తేదీన జరిగిన ఆసక్తికరమైన అంశాలేంటో తెలుసుకుందామా? మరి ప్రపంచ నర్సుల దినోత్సవం అండి. అంటే ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకను జరుపుకుంటాం. మరి చేతిలో లాంతరు పట్టుకున్న దేవతగా పిలువబడే ఆమె యుద్ధభూమిలో గాయపడిన సైనికులకు రాత్రి వేళల్లో సైతం సేవలు అందించేవారు. ఈరోజు మన ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు సేవించే నర్సులందరికీ కూడా సెల్యూట్ చేద్దాం. ఇక అలానే 1922లో క్రాస్ రూట్స్ ఆఫ్ హిస్టరీ నార్వేకు చెందిన అన్వేషకుడు రొనాల్డ్ అమిన్సెన్ మరియు అతని బృందం నోర్కే అనే ఎయిర్ షిప్ లో మొట్టమొదటిసారిగా ఉత్తర ధ్రువం వీధిగా ప్రయాణించారట. మరి మంచు ఖండాల రహస్యాలను ప్రపంచానికి వెల్లడించిన సాహసయాత్ర ఇదటండి. ఇక అలానే 1864లో అమెరికా అంతర్యుద్ధం. అమెరికా చరిత్రలో అత్యంత భయంకరమైన యుద్ధాల్లో ఒకటైన బాటిల్ ఆఫ్ స్పాట్సిల్వేనియాలో ఈరోజే అత్యంత రక్తపాతం జరిగిన రోజు. మరి దీన్ని బ్లడీ యాంగిల్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. మరి యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని వివరించడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఇక అలానే 1937 మరి 4వ కింగ్ జార్జ్ పట్టాభిషేకం జరిగింది కూడా ఈరోజే. అంటే బ్రిటన్ రాజుగా కింగ్ జార్జ్, 4వ కింగ్ జార్జ్ పట్టాభిషేకం ఈ రోజునే జరిగిందనమాట. మరి ఈయన మనందరికీ కూడా తెలిసిన క్వీన్ ఎలిజబెత్ తండ్రి. రేడియో చరిత్రలో ఈ పట్టాభిషేకం ప్రత్యక్ష ప్రసారం కావడం కూడా ఒక విశేషమేనండి. ఇక అలాని మరొక విషయం గురించి మాట్లాడుకుందాం. 1965 May 12 అమెరికాకు చెందిన సోవియట్ యూనియన్ వ్యతిరేక ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో స్పేస్ టెక్నాలజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతరిక్ష నౌకలకు సంబంధించిన కొన్ని కీలక ప్రయోగాలు ఈ తేదీన విజయవంతమయ్యాయి అన్నమాట. మరి అలానే 1973 స్కైలాబ్ బి విధి. మరి నాసా తన మొదటి అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ ప్రయోగానికి సిద్ధమవుతున్న తరుణంలో May 12 కొన్ని కీలక సాంకేతిక పరీక్షలు పూర్తి చేసుకుంది. ఇది ఆధునిక అంతరిక్ష పరిశోధనలకు నాంది. ఇక అలానే ప్రపంచ ప్రఖ్యాత భారతీయ దార్శనికుడు మరియు ఆధ్యాత్మికవేత్త అయినటువంటి జిడ్డు కృష్ణమూర్తి May 12 ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో జన్మించారు. మరి ఆయన గుర్తు చేసుకోవడం అంటే మన అంతరాత్మను మనం ప్రశ్నించుకోవడమే. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేశాయి. ప్రపంచం గర్వించదగ్గ తెలుగు మేధావి. నిజం అనేది మార్గం లేని భూమి అని ఆయన చెప్పిన మాట ఈరోజుకి కూడా ఎంతో ప్రసిద్ధం. ఇక అలాగే 2017 May 12 ప్రపంచవ్యాప్తంగా వన్నాక్రై అనే రాన్సమ్ వేర్ సైబర్ దాడి జరిగిందటండి. మరి వందలాది దేశాల్లో కంప్యూటర్లను స్తంభింపచేసిన ఈ దాడి టెక్నాలజీ చరిత్రలో ఒక పెద్ద హెచ్చరికట. మరి సరిగ్గా 1897 May 12 గుగ్లీ ఎల్మో మార్కోని మొట్టమొదటిసారిగా సముద్రం మీదుగా రేడియో సంకేతాలను పంపారట. మరి సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు ఈ సిగ్నల్స్ వెళ్ళాయి. మరి రేడియో చరిత్రలో ఇదొక అద్భుతమైన మలుపు. ఇక చివరిగా మరి 1949 మే 12న సరిగ్గా ఇదే రోజున భారతదేశం తన మొట్టమొదటి మహిళా రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిత్ని అమెరికాకు పంపింది. స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక సంచలనం. ఒక మహిళ దేశ విదేశాంగ విధానాన్ని ప్రతిబింబించే బాధ్యతను చేపట్టడం ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా వంటి శక్తివంతమైన దేశానికి రాయబారిగా వెళ్లడం ద్వారా ఆమె భారతీయ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. లిజనర్స్, మరి ఇంతవరకు మనం ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మే 12కున్న ఈరోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం కదండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: ఈరోజు ముచ్చట్లు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లిజినెస్, మరొకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామండి. మరి పాత రోజుల్లో మన పల్లెటూళ్ళల్లో సంభాషణలు ఎలా ఉండేవో గుర్తుందా? అక్కడ మాట మాటకి ఒక సామెత దొరలాల్సిందే. సామెత లేని బాట ఉప్పు లేని పప్పు అని మన పెద్దల నమ్మకం. అసలు పల్లెటూరి మనుషులు సామెత వాడకుండా ఒక నిమిషం కూడా మాట్లాడలేరంటే అతిశయోక్తి అనేది కాదు. మరి పల్లెటూరి అమాయకత్వంలోని అపారమైన మేధస్సు అనేది ఉంటుంది. మరి అక్కడ సామెత అనేది కేవలం ఒక అలంకారం కాదు, అది ఒక కమ్యూనికేషన్ టూల్. మరి ఎవరైనా ఒక పనిని వాయిదా వేస్తున్నారనుకోండి, మన పల్లెటూరి తాత ఏమంటాడో తెలుసా? చెరువు నిండిన తర్వాత అలుగు కట్టినట్లు అంటాడు. అంటే సమయం మించిపోయాక చేసే ప్రయత్నం వృధా అని ఎంత చక్కగా చెప్పేశాడు చూడండి. అసలు సామెత వాడకపోతే ఆ సంభాషణ అసంపూర్ణంగా భావించేవారు. మరి ఎందుకంటే సామెత వాడటం వల్ల చెప్పే విషయానికి ఒక అథారిటీ వస్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు నాయన, మన పెద్దలు చెప్పిన మాట అని చెప్పడానికి ఒక సామెత సాక్ష్యం అనమాట. లిజినెస్, మరి మనం సామెతలను కేవలం మాటలు అనుకున్నాం, కానీ వాటి వెనుక అద్భుతమైన సైన్స్, సైకాలజీ, మేనేజ్మెంట్ ఉన్నాయండి. మరి రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తే రోకలి పోటుకు కూడా వానలు కురుస్తాయి. ఇది కేవలం సామెత కాదు, ఒక వాతావరణ శాస్త్రం ప్రకృతి మార్పులను గమనించి మన రైతులు చెప్పిన అంచనా. అతిగా తింటే అమృతం కూడా విషమే, ఇందులో ఎంతటి ఆరోగ్య సూత్రం ఉందో చూడండి. మరి డైజెషన్ సిస్టమ్ గురించి పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు, ఈ ఒక్క సామెత పాటిస్తే చాలు. ఇక అలాని దూరపు కొండలు నునుపు, ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్. మన దగ్గర ఉన్న దాని విలువ తెలియక దూరంగా ఉన్నదాన్ని చూసి భ్రమపడకూడదు అని చెప్పి హితపోతా. మరి పాత రోజుల్లో అంతగా వెలిగిన ఈ సామెతలు ఇప్పుడు ఎందుకు తగ్గిపోయాయి అంటే, ఇప్పుడు మనమంతా ఫాస్ట్ యుగంలో ఉన్నాం, ఎమోజీలతో పని కానిచేస్తున్నాం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఎమోజీలు భావాన్ని మాత్రమే చూపిస్తాయి, కానీ సామెతలు జ్ఞానాన్ని పంచుతాయి. మరి పాత తరం వాళ్ళు చదువుకోకపోయినా ఈ సామెతల ద్వారా జీవితాన్ని చదివారు, అందుకే వాళ్ళ మాటల్లో అంత స్పష్టత, అంత ధైర్యం ఉండేది. లిజినెస్, అలాగే మనం సామెతల గురించి వాటి పుట్టుకల గురించి చెప్పుకుంటున్నాం కదండి, ఇవి మన నిత్య జీవితంలో ఎంతలా కలిసిపోయాయో ఒకసారి ఆలోచించండి. మరి ప్రొద్దుట్లు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం తెలియకుండానే ఎన్ని సామెతలు వాడతామో కదా. మరి అమ్మ కోపం వచ్చినా, ఇంట్లో గొడవ జరిగినా సామెతలు బుల్లెట్లా వచ్చేస్తూ ఉంటాయి. మరి పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తున్నారనుకోండి, వెంటనే అమ్మ ఏమంటుంది, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మిటుకు పట్టుకుంటే చాలు అని, అంటే నీ ప్రవర్తన ఒక్కటి చాలు నువ్వు ఎలాంటి వాడివో చెప్పడానికి అని అర్థం. మరి వంట సరిగ్గా రాని వాళ్ళు వంకలు పెడుతుంటే ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు అంటారు, అంటే మనకి చేతకాక పక్కవాడి మీద సాకులు చెప్పడం అన్నమాట. ఇక ఇప్పుడంతా కూడా ఐటీ యుగం అయిపోయింది కదా, మరి కార్పొరేట్ ఆఫీసులు వచ్చేసాయి, అక్కడ కూడా ఈ సామెతలు భలే సెట్ అవుతాయండి. మరి పనిచేసే చోట కొందరు బాస్ ముందు తెగ హడావుడు చేసేస్తూ ఉంటారు, ఏం తెలియకపోయినా దాన్ని మన పెద్ద

అప్పుడే చెప్పారు, నిండుకుండా తొణకదు అని, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను అని. జ్ఞానం ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటాడు, లేనివాడే అనవసరపు శబ్దాలు చేస్తాడు అని దీని భావం. ఇక అప్పు చేసే తప్పుకోడు, తిని అలవాటు ఉన్నవాడని చూసి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటాం. అంటే సమయం మించిపోయాక చేసే ఆలోచన వృధా అని హెచ్చరించడం. మరి సామెత అనేది కేవలం మాట కాదండి, అది ఒక మైండ్ గేమ్. ఎదుటి వ్యక్తిని నేరుగా తిడితే గొడవ అవుతుంది, అదే ఒక సామెతతో చురకంటిస్తే అందులో వ్యంగ్యం ఉంటుంది, సత్యం ఉంటుంది. పైగా ఎదుటివాడు ఆలోచనలో పడతాడు. ఉదాహరణకి ఎవరైనా తన శక్తికి మించి ఆశపడుతుంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటాం. అంటే ఆ ఒక్క మాటతో అతని అత్యాశను మనం సున్నితంగా విమర్శించవచ్చు. మనల్ని మనం ఉత్సాహపరచుకోవడానికి కూడా సామెతలు పనికొస్తాయండి. మరి కష్టాల్లో ఉన్నప్పుడు చీకటి తర్వాత వెలుగురాక మానదు అనే నమ్మకాన్ని సామెతలు కలిగిస్తాయి. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా, అంటే అనవసరమైన తప్పు చేసి తర్వాత బాధపడటం ఎందుకు అని మనల్ని మనం హెచ్చరించుకోవడానికి ఇదొక లైఫ్ లెసన్. లిజనెస్, మరి వినారా, మన తెలుగు భాషలో ఉన్న ప్రతి సామెత ఒక పదునైన ఆయుధం, ఒక అద్భుతమైన ఔషధం. మనం వాడే ప్రతి మాటలో మన తాతల అనుభవం ఉంది, అందుకే వీటిని నాటు మాటలు అని తీసిపారేకండి. ఇవి మన జీవితానికి బాటు చూపే మాటలు. ఇక వారి సామెతల్లోని సరదాను నిత్య జీవితంలో వాటి వాడకాన్ని చూసాం కదండి, కానీ ఇప్పుడు మనం కాస్తంత లోతుగా ఆలోచిద్దాం. మరి సామెత అంటే కేవలం ఒక మాట కాదు, అది మన సమాజానికి అర్థం పట్టే ఒక విమర్శ, అది మనల్ని మనం సరిదిద్దుకోమని చెప్పే ఒక నిశ్శబ్ద సందేశం. మన పెద్దలు కొన్ని సామెతలను ఎంతో విమర్శనాత్మకంగా చెప్పారు, సమాజంలో ఉన్న కపటత్వాన్ని అన్యాయాన్ని ఎండగట్టారు. నోరున్నవాడిదే లోకం, ఇది కేవలం మాట కాదండి, ఒక చేతు నిజం. అర్హత ఉన్నవాడు మౌనంగా ఉంటే ఏం తెలియనివాడు తన మాటకారితనంతో లోకాన్ని ఎలా ఎలుతున్నాడో చెప్పే పదునైన విమర్శ ఇది. కాకి పిల్ల కాకికి ముద్దు, మరి పంది పిల్ల పందికి ముద్దు, ఇందులో ఎంత లోతైన విమర్శ ఉందో చూడండి. ఎవరైనా సరే తమ వారు తప్పు చేసినా సమర్థించుకుంటారని ఆ పక్షపాత బుద్ధిని ఈ సామెత ఎత్తిచూపుతుంది. మరి అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, వ్యవస్థలు వనరులు అన్నీ ఉన్నా అనుభవించే యోగ్యం లేని పాలకులు లేదా వ్యక్తులు ఉన్నప్పుడు జరిగే నష్టాన్ని ఇది కళ్ళక్కడుతుందన్నమాట. లిజనెస్, మరి జాతీయాలు ఏంటంటే సామెతలు జాతీయాలు మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసా? భాషా శాస్త్రవేత్తల ప్రకారం ఒక సుదీర్ఘమైన విషయాన్ని మన మెదడు గుర్తించుకోవడం కంటే ఒక సామెత రూపంలో మరో చిత్రాన్ని త్వరగా గ్రహిస్తుందట. నిప్పు లేనిదే పొగ రాదు అన్నాం అనుకోండి, ఇక్కడ నిప్పు పొగ అనేవి ఒక దృశ్యాన్ని క్రియేట్ చేస్తాయి, దాని వెనుక ఉన్న కారణం లేకుండా కార్యం జరగదు అనే సైన్స్ మనకు సులువుగా అర్థమవుతుంది. మరి తెలుగు జాతీయాల్లో ఉన్న గోడ మీద రాత అనే మాట తీసుకోండి, అది స్పష్టతకు నిదర్శనం. అంటే మన జీవిత పాఠాలను ఇంత క్లియర్గా మన పెద్దలు గోడ మీద రాతల్లా లిఖించిచ్చారనమాట. ఇప్పుడు అసలు సందేశానికి వద్దాం. ఈరోజు మనం వాట్సాప్ భాషలో ఇంగ్లీష్ ముక్కల మోజుల పడి మన సామెతలను మర్చిపోతున్నాం కదండి. చెట్టు ముందా విత్తు ముందా అని చర్చలు చేస్తాం, కానీ ఆ చెట్టును కాపాడే సామెతలను మాత్రం గాలి కుదిరేస్తున్నాం. నలుగురు కూర్చున్నప్పుడు ఒక మంచి సామెత వాడి చూడండి, మీ వ్యక్తిత్వానికి ఒక గౌరవం వస్తుంది. ఎందుకంటే సామెతలు వాడటం అంటే మీరు మీ మూలాలను గౌరవిస్తున్నారు అని అర్థం. మరి పిల్లలకి కథలు చెప్పేటప్పుడు ఆ కథ చివరిలో ఒక సామెతను పరిచయం చేయండి, వారికి జీవితం మీద ఒక స్పష్టత వస్తుంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అని ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కుంగిపోకుండా ఆ పరిస్థితిని ఒక సామెతగా మార్చి నవ్వుతూ పక్కకు తప్పుకోండి, అది భాష మనకిచ్చే ధైర్యం. లిజినెస్, మరి పాత రోజుల గురించి పల్లెటూరి ఆత్మీయత గురించి చెప్పుకున్నా కదండి, ఇప్పుడు మనం ఒకసారి మన డిజిటల్ కాలంలోకి వద్దాం. ఈ రోజుల్లో మనం సామెతలను ఎలా వాడుతున్నాం? అసలు ఈ తరం పిల్లలకి సామెతలు జాతీయాలంటే ఏంటో తెలుసా? లేక అవి కేవలం స్కూల్ పుస్తకాల్లోని మార్కుల కోసం మాత్రమే పరిమితం అయిపోయాయా? మరి వాట్సాప్ భాషలో వడగట్టిన సామెతలు ఈ రోజుల్లో మనం మాట్లాడేది తక్కువ, టైప్ చేసేది ఎక్కువ. పూర్వం ఏదైనా తప్పు జరిగితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అనేవారు, మరి ఇప్పుడు దానికి బదులు ఒక గిల్టీ ఎమోజీ పంపించే పని కానిచ్చేస్తున్నాం. కుక్కతోక వంకర అని చెప్పడానికి బదులు హీ నెవర్ చేంజెస్ అని ఒక స్టేటస్ పెడుతున్నాం. మన భావాలు స్పీడ్గా వెళ్తున్నాయి, కానీ ఆ మాటల్లో ఉండాల్సిన బరువు ఆకారం తగ్గిపోతున్నాయి. జాతీయాల్లో ఉండే చమత్కారం మన స్లాంగ్లో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. నిజం మాట్లాడుకుందాం, ఈ రోజుల్లో సామెతలు తెలిసిన వాళ్ళు ఎంతమంది? మరొక సర్వే ప్రకారం నేటి నగరాల్లో పెరిగే పిల్లలకి చేప పిల్లకి ఈత నేర్పాలా అనే సామెత చెబితే చేపలకి స్విమ్మింగ్ కోచింగ్ ఇస్తారా అని అమాయకంగా అడిగే పరిస్థితి వచ్చింది. మరి జాతీయాలు అంటే అవేవో స్పెషల్ ఐటమ్స్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గాలిలో దీపం పెట్టడం అంటే దేవుడి పూజ అనుకుంటున్నారు తప్ప ఒకరి జీవితాన్ని రిస్క్లో పెట్టడం అని అర్థం చేసుకోలేకపోతున్నారు. భాష మనకి కేవలం ఒక కమ్యూనికేషన్ సాధనంగా మారిపోయింది, కానీ అది ఒక కల్చరల్ ఐడెంటిటీ అని మనం మర్చిపోతున్నాం.

మనం ఒక విషయాన్ని విమర్శనాత్మకంగా చూడాలి. తప్పు ఎవరిది? సోషల్ మీడియా ప్రభావం. మరి మనం వాడే మీమ్స్ ఇప్పుడు కొత్త తరం సామెతలుగా మారిపోయాయి. పాత సామెత స్థానంలో ఒక సినిమా డైలాగ్ వచ్చి కూర్చుంది. మరి పెద్దలు మనకి చెప్పడం మానేశారు, మనం అడగడం మానేశాం. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత విలువేంటో తెలిస్తే ఈరోజు ఇళ్లలో ఇన్ని గొడవలు ఉండేవి కావేమో. బయట సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటూ ఇంట్లో ప్రశాంతత లేని వాళ్ళకి ఈ సామెత ఒక పెద్ద చురక, ఒక కొత్త ఆశ. మార్పు మనతోని. పరిస్థితి ఇంత దారుణంగా ఏం లేదు. మరి అక్కడక్కడ కొంతమంది యువత మన భాషను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి మీరు గమనించారా, ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాల్లో పాత సామెతలను భలే వాడుతున్నారు. కానీ అది సరిపోదు. మనం మాట్లాడే ప్రతి మాటలో ఒక తెలుగు నుడికారం ఉండాలి. సామెత వాడటం అంటే ఓల్డ్ ఫ్యాషన్ కాదు, అది మన తెలివితేటలకి లేటెస్ట్ ఫ్యాషన్. ఓకే లిసనర్స్, మరింత వరకు రెడివిషన్ 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి సామెతల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెనకలితాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకున్న

0: సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334012.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం,
1: సెల్ 9100-1-9193.
2: ఏంటో నీకు

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: పన్నెండు నామాలు ఉంటాయి. అంటే మన ఈ స్తోత్రంలో ఉన్న ఈ పన్నెండు నామాలు కూడా హనుమంతుడి యొక్క స్వరూపాన్ని, శక్తిని మరియు ఆయన చేసిన కార్యాలను సూచిస్తాయి. మరి ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే మృత్యు భయం అనేది నివారణ అవుతుంది, విజయం అనేది కలుగుతుంది, పీడకలలు అనేవి రావు. మరి ఇంకెంత కాలస్యం, మరి ఈరోజు హనుమ జయంతి సందర్భంగా ఆ చిన్ని స్తోత్రం, ఆ స్తోత్రంలో ఉన్న పన్నెండు నామాలేంటో తెలుసుకుందామా. హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో మిత విక్రమః వదది క్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః. చాలా చిన్నది కదండి, హనుమానంజనా సూనుః అంటే హనుమాన్ గొప్ప దవడలు కలవాడు అని, అంజనా సూనుః అంటే అంజనాదేవి పుత్రుడు, వాయుపుత్ర అంటే వాయుదేవుని కుమారుడు, మహాబల అపారమైన బలవంతుడు, రామేష్ట అంటే శ్రీరామునికి అత్యంత ప్రియమైన వాడు, ఫల్గుణ సఖ అంటే అర్జునుని యొక్క మిత్రుడు. మరి మహాభారత యుద్ధంలో ధ్వజంపై ఉండి మరి అర్జునుడిని రక్షించాడు కదండి, అదనమాట. పింగాక్ష అంటే బంగారు వర్ణపు కన్నులు కలవాడు, అమిత విక్రమ అంటే కొలవలేనంత పరాక్రమం కలవాడు, ఉదది క్రమణ అంటే సముద్రాన్ని లంఘించినవాడు, సీతాశోక వినాశక సీతమ్మ తల్లి దుఃఖాన్ని పోగొట్టినవాడు, లక్ష్మణ ప్రాణదాత సంజీవిని తెచ్చి లక్ష్మణుని యొక్క ప్రాణాలు కాపాడినవాడు, దశగ్రీవస్య దర్ప అంటే దశకంఠుడైన రావణాసురుని యొక్క గర్వాన్ని అణచినవాడు, మరి ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషత తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. అంటే మహాత్ముడైన మరి వానరాజు హనుమంతుణ్ణి ఈ పన్నెండు నామాలతో ప్రతిరోజు కూడా, మరి ఈ పన్నెండు నామాలు నిద్రపోయే ముందు అలానే ముఖ్యంగా ప్రయాణాల సమయంలో కూడా ఎవరైతే పఠిస్తారో వారికి మృత్యు భయం అనేది ఉండదు, అలానే అన్ని చోట్ల కూడా విజయాన్ని పొందుతారు. క్లిజ్నెస్, మరి ఈరోజు హనుమ జయంతి సందర్భంగా ఒక చక్కటి శ్లోకం, అలానే శ్లోకానికి అర్థం కూడా తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, హైదరాబాద్ చందానగర్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు, అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి ఎన్నో చక్కని ఆధ్యాత్మిక అంశాలు, ఆలయ విశేషాలు, చరిత్రలు మరి చక్కగా చెప్తున్నారు. అలానే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి స్వామివారిని ఒక్కసారి స్మరణ చేసుకుంటూ ఓం హనుమతే నమః అంటున్నారు. మరి కలియుగ రావణాసురుడు చిత్రం నుండి నమో నమో హనుమంత అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: జా

లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి అలానే మనం నిన్న అష్టవక్ర మహర్షి గురించి తెలుసుకున్నాం కదండి. మరి తరువాయి భాగం ఈరోజు మనం తెలుసుకుందాం. మరి సృష్టిలో ఉండేటటువంటి సత్యములలో వంది ఒకటి చెప్తే దాని పై సత్యాన్ని ఇంకొకటి చెప్పగలను, అది అక్కడ పంద్యం. అంటే ఒకటి అనే సంఖ్య ఏమేం చెప్తుంది? సృష్టిలో ఆ పరమసత్యం చెప్పాలి. మరి ఒకటికి చెప్పిన తర్వాత ఆ తర్వాత సంఖ్య రెండు, ఈ సంఖ్య సృష్టిలో ఉండే ఏ పరమసత్యాలను చెప్తుందో అది తను చెప్పాలి. దాని తర్వాత మూడవ సంఖ్య మళ్ళీ అతను తీసుకుంటాడు. సృష్టిలో ఉండే పరమసత్యాలేంటి, మూడవ సంఖ్య వీటి గురించి చెప్తుంది అని ఈ విషయాన్ని అతడు చెప్పాలి. తర్వాత నాలుగవది తను చెప్పాలి. ఈ ప్రకారంగా ఎక్కడైతే ఆ పై సంఖ్య గురించి అవతలి వాడు చెప్పలేక ఆగిపోతాడో అక్కడ అతడు ఓడిపోయినట్లు. మరి ప్రజ్వలించేది అగ్ని ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, శివుడు ఒక్కడే సర్వవ్యాపి అని ఒకటి సంఖ్యకు సంబంధించిన మూడు సత్యాలు వంది చెప్పాడు. అప్పుడు అష్టావక్రుడు రెండు సంఖ్యకు సంబంధించి రెండు సత్యాలు చెప్పాడు. మరి ఇంద్రాగ్నులిద్దరు, నారద పర్వతులిద్దరు, దేవతలైన అశ్వినేయులిద్దరు, సంసార మూలమైన భార్యాభర్తలిద్దరు అని చెప్పి రెండు సంఖ్య నిరూపించాడు. అవి శాశ్వతములైన సత్యాలై ఉండాలి. ఈ ప్రకారంగా పన్నెండవ సంఖ్య వరకు చెప్పుకుంటూ వెళ్లారు. మరి పన్నెండవ సంఖ్య అష్టావక్రుడు చెప్పారు. ఇక పదమూడవ సంఖ్య వంది చెప్పలేకపోయాడు. జితోస్మి, ఓడిపోయాను నేను అంటాడు వరుణ కుమారుడైన వంది. నీకేం కావాలని అష్టావక్రుణ్ణి జనక మహారాజు అడిగాడు. అష్టావక్రుడు అంటాడు, నా తండ్రిని విడిపించుకోవటానికి వచ్చాను, ఆయన శిక్షలో ఉన్నాడు. ఇంతకుముందు మీరు నిర్ణయించిన ప్రకారంగా ఈ వందిని ఆ చెరువులో కూర్చోబెట్టి నా తండ్రిని బయటకు పంపించండి అంటాడు. మరి దానికి జవాబుగా వంది, కేవలం అది ఒక వంక మాత్రమే, ఇలా చాలామంది బ్రాహ్మణులను తీసుకొచ్చి వాళ్ళను వాదనలో గెలిచి వాళ్ళ మహత్యాన్ని తెలుసుకున్నవాడిని, వాళ్లకు నిజంగా శిక్ష వేయలేదు. నా తండ్రి అయిన వరుణదేవుడు ఒక మహాయాగం సంకల్పించి చేస్తున్నాడు, దానికి ఋత్విక్కులు దొరకటం లేదు, అందుకని ఇలా వీళ్లను ఆకర్షించి ఓడించి అక్కడికి పంపించి అక్కడ ఆ యజ్ఞం సక్రమంగా జరిగేటట్లు చూస్తున్నా. అయ్యా, నీ తండ్రి వరుణదేవుడు యజ్ఞంలో ఉన్నాడు చూడు అని చెప్పి ఆయన్ను పిలిపించి సన్మానం చేశాడు. అందుకు ఫలంగా వందితో నిన్ను క్షమిస్తున్నాను అంటాడు అష్టావక్రుడు. ఎనిమిదేళ్ల పిల్లవాడు వందిని క్షమించి విడిచిపెట్టాడు. ఆ ప్రకారంగా అష్టావక్రుడు లోక విఖ్యాతుడయ్యాడు. మరి అష్టావక్రుడు ఇంకా తపస్సు చేసుకున్నాడు. తండ్రి శిక్షణలు, వేద వేదాంగాలను, సృష్టిలో చాలా విషయాలు తెలుసుకున్నాడు. మరి వివాహకాలం ఆసన్నమైంది. 16-17 సంవత్సరాలు వచ్చాయి. 8 వంకరలతో ఉన్నవాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నాకు పెళ్ళెందుకు అనుకుని ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ల మీద హాయిగా

ఒక చాప వేసుకుని కూర్చున్నాడు అష్టావక్రుడు. సిద్ధుడికి అసాధ్యమైంది. ఏముంది, ఆ చెరువు మధ్యలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. మరి నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకుందాం. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ సమయ సజెస్ట్ మనకి ఎవరు పంపించారంటే, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి హనుమ జయంతి సందర్భంగా శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఈరోజు మాకు పాండవ వనవాసం చిత్రం నుండి మనోజమం భారత తెలియవేగం అనే పద్యాన్ని ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి శ్రోతలందరికీ మీ తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా మరి హనుమ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజ్నెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరి అలానే అష్టావక్ర మహర్షి గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. అంటే 16-17 సంవత్సరాలు వచ్చేసి మరి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇన్ని వంకర్లు ఉన్నవాడు నేను చెప్పానుకుని మరొక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ల మీద హాయిగా ఒక చేప వేసుకుని కూర్చున్నాడు కదా అష్టావక్రుడు. అంటే సిద్ధుడికి అసాధ్యం అనేది ఏముంటుంది చెప్పండి. ఆ చెరువు మధ్యలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని, ఉత్కృష్ట తపోబలాన్ని తెలిసినటువంటి ఇంద్రుడు ఆయనకు సేవ చేయడానికి అప్సరసలను పంపించాడు. మరి రంభాది అప్సరసులు వచ్చి ఆయన చుట్టూ నాట్యాలు చేసి ఆయన్ను రంజింపజేశారు. బాగుంది, మీరందరూ చాలా చక్కగా ఆడారు, పాడారు, చాలా బాగుంది, ఇక వెళ్ళిరండి అంటాడు ఆయన. ఆయనకి ఏమీ మనసు చెల్లించలేదు. వాళ్ళు ఆయనతో, మీరు చాలా మహాత్ములని ఇంద్రుడు చెప్పాడు, మరి మాకు వరం ఇవ్వగలరా అని అడుగుతారు. సరే అంటాడు ఆయన, మరి మమ్మల్ని శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అడుగుతారు. విష్ణువు ఏం చేతిలో ఉంటాడా, ఏదో సాధ్యం అది అడగడం. ఇక వీళ్ళు నన్ను పరీక్షిద్దామని చూస్తున్నారు, ఒక్క విష్ణువుని తప్ప ఇంక వేరే ఎవరిని అడగటానికి వీలు లేని వరం అడిగారు అని తనలో అతను అనుకుని, మరి వాళ్లతో మీరు అడిగిన వరం ఇస్తున్నా, మీ కోరిక నెరవేరుతుంది, భవిష్యత్తులో ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తాడు, ఆ కాలంలో మీరందరూ కూడా ఆయనకు భార్యలుగా ఉంటారు, మరి ఆ జన్మలు మీ కోరిక సిద్ధిస్తుంది అని వరమిస్తాడు అష్టావక్రుడు. మరి వెళ్ళిపోతూ ఆయన వక్ర రూపం చూచి ఆక్షేపణగా నవ్వుతారు చాపల్యం ఉన్న ఆ అప్సరసలు. మరి

తనను చూచి నవ్వేటప్పటికీ ఆయన కోపం వస్తుంది. నా దగ్గరే వరం తీసుకుని నన్నే చూసి ఆక్షేపించే విధంగా నవ్వుతున్నారా? దీనికి ప్రతిఫలంగా ఒక శిక్ష కూడా అనుభవించండి. మరి శ్రీకృష్ణ పరమాత్మ భార్యలుగా మీరు పుట్టిన కాలంలో మీరుండగానే ఆయన అవతారం చాలించి వెళ్ళిపోతాడు. ఆయన భార్యలుగా ఉండే మీరు వైధవ్యమే కాకుండా సామాన్యమైన నిషాదులు అంటే దొంగల చేతుల్లో అవమానం కూడా పొందుతారు. ఇదే నేను మీకు ఇస్తున్న శిక్ష అని శపిస్తాడు వాళ్ళను. మరి ఆ కారణం చేతనే శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తరువాత అర్జునుడు కృష్ణుడి యొక్క భార్యలను అంతఃపురకాంతలందరినీ తీసుకుని వెళుతుంటే దోపిడీ దొంగలొచ్చి వీళ్ళ నగలను ధనాన్ని దోచుకుంటారు. మరి వెంబడి ఉన్న అర్జునుడు కూడా ఏమీ చేయలేకపోతాడు. దొంగల్ని జయించలేకపోతాడు. అస్త్రశస్త్రాలు ఏవి కూడా జ్ఞాపకం రాలేదు. దానికి కారణం అష్టావక్రుడు యొక్క శాపమే. అంటే వీరు అష్ట మహిషుల వేరే వాళ్ళ అని సందేహం కూడా కలగచ్చు. మరి ఆయనకి అష్ట మహిషులే కాక అనేక మంది భార్యలున్నారు. అయితే ఈ శాపగ్రస్తులైన అప్సరసులు అష్ట మహిషుల్లోని కొందరు కావచ్చు. మరి ఆయన అవతార సమాప్తి తర్వాత అష్ట మహిషుల్లో ఒకరు ప్రాయోపవేశం చేశారు, ఒకరు యోగంతో శరీరాన్ని వదిలిపెట్టారు, కొందరు ఈ శాపవశాన అవమానం పాలయ్యారు. ఇక అష్టావక్రుడు మరి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఆ జన్మాంతం ఉండే బ్రహ్మచర్య దీక్షను ప్రసాదించు, అష్టావక్రుడైన నాకు వివాహం ఎలా అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఏకపాదుడు, నాయన నీ అష్టావక్రత్వానికి నేనే కారణం, ఏదో క్రోధంలో 8 వంకర్లతో పుట్టమని నిన్ను శపించాను. నువ్వు తల్లి గర్భంలో ఉండి నన్ను నా బోధనా పద్ధతిని ఆక్షేపించడం చేత కోపం వచ్చి ఆ పని చేశాను. మరి నీ వంటి మహాత్ముడు నా కడుపున పుట్టడం నాకే గర్వకారణం. నా తపోబలంతో నీ అష్టవంకర్లు తీరుస్తాను. నువ్వు యోగ్యుడివై అందమైన శరీరంతో మంచి ఉత్తమురాలైన స్త్రీని వివాహం చేసుకుని సుఖపడవచ్చు అని వరమిచ్చి ఒక నదిని చూపించాడాయన. అతడి తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి ఆ నదిలో స్నానం చేసి రమ్మని తన తపస్సును ఆ నీళ్లలో ధారపోశాడు ఆ తండ్రి. ఆ నీళ్లలో స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికీ అష్టావక్రుడి యొక్క శరీరం అష్టవంకరులు పోయి సుందరంగా మారింది. ఇక ఆ తర్వాత ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే ఆయన వివాహం గురించి కూడా ఒక కథ అనేది ప్రచారంలో ఉంది. మరి అదేంటనేది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. లిసనర్స్, మరి అలా నేనడ మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెల్లూరు నుండి శశిప్రియ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు మా కోసం సంకీర్తన చిత్రం నుండి కలికి మేనులు కలిగే స్పందన అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి మీరు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అందరికీ తెలిసిన విషయమైనా సరే మరి కొత్త వాళ్ళ గురించి తెలుసుకుందాం. మరి హనుమాన్ అనగా ఆంజనేయుడు అనగా అందరికీ గుర్తొచ్చేదేంటి? హనుమాన్ చాలీస కదండి. అందరికీ కూడా మరి ఎన్నో శ్లోకాలు ఉంటాయి, ఎన్నో స్తోత్రాలు ఉంటాయి చక్కగా, కానీ హనుమాన్ చాలీస అనగానే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా చక్కగా చదివేస్తూ ఉంటాం కదండి. మరి ఈ హనుమాన్ చాలీసాకు సంబంధించి ఒక చక్కని స్టోరీ కూడా ఉంది, మరి అదేంటో తెలుసుకుందామా? మరి ఆపదలు బాపి హనుమంతుణ్ణి ప్రసాద్ ఆపదలు బాపి హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకునే స్తోత్రాల్లో మరి విశేషమైనటువంటి హనుమాన్ చాలీస ఎలా ఉద్భవించిందనేది తెలుసుకుందాం. మరి వారణాసిలో నివసిస్తూ ఉన్న సంత్ తులసీదాస్ గారు రామనామ గాన నిరుతుడై బ్రహ్మానందంలో తేలియాడుతూ ఉండేవారు. మరి మహాత్ములైన వారి సన్నిధులు మహిమలు వెల్లువలుతుండేవి. వారి ప్రభావం వలన ప్రభావితులైన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకుని రామనామ రసోపాసనలు తేలియాడుతూ ఉండేవారు. ఎంతోమంది ఇతర మతాలకు చెందిన భక్తులు కూడా రామనామ భజన పరులు కావటం జరుగుతోంది. అయితే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాల పట్ల మాత్రమే మొండి పట్టుదల కల ఆ మత గురువులకు ఇది ఏటగింపుగా ఉంది. వారు తులసీదాసు మత మార్పులకు పాల్పడుతున్నారని, మన మతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషా వారికి పంపుతుండేవారు. మరి ఇదిలా ఉండగా వారణాసిలో ఉన్న ఒక సదాచారవంతుడైన గృహస్థు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేస్తాడు. వారిద్దరూ చిలకా గోరింకల్లా ఎంతో అన్యోన్యతతో ఉంటారు. కానీ కాలానికి ఈ సుఖదుఖాలతో పనిలేదు కదా, విధి వక్రించి హఠాత్తుగా ఆ యువకుడు కన్నుమూస్తాడు. అమ్మాయి గుండె పగిలి ఘోరంగా విలపిస్తోంది. తల బాదుకుంటూ విలపిస్తున్న ఆ తల్లి శోకానికి అందరి గుండెలు ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవు కనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. మరి శవాన్ని పాడి మీద పడుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్లనీయకుండా అట్టుపడి రోధిస్తూ ఉండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతోంది. శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవవాహకులు ఆశ్రమం దాటే సమయానికి అక్కడ ఇంటి వద్ద పట్టుకున్న వారిని విదిలించుకుని మృతిని భార్య పరుగు పరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమంలోకి పరుగడి ధ్యానస్థులై ఉన్న తులసీదాసు గారి పాదాలపైన వాలి విలపించడం మొదలుపెట్టింది. గాజులు గాలి అందల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి దీవించారు. దాంతో ఆ యువతి మరింత బిక్కరగా ఏడుస్తుండటంతో కనులు తెరిచిన సంత్, అమ్మా నేను దీవించిన దానిలో తప్పేముంది తల్లి, ఎందుకిలా దుఃఖిస్తున్నావు అని అడుగుతారు. అప్పుడామె, తండ్రి నాలాంటి నిర్భాగ్యురాలని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కు కూడా వ్యర్థమయ్యిందనని బాధపడుతున్నాను అని దుఃఖిస్తూ పలుకుతుంది. అమ్మా నా నోట ఆ శ్రీరామచంద్రుడు అసత్యం పలికించడే, ఏమైంది అని అనునయించాడు. తండ్రి ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నా తలరాత నా పసుపు కుంకుమలను మంటల్లో కలిపేందుకు వెళుతోంది అని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి మరి మళ్లీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్యా కొద్దిగా ఆపండి అని ఆపి ఆ శవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు. దాంతో శవంలో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకుంది. అది చూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీంతో ఆయన గురించి మరింత ప్రాచుర్యం జరిగి తండోపతండాలుగా జనం వారిని దర్శించి రామనామాన్ని స్వీకరించి జపించడం ఎక్కువైంది. ఇదే అదనగా భావించిన ఇతర మత గురువులు ఢిల్లీ పాదుషా వారికి స్వయంగా వెళ్లి తులసీదాస్ రామనామం గొప్పదని చెబుతూ మన మతస్థులను అమాయకులను మోసం చేస్తున్నాడని పలు ఫిర్యాదులు చేశారు. దాంతో ఢిల్లీ పాదుషా విచారణ కోసం సంత్ గారిని ఢిల్లీ దర్బారుకు పిలిపించారు. తులసీదాస్ గారు, మీరు రామనామం అన్నింటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట, నిజమేనా అని పాదుషా వారి ప్రశ్న. అవును ప్రభు, సృష్టిలోని సకలానికి ఆధారమైన రామనామ మహిమను వర్ణించెవరితరం, అలానే రామనామంతో దేనినైనా సాధించగలమని చెప్తున్నారట, నిజమేనా అనగా, అవును ప్రభు, రామనామంతో సాధించినది ఏముంది? మరణాన్ని సైతం జయించగలదని చెప్పారట. అవును ప్రభు, రామనామానికి తిరిగేమున్నది? సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాం, దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి, అప్పుడు నమ్ముతాం అని చెప్పి అంటారు.
క్షమించాలి ప్రభు. జనన మరణాలు జగత్ప్రభు ఇచ్చానుసారంగా జరుగుతాయి, మన కోరికలతో కాదు అంటారు. చూడు తులసీదాస్జీ, మీరు మీ మాటను నిలుపుకోలేక, మీరు చెప్పే అబద్ధాలను నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెప్తున్నారు. మీ రామనామం మీరు చెప్పినవి అబద్ధాలు అని చెప్పండి, వదిలివేస్తాం అంటూ పాదుషా ఆగ్రహించాడు. రామనామం, దాని మహిమ, సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదుషా చివరికి, తులసి నీకు చివరి అవకాశం ఇస్తున్నా, రామనామం మహిమ అబద్ధమని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అంటూ ఒంటిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్, ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే, పరిష్కరించుకోవాలని మనసులోని ఆ శ్రీరామచంద్రునికి మనవి చేసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించడమని భావించిన పాదుషా తులసీదాసును బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే, మరి ఎక్కడి నుండి వచ్చాయో వేలాది కోతలు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధించవచ్చే సైనికుల వద్ద, ఇతర సైనికుల వద్ద ఆయుధాలు లాక్కుని వారికే గురిపెట్టి అందరినీ కదలకుండా చేశాయి. సభికులు ఏ కోతి మీద పడి కరుస్తుందోనని అడలిపోతున్నారు. మరి ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది. దీనికి కారణం ఏమిటా అని చుట్టూ చూడగా, సింహద్వారం మీద ఆసీనులై ఉన్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో వడలు పులకించిన సంత్ జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర అంటూ 40 దోహాలతో ఆసువుగా వర్ణించాడు ఈ హనుమాన్ చాలీసాను. దానితో ప్రసన్నుడైన పవనసుతుడు, తులసి నీ స్తోత్రంతో మాకు ఆనందమయ్యింది, నీకేం కావాలో కోరుకో అని అంటారు. అయితే మహాత్ములు ఎప్పుడూ కూడా తమ స్వార్థం కోసం కాక లోకక్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తారు. కనుక తండ్రి, ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయం ఇవ్వాలని విన్నవించుకుంటాడు. దానితో మరింత ప్రియం కలిగిన స్వామి, తులసి మాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తామంటూ వాగ్దానం చేశారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమంతుని యొక్క చాలీస భక్తుల అభిష్టాలకు కామధేనువై నెరవేరుస్తూనే ఉంది. లిజనెస్, మరి హనుమాన్ చాలీస ఎలా ఉద్భవించిందనే దాని గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకుందాం కదండి. ఇక హనుమాన్ చాలీస గురించి కూడా తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గోపాలపట్నం

0: నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడే వారికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలాని రోజు మా కోసం సూపర్ మ్యాన్ మూవీ నుంచి శ్రీ ఆంజనేయ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: ఆంజనేయమతి పాటలాననం

లిస్నర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరి ఇలానే హనుమ జయంతి సందర్భంగా మరి చక్కని టాపిక్ గురించి, హనుమాన్ చాలీసా గురించి ఒక చక్కని స్టోరీ తెలుసుకున్నాం కదా. మరి ఇంత తెలుసుకుని మనం హనుమాన్ చాలీసా చదవకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. మరి హనుమాన్ చాలీసా చదవకపోయినా కనీసం విన్నా సరే చాలా చాలా మంచిది కదండి. కాబట్టి హనుమాన్ చాలీసాని ఒక్కసారి మననం చేసుకుందాం, ఏమంటారు? శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముగ్గుర సుధారి, వరుణం రఘువర విమలయస జోదాయక ఫలచారి, బుద్ధిహీన తన జానికి సుమిరో పవన కుమార, బలబుద్ధి విద్యాదేహు మోహిహరహు కలేశ వికార, జయ హనుమాన్ జ్ఞానగుణసాగర జయ కపీస దిహిలోక ఉజాగర, రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ, మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికి సంగి, కాంచనవరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ, హాదవజ్ర ఔ ధ్వజా విరాజై కాంతిమూజ జనేవు సాజై, శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన, విద్యావాన గుణి అతి చాతుర రామ కాజకరి వేకో అధుర, ప్రభు చరిత్ర సుని వేకో రసియా రామ లక్కన సీతామన బసియా, సూక్ష్మ రూపధరి సియహిది కావా వికట రూపధరి లంక జరావా, భీమ రూపధరి అసుర సంహారి రామచంద్రకే కాజ సంభారి, లాయ సంజీవన లక్కన జియాయే శ్రీ రఘువీర హరిషి ఉరలాయి, రఘుపతి కిన్హి బహుత బడాయి కరహర్తుమ కహా భరత సమతుమ ప్రియభాయి, సహస్రవదన తుమ్హారు ఇసగావై అసగ త్రిపతి కంటలగావై, సనకాది బ్రహ్మాది మునీసా నారద శారద సహిత అహీసా, యమ కుబేర దిగపాల జహాతే కవి కోవిద కహి సఖే కహా, తుమ ఉపకార సుగ్రీవ కిన్హా రామ మిలాయ రాజపద దీన్హా, తుమ్హరు మంత్ర విభీషణమాన లంకేశ్వరభై సభజగజాన, యుగ సహస్ర యోజన పరభాను లేల్యోతాహి మధుర ఫలచాను, ప్రభు ముద్రికా మేలిముఖమాహి జలదిలాంగికై అచరచనాహి, దుర్గమ కాజ జగతికి జేతి సుగమ అనుగ్రహ తుమ్హరి తేతే, రామదువారి తుమరకవారి హూతవ ఆజ్ఞా వినుపైటారి, సభసుకులహే తుమ్హారి శరణ తమ రక్ష కాహూకో డరణ, ఆపన తేజ సంహరు ఆపే తీనో లోక హాంకతి కాంపై, భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జప నామ సునావై, నాసై రోగ హరై సబపీరా జపత నిరంతర హనుమత వీరా, సంకటసై హనుమాను చుడావై మనక్రమ వచన ధ్యాన చులావై, సబపర రామ తపస్వి రాజా తినకే కాజా సకల తుంబ సాజా, ఆవుర మనోరథర జోకోయిలావై సూయి అమిత జీవన ఫలపావై, చారోయుగ ప్రతాప తుంహార హైపర సిద్ధ జగత విజయార, సాధు సంతకే తుమరకవారి అసుర నికందన రామదులారే, అష్ట సిద్ధి నవనిధికే దాత అసవర దీన్హా జానకి మాత, రామ రసాయన తుమ్మరే పాస సదా రహు రఘుపతికే దాస, తుమ్మరే భజన రామకు పావై జన్మ జన్మకే దుఃఖ పిసరావై, అంతఃకాల రఘుపతి పురపాయి జరా జన్మ హరిభక్తక హాయి, ఔర దేవతా చిత్తనధరీ హనుమతసేయి సర్వసుఖకరయి, సంకట హటై మిటై సబపీరా జోసుమిరై హనుమత బలవీరా, జై జయ జై హనుమాన్ గోసాయి కృపాకర గురుదేవకినాయి, యహ సతవార పాటకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి, జోయహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా, తులసీదాస సదాహరి చీరా కీజైనాద హృదయ మహడేరా. మరి దోహా ఏంటంటే, పవన తనయ సంకటహరణ మంగళమూర్తి రూప్ రామ్ లక్న సీతా సహిత హృదయ బసపు సురభు. ఇది హనుమాన్ చాలీసా అనమాట. మరి ఈరోజు హనుమాన్ చాలీసా, హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ బంగార్ తల్లికి అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి శ్రోతలందరికీ మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటున్నారు. మరి హనుమంతుడు ఎక్కడుంటే సీతారాములు అక్కడే ఉంటారు, అలానే సీతారాములు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంకా చాలా పెద్ద మ్యాటర్ పంపించారండి, మనకి టైం అయితే లేదు కాబట్టి, చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి కాబట్టి. మరి అలానే ఈనాడు మన కార్యక్రమంలో మరి శ్రీ ఆంజనేయం చిత్రం నుండి బాలుగారు ఆలపించిన మణిశర్మ గారి స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం తికమక్క మకతికానే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ నుండి పాలూరి కామేశ్వరరావు గారు, రజనీకాంత్, అబ్దుల్ రషీద్ ఖాన్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి విజయ మ్యామ్కి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి శ్రోతలందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు ఎస్ఎస్సీ బ్యాచ్ 75-76 మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఓం రామ్ గారు పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు త్రినాథరావు గారు, కృష్ణారావు, రమణ, రాజ్మోహన్, యందాస్, అబ్దుల్, మన్నన్, సుభద్రాదేవి, కళ్యాణి, రత్నమల, అట్టా, నూకరాజు. అంతేకాకుండా మరి ఎస్ఎస్సీ బ్యాచ్ అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి 75-76 మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినట్టు ఓం రామ్ గారికి మీ అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరి తరపు నుండి, అలానే 75-76 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరి తరపు నుండి, మరి డివిజన్ 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఓం రామ్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి శుభాకాంక్షలు సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి ఈరోజు మనకి చాలా చాలా ఎస్ఎంఎస్లు అయితే వచ్చేసాయి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి నున్నా గ్రామం నుండి అజయ్ సోబరాణి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి హనుమత్ జయంతి శుభాకాంక్షలతో శ్రీయాంజనేయం చిత్రం నుండి ఊరేగి రావయ్య అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి చౌటప్పల నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. శ్రోతలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైనా ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా మరి పల్నాడు జిల్లా దర్శరావుపేట నుంచి శివదాస్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, సంజీవ రెడ్డి గారు, ఋషికేశవ రెడ్డి గారు, సావిత్రి, రమణమ్మ వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శ్రోతలందరికీ కూడా హనుమ జయంతి సందర్భంగా మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో చాలా చక్కగా మంచి టాపిక్తో మధురమైన మాటలతో మమ్మల్ని ఆనందింపజేస్తున్నారు. మరి అందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు. ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. హనుమత్ జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది మేడం అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. శ్రోతలందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అంటున్నారు. అలానే మరి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సమ్మర్ టిప్స్ అన్ని చక్కగా పాటించండి. చల్లటి నీళ్ళు డ్రింక్స్ మానేసి కొబ్బరి బొండాలు తాగడం, మరి సబ్జా వాటర్ తాగడం, చెప్పులు వేసుకుని వెళ్ళడం, వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టుకోవడం, మరి ఇలాంటి టిప్స్ చాలా చాలా చెప్తున్నారండి ఆయన. అవన్నీ కూడా పాటించమని చెప్తున్నారు. అలానే వకీల్ సాబ్ మూవీ నుంచి మగవా మగవా అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఒక లిజినెస్ మరి ఇంకా చాలా మనకి ఎస్ఎంఎస్లు అయితే ఉన్నాయి కానీ టైం అయితే లేదు కాబట్టి మరి మరి మరొక్కసారి శ్రోతలందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పిచ్చి ఎదిరింది కథ వింటారు. 65వ ఏట పేరయ్య చేసే వ్యాపారాన్ని వదిలేశాడు. అప్పటికి కావలసినంత సంపాదించడం, ఇద్దరు కొడుకుల్ని ఇంజనీరింగ్ చదివించి ఉద్యోగస్తుండి చేయడం, ఆడపిల్లల బాధరాబంది లేకపోవడం అందు కారణాలు. పెద్ద ఇల్లు, పెద్ద పెరడుతో పాటు పెద్ద కారు కూడా సంపాదించుకుని ఇల్లాలు పేరముతో జీవితాన్ని సాఫీగా వెళ్లబుచ్చుతున్నాడు.
2: వాయో వామ్మో వాయో వామ్మో
1: గుబురు మీసాలతో, గుండ్రటి బజ్జతో గుండులాగుండే పేరయ్య ఓ రోజు తీరిక వాలు కుర్చీలో కూర్చుని ఊగుతుంటే అకస్మాత్తుగా కుడి మోకాల్లో కలుక్కుమని సరివేశాడు.
2: ఏమైందయ్యా అట్ట వాండర్ పెడితివి, పేరమ్మ సమాంతరంగా అరిచింది. అంటే ఏందే నా గాడిదన, మోకాలు పైకెత్తి పట్టుకుని బాధలో కూడా హుంకరించాడు. సర్లే ఏదో ఒకటి సంబడం, ముందేమైనాదో చూడు ఆమె ఆత్రంగంది. అదేనే ఉన్నట్లుండి ఇక్కడేందో పట్టుకుంది.
1: మోకాలుకు మూత నుంచి ములిగాడు.
2: ముందు లేచి నడువయ్యా, నరం పట్టుకుంటే సర్దుకుంటది.
1: పేరమ్మ భారీ కాయం కదలాలనుకుంది, కుదరలే.
2: ఓర్ నాయనో బిగుసుకుపోయిందే, ఒకటే నొప్పి.
1: లేచి నడవబోయినతను కుర్చీలో కూలిపోయి మూతి మూడు వంకలు తిప్పాడు.
2: పులిమీసాలు పొడుచుకొచ్చి పిల్లిమీసాలయ్యాయి.
1: డ్యూటీ నుంచి వచ్చిన కొడుకులిద్దరూ పోటాపోటీగా తండ్రిని తీసుకుని రఘురామ్ ఆర్థోపెడిక్ సెంటర్కు బయలుదేరారు. పేరమ్మ కారు ఫ్రంట్ సీట్లో తన కాయాన్ని సిరేసింది. ఆ ఊపుకు కారుకేం కాలేదు కాని ముందు చక్రం కాస్తంత కుంగింది. రాజీ వెడలే అన్నట్లు భార్య బిడ్డలు వెంటరాగా పేరయ్య హాస్పిటల్లో అడిగెట్టాడు. కొడుకులిద్దరూ మెడలపై చేతులేసుకుని తండ్రిని కన్సల్టింగ్ రూమ్కి ఇచ్చారు. కూలబడ్డ కుర్చీ పెద్దగానే ములిగింది. డాక్టర్ వచ్చేలాగా కేసుగా టేబుల్ పైకొచ్చింది. ఎనీ షుగర్ కంప్లైంట్ ఇప్పటిదాకా లేదు. సరే టెస్ట్ రాస్తా చేయించండి. అలాగే నొప్పి ఇంతకు ముందేమైనా ఉండేదా?
2: లేదు సార్, ఈవేళే.
1: సరే స్కాన్ తర్వాత చెప్తా. కేస్ షీట్ టెస్ట్ల పరంపరతో నిండింది. కౌంటర్లో డబ్బులు చెల్లించి పరీక్షలకు అనుమతి పొందారు. ఇంకో 2 గంటలకు రిపోర్ట్లు సిద్ధమయ్యాయి. రోగిని మళ్ళా కన్సల్టింగ్ రూమ్కు తోశారు. ఎస్, ఇది అక్యూట్ ఆర్థరైటిస్. అంటే అదేనండి.

0: మోకాళ్ళు అరిగాయి. అరగట ఎనకేమన్నా దోగాడుతున్నాడేంటండి? పేరమ్మ కుతూహలంగంది. అర్థం కాలేదు కదమ్మా. ఆయన మోకాళ్ళ చిప్పలు గుజ్జు ఎండిపోయింది. డాక్టర్ విడమర్చాడు. ఏం మాయ రోగం? మామిడి, బత్తాయి, జామకాయ ఏ గుంజు కనబడితే ఆ గుంజు బాగానే తాగుతున్నాడుగా. ఈసారి ఆమె అసహనంగంది. అవి కాదమ్మా, ఇదో జబ్బు. డాక్టర్ సీరియస్గా అన్నాడు. ఇక చాలే, నువ్వు ఊరుకోవే. కొడుకులు పేరమ్మ నోరు మోయించారు. ఆపై మూడు పూటలు వాడాల్సిన మందులు, కాలు కట్టుగుడ్డలు, చేతి పట్టుకర్ర వగేరా చేయింతాడంత లిస్ట్ రాశారు. అంతేకాక నడక్కి చేతికర్ర వాడాలి, బొంబాయి లీటర్ని వాడాలి, మెట్లెక్కకూడదు, బరువులు మోయకూడదు, ఎక్కువ నడవకూడదు, ఇలాంటి నియమాలు పట్టి కూడా ఇచ్చారు. చివరిగా అరచేతి మందమున్న నీ కఫ్లు తగిలించాడు. మొత్తానికి 3,000 ఎదిరించుకుని ఇంటి దారి పెట్టాడు పేరయ్య. మందుల క్రమం నడిచింది. 6 నెలలు గడిచాయి. నొప్పి సంగతి దేవుడికెరుక, కడుపు మాత్రం కులిమైంది. ఉదయం సాయంత్రం రాత్రి తేడా లేకుండా అపాన వాయువు ఆటంబాంబులయ్యాయి. అప్పటికీ ఆచితూచే తింటున్నాడు. అయినా దాడి దాటి తగ్గలేదు. మధ్య మధ్య డాక్టర్ కన్సల్టింగ్లతో పైకమంతా హరించుకుపోయింది. ప్రిస్క్రిప్షన్ పాటించి పాటించి శరీరం వాటం మారి బరువు 5 కేజీలు పెరిగింది. నొప్పి మాత్రం షరా మామూలే. అయ్యో రామా, కొండనాలకేస్తే ఉండనాలు కూడిందని ఇదేందయ్యా, ఇల్లంతా కంపులేపుతున్నావు. ముక్కు మూసుకుంది పేరమ్మ. అవురా, ఏం చెయ్యాలి? ఆలోచనలో పడ్డాడు పేరయ్య. బట్టదల పైన 4 వెంట్రుకలు పీక్కున్నాడు. ఇలా ఇంకో వారం గడిచింది. అదిగో అప్పుడు తటస్థపడ్డాడు మంగయ్య. చూడు మిత్రమా, అల్లోపతి రోగాన్ని అనిచేస్తుందే కానీ మూలాన్ని తాకదు. అందుకు మన భారతీయ ఆయుర్వేదమే కింగ్ అంటూ వైద్య మార్తాండ రమాకాంత్ను రికమెండ్ చేశాడు. అతని దేశభక్తి పూరిత సలహా పసంగుంది. పైగా అందులో గొప్ప లాజిక్ కనిపించింది. అంతే, మిగిలిన అల్లోపతి మందులు గిరాటేసి ఆయుర్వేదానికి వెళ్లాడు. ఆయన గారు రిపోర్ట్లు వెరిఫై చేసి కాళ్లను నాడిని పరీక్షించి రకరకాల పొడులు, మాత్రలు, పొట్లాల రూపంలో ఇచ్చాడు. వాటి పేర్లు, సేవించాల్సిన విధానం, వేళ్లలు వగేరా పొట్లాల పేని రాసుకుని పద్ధతిగా సేవించాడు. 6 నెలలు దొరికిపోయాయి. మనిషి అయితే సన్నబడ్డాడు కానీ రోజుకు 5-6 సార్లు పావనం చేసాగాడు. ఇంత చేస్తే నొప్పి మాత్రం ఏం తగ్గలా. మళ్ళా ఆలోచనలో పడ్డాడు. ఈసారి పీక్కోడానికి జుట్టు మిగల్లాయి. అలాంటి వేళలో పొరిగింటి పుల్లయ్య తగిలాడు. మీరు ట్రై చేసినవి సరికావు, హోమియోపతే బేష్, పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నాడు. సలహా నచ్చింది. వెంటనే మిగిలిన ఆయుర్వేదిక్ మందుల్ని ఎవరూ చూడకుండా డస్ట్బిన్లో పడేసి ఓ సీనియర్ హోమియో డాక్టర్ని చూసి పరిగెత్తాడు. ఊరు, పేరు, పుట్టు పూర్వోత్తరాలు, ఇంటి పెద్దలు, పిన్నలు, వారి జబ్బులు వగేరా అడిగి మందులిచ్చాడు డాక్టర్. అందులో కొన్ని ద్రవాలు, కొన్ని తెల్లగోళీలు, మొత్తానికి తినడానికి తీయగానే ఉన్నాయి. అలా వాడకం మొదలైంది. 6 నెలల్లో కడుపు బాధ అయితే తగ్గింది కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. పైగా ముఖం పైన, కాళ్లపైన బాయిల్స్ రాసాగాయి. ఫలితం లేదురా అబ్బాయి, పేరయ్య కొడుకుల వద్ద పెదవి విరిచాడు. ఈలోగా నిత్య బాలింతరాల్లాగా ఈ పత్యం కూడైందయ్యా. పేరమ్మ అతని మగ పుటకును కించిపరిచింది. అదే సమయానికో నేచురోపతి గురుడు తగిలాడు. అతను ప్రసిద్ధ ప్రకృతాశ్రమం చూపాడు. సత్వరం మూటాముల్లె సర్దుకుని అందులో చేరాడు. అక్కడ తిండి బాగా తగ్గించారు. ఒక పూట 2 పుల్కాలు, 2 పూట పట్టెడు మెతుకులు రాల్చసాగారు. రోజుకు 2 సార్లు బురద పూసుకోవటం, దాన్ని కడుక్కోవటంతో కాలం గడిచిపోయింది. రోజురోజుకు బొజ్జ తగ్గింది, నీరసం పెరిగింది. 2 నెలల తర్వాత ఒకరోజు కళ్ళు తిరిగి దబేళ్ళ కింద పడి తలకు గాయమైంది. కట్టుకట్టారు. ఈ కొత్త బాధ ముందు పాత బాధను కొన్నాళ్లు మర్చిపోయాడు. చివరకు మోకాలు నొప్పలాగే ఉంది. లాభం లేదని మరలా ఇల్లు చేరాడు పేరయ్య. నొప్పి తగ్గటానికి ఇంకో దారి లేదా? అతని ప్రశ్నకు సమాధానంగా కేరళ మర్దనక్షేత్రం దర్శనమిచ్చింది. వెంటనే అక్కడికి చేరాడు. వాళ్లు 3 నెలల పాటు రోజు తోమదిలేశారు. రుద్దేటప్పుడు హాయిగానే ఉంది, కాని తర్వాతే మంటెక్కువైంది. నొప్పి మాత్రం మామూలే. ఇక చివరి అస్త్రంగా చైనీష్ ఆక్యుపంక్చర్ డాక్టర్ తగిలాడు. మలేవాళ్లే, ఇన్నాళ్ళేం చేశారండి, అసలు వైద్యం ఇదే అన్నాడు. చిత్తం చిత్తం, పేరయ్య తల బొంగరమే అయింది. ఈ దెబ్బతో జబ్బు బుగ్గైపోద్ది. అంతరంగాల్లో ఉన్న ఆశ కొత్త చిగురులేసింది. ఆయన గారు 3 నెలల పాటు వారం మార్చి వారం సూదులతో కూర్చాడు. చూస్తుంటే వెనుక జన్మలో కచ్చ తీర్చుకుంటున్నాడేమో అనిపించింది పేరయ్యకు. అయినా భరించాడు. చాలదు, ఇంకో 3 నెలలు ట్రీట్మెంట్ కావాలి. మధ్యంతర పరీక్షల తర్వాత చైనా వారు నిర్ణయిస్తారు. చస్తాడా? తప్పలా. పేరయ్య ఓపిక్గా శరీరాన్ని సూదులకు అప్పగించాడు. డాక్టర్ అవకాశాన్ని వాడుకుని మోకాల్ని పొడిచి పొడిచి జల్లెడ చేశాడు. నొప్పి బాధేమో గాని గుచ్చుడమంట బాగానే ఉంది. 6 నెలలు ఫీజులు వదలగా పేరయ్యకు ఆ వైద్యంపై బుక్కం వచ్చింది. కారణం మామూలే, నొప్పి తగ్గలే. ఈలోగా అయ్యగారి వయసు 68కి చేరింది. నొప్పి హెచ్చు తగ్గులుగా అలాగే కాపురం చేస్తుంది. ఆ రాత్రి ఎదురుగా ఓ పుణ్యపురుషుడు దండ కమండలాలతో దర్శనమిచ్చాడు. స్వామి, పేరయ్య వినయంగా నమస్కరించాడు. ఏమి మరి, మరి నా నొప్పిలా తగ్గుద్ది? ప్రాధాయపడ్డాడు. నీ వయస్సు ఎంత? అదేం ప్రశ్న స్వామి, ముందు చెప్పవయ్యా గద్దించాడు. 68 వినయంగా అన్నాడు. ఇంకెన్నేళ్ళు బతుకుతావు? కనీసం 10 నసికాడు. ఇప్పటికీ నొప్పి ఎన్నేళ్ళు భరించావు? 3. పిచ్చి సన్నాసి చిద్విలాసంగా నవ్వాడు. ఆ నవ్వేంటి స్వామి? అమాయకంగా చూశాడు. నే కొన్ని ప్రశ్నలు వేస్తా, సమాధానం చెప్పు. అతను శాసించాడు. తెలిసినంత వరకు చెప్తా నసికాడు. బట్ట తలకు తల నిరుపుకు మందుందా? లేదు. శరీరంపై ముసలి మడతలకు మందుందా? లేదు. తగ్గిన చూపు? రాదు. వంగిన నడుము? లేవదు. కుర్రతనం తిరిగొస్తుందా? రాదు. చివరిగా జబ్బు నయమయ్యే చిట్కా చెప్తాడని ఆశించి ఆత్రంగా చూస్తున్నాడు. జరిగిన కాలం? రాదు. అలాగే నీది తగ్గే నొప్పి కాదురా భక్త, అది వయస్సుతో వచ్చింది, చావుతో పోతుంది. ఆత్రం మాని హాయిగా ఉండు, తగు మాత్రం తిను, విషయాశక్తి మాని విశ్రాంతి తీసుకో. అంతే, నీకే జబ్బు లేదు, కేవలం వయస్సు పైబడింది. స్వామి గొంతు గంభీరుగుంది. అంతేనా? అంతేనా? నసుకుతూ జాలిగా చూశాడు. కాకుంటే అంటూ చేతనున్న దండంతో పేరయ్య నెత్తిపై 4 బాదుదిలాడు. కుయ్యో కుయ్యో అంటూ అరుచుకుంటూ నిద్రలేచిన పేరయ్య నెత్తి తడుముకున్నాడు. బొప్పేమీ లేదు. ఏందయ్యా పొద్దున్నే కుక్కలారుస్తున్నావు? పేరమ్మ గబాలను లేచి భర్తను కుదిపింది. అదా, అది నిద్ర మొత్తదులక వేర్రోడిలో చూస్తున్నాడు. కాలు నొప్పి బాధకు పిచ్చిగాని పట్టలేదు కదా. మనసులో మాట గట్టిగా పైకన్న పేరమ్మ భర్తను పదే పదే ఉపసాగింది. పట్టలేదే, పట్టలేదు, పట్టిన పిచ్చి వదిలింది, వదిలింది. తేరుకున్న పేరయ్య కళ వివరించాడు. ఆపై పేరయ్య మందు మాకు లేకుండా హాయిగా జీవించాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో పిచ్చి వదిలింది కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1911 93.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఆరేడు ఉండి చెరుకువాడలోని అభయాంజనేయ స్వామి ఆలయాల్లో సోమవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అరటి బొంతులు కట్టి అందంగా తీర్చిదిద్దారు. చెరుకువాడ నుంచి ఆరేడు వరకు ఈరోజు శోభాయాత్ర జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. విద్యార్థి జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఉండాలని జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు, నగదు బహుమతులను భీమవరంలోని త్యాగరాజ భవనంలో సోమవారం అందజేశారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. చదువుకునే సమయంలో ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా విద్యపై పూర్తి దృష్టి సారించాలని అన్నారు. సంస్థ డైరెక్టర్ పెనమస రామ్మోహన్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, భీమవరం పట్టణం మండల పరిధిలో 23 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు 44,000 రూపాయలు అందజేశామని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు డాక్టర్ దీప్తిరాజు, వారి మిత్ర బృందం 600 రూపాయలు విలువైన 27 చేతి గడియారాలు అందజేశారు. డిఇఓ ఈ నారాయణ, సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో వ్యవసాయ, ఆక్వా అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించడం అభినందనీయమని పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలు సోమవారం కలెక్టర్ నాగరాణిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం శుభ పరిణామం అని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో మా వంతు అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను సెల్వతో సత్కరించారు. జిల్లాలో భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు పక్కా సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన జనతావారధి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. వర్షపు నీటిని వృధా కాకుండా చూసుకోవడం, ఉన్న వనరులు వృధా కాకుండా చూసుకుంటే నీటి సమస్య ఉండదని అన్నారు. జనతావారధి అధికార ప్రతినిధులతో జేసీ రాహుల్ కుమార్ రెడ్డిని కలిసి ఆ అంశాలపై వినతిపత్రం అందజేశారు. అర్జీల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో ఆమె పలువురు నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే సామాన్యుల పట్ల అలసత్వం ప్రదర్శించకుండా తక్షణం స్పందించాలని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి 13 ఫిర్యాదులు అందాయని అన్నారు. పోలీస్ శాఖ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని అన్నారు. సమస్యను పోలీసులకు చెబితే వెంటనే పరిష్కరిస్తారనే నమ్మకంతో వస్తారని అన్నారు. మీకోసం

క్రమంలో వచ్చే ప్రతి అర్జీని చట్టపరిధిలో పరిశీలించి ఆ వివరాలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియచేయాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తూకం మోసాలను అడ్డుకోవాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు సోమవారం ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులను సంప్రదించగా ధాన్యం సంచి బరువు కంటే అదనంగా 600 గ్రాములు లెక్క కడుతున్నారని రైతులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తూకం మోసాలను అరికట్టాలని అధికారులకు వినతిపత్రాలిచ్చినా చర్యలు చేపట్టలేదని అన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రైతులకు సంచుల కొరత రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తూకం మోసాలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగవంతమైందని, దాన్ని సద్వినియోగం చేసుకునేలా పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎం మంజన్ కుమార్ అన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని కళాశాలలో సోమవారం నిర్వహించారు. సమాజ అవసరాలకు అనువైన ప్రయోగాత్మక పరిశోధనలు బహిర్గతం కావాలని అన్నారు. రైతులకు బ్యాంకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ధాన్యం సొమ్ములు ఇచ్చేందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ రైతులు వాపోతూ ఉన్నారు. నగదు కొరతతో సొమ్ములు ఇవ్వకుండా దాటవేస్తూ ఉన్నారని, మరోవైపు పరిమితులు విధించారని, రోజుకు 20,000 నుంచి 30,000 రూపాయలు మాత్రమే చెల్లుస్తున్నారని రైతులు చెబుతున్నారు. దాంతో రైతులంతా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లాలోని రైతులకు ఇది పెద్ద సమస్యగా మారింది. డిజిటల్ లావాదేవీలకు ఇబ్బంది లేదు, కానీ కూలీలకు వరి కోత యంత్రాలకు నగదు చెల్లించాల్సి వస్తోంది. దీంతో నగదు అవసరం అవుతోందని రైతులు వాపోతున్నారు. 2 వారాల క్రితం రోజుకు 50,000 రూపాయలు సర్దుబాటు చేశారు. ఇప్పుడు బ్యాంకులు మరింత కోత విధించాయి. కేవలం 20,000 రూపాయలతోనే సరిపెడుతూ ఉన్నారు. వేసవి వచ్చిందంటే రైళ్లకు ఫుల్ డిమాండ్. స్కూళ్లకు సెలవులు రావడంతో తల్లిదండ్రులు పుణ్యక్షేత్రాల సందర్శన, ఇతర రాష్ట్రాలకు విహారానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. టిక్కెట్లు దొరకని వారు తత్కాల్ లేదా స్పెషల్ రైళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాధారణంగా వేసవిలో దూర ప్రాంతాలకు రైల్వే స్పెషల్ రైళ్లు వేయడం పరిపాటి. ఈసారి ఆ జాడే కనిపించలేదు. నర్సాపురం నుంచి తిరుపతి మినహా ఒక స్పెషల్ రైలు లేదు. ఇది కూడా వారంలో ఒక్కరోజు మాత్రమే. ఇప్పటికే జిల్లా నుంచి నడిచే రెగ్యులర్ రైళ్లన్నీ నిండుకున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. 4 రోజులుగా ఎండ, మబ్బులు, చిరుజల్లు వాతావరణం నెలకొంది. సోమవారం మండే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి వేడిగాలులతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్డు పక్క వ్యాపారులు 11 గంటలకు షాపులు మూసివేసి సాయంత్రం 4 గంటల తర్వాత తెరిచారు. పాలకొల్లు, వాసవి, పెనుగొండ, ఆచంట, ఆకివీడులో ప్రధాన రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పలచబడ్డారు. సాయంత్రం 5 గంటలకు కొంత వేడి తగ్గింది. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: శ్రీలక్ష్మి హాస్పిటల్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

0: 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిస్నర్స్, మరీనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలింగి గారి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. ఇక రేలింగి బలహీనతల విషయానికి వస్తే, ప్రతి మనిషిలో సుగుణాలుంటాయి, బలహీనతలు ఉంటాయి. రేలింగిలోనూ ఎన్నో బలహీనతలున్నాయి. అయితే ఆ బలహీనతలు హాని చేసేవి కావు. రేలంగికి కోపం జాస్తి. అతని కోపం వస్తే అస్సలు పట్టలేడు, అరుస్తాడు. ముఖమంతా జీవరించుకుని భీకరాకారం దాలుస్తాడు. ఆవేశంతో ముక్కు పుటాలు ఎగరేయడం, మనిషి నిలువెల్లా ఊగిపోవడం, రొప్పడం వంటి విపరీత లక్షణాలను ప్రదర్శిస్తాడు. ఇక రేలంగి కోపం తీవ్రత ఎంత తారాస్థాయిలో ఉంటుందో గుర్తు చేసుకుంటూ ఆయన సహనటుడు కాంతారావు గారు ఈ విధంగా చెప్పారు. రేలంగికి మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లు లేవు. ఒక క్రమబద్ధమైన జీవితాన్నతడు గడిపాడు. అందువలని రామారావు, నాగేశ్వరరావు వంటి అగ్రనటులకి అతను అతి సన్నిహితుడు కాగలిగాడు. ఆ ఇద్దరు అగ్రనటులు వ్యసనపరులను ఆమడ దూరంలో ఉంచేవారు. ఏదైనా పార్టీ లాంటిదుంటే కంపెనీ కోసం కొద్దిగా ఆల్కహాల్ తీసుకునేవారు. అటువంటి రేలంగిని గురించి కాగడా శర్మ వరండాలో కూర్చుని బహిరంగంగా వాళ్లతోనూ వీళ్లతోనూ రేలంగి తాగి తందనాలాడతాడు అని చాలా అసభ్యంగా చెప్పడానికి వీలు కానంత నీచమైన భాషలో రాశాడు. ఆ రోజుల్లో కాగడా శర్మ ఎల్లో జర్నలిజానికి పెట్టింది పేరు. హిందూ నేషన్, కలయి నేషన్ పత్రికల్లానే కాగడా పత్రిక కూడా సినీ నటనల గురించి చాలా అసహ్యంగా రాసేది.

ఏదో సినిమా షూటింగ్ సందర్భంలో నేను రేలంగి ఇంకొంతమంది నటీ నటులం స్టూడియోలో కూర్చున్నాం. మరి ఇంకా షార్ట్ రెడీ కాలేదు. పిలుపు కోసం ఎదురు చూస్తూ మేమంతా ఏవో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. అయితే రేలంగి ఆ రోజు ఉదయాన్నే తనని గురించి అసహ్యంగా రాసిన కాగడ లేటెస్ట్ సంచికను చూసి ఉండటం వల్ల బ్లాస్ట్ కాబోయే అగ్ని పర్వతంలా ఉన్నాడు. ఇంతలో, హాయ్, ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు అంటూ వయ్యారాలు వలకబోస్తూ కాగడ శర్మ మా దగ్గరకొచ్చాడు. అంతదాకా బలవంతాన కోపాన్ని అణుచుకున్న రేలంగి ఫెడెల్మని అతని చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి ఇది సంగతి అన్నాడు కాగడ శర్మతో. రేలంగి కొట్టిన చెంప దెబ్బకి శర్మ అల్లంత దూరం వెళ్ళిపడ్డాడు. లేచి బట్టల కంటిని దుమ్మును దులుపుకుంటూ, ఉండు, నీ సంగతి తెలుస్తా అని ఏదో తనలో తానే గొడుక్కుంటూ శర్మ వెళ్లబోతుంటే మరో నాలుగు తగిలిద్దామని రేలంగి కుర్చీలోంచి లేస్తుంటే, పోన్లే బావా, వాడి మీద ఎందుకంత కోపం, మనందరికీ ఆ మనిషి గురించి తెలుసు కదా, నీ కోపాన్ని చూపించడానికి కూడా అర్హత లేని ప్రాణి అని నేను రేలంగిని వారించాను. మీకు తెలియదు బావగారు, ఇలా తగిన శాస్తి చేస్తే వాడి జీవితాంతం గుర్తుంచుకుంటాడు, మళ్ళీ పిచ్చిరాతలు రాయకుండా అని రేలంగి నాతో అన్నాడు. రేలంగి చేతి ఐదువేళ్ల అచ్చులు శర్మ బొక్క మీద పట్టంతో క్షణాల్లో అతని బొక్క బూరిలా పొంగింది. రేలంగిది ధర్మాగ్రహం. శర్మ పగబట్టిన నాగులా ఈ గొడవని పోలీస్ కేసు దాకా లాగబోయాడు. శర్మకి అనుకూలురైన జర్నలిస్టులు కొందరు నా దగ్గరకొచ్చారు. మరి మీ కళ్ల ముందే రేలంగి అంత ఘోరానికి పాల్పడ్డాడు కదా. శర్మని అతను కొట్టడం మీరు చూడనే చూశారు. పోలీసుల ముందు అదే సంగతిని సాక్ష్యం చెప్పండి. జర్నలిస్ట్ మీద చేయి చేసుకున్న ఈ తప్పుకి తగిన శిక్ష పడేందుకు మీరు మాకు సహకరించండి అని వాళ్ళు నన్ను అడిగారు. నేను శర్మకి అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకోలేదు. మా నటీనటులంతా ఒక కుటుంబంలా మసలుకుంటున్నాం. రేలంగికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్తే మా ఐకమత్యం దెబ్బతింటుంది అని నేను ఆ జర్నలిస్టులతో నిర్మోహమాటంగా చెప్పేశాను. రేలంగికి ఎంత తీవ్రంగా కోపం వచ్చినా అతని కోపం నన్నయ్య గారు అన్నట్లు తృణహృతాసనాగ్ని అంటే ఎండుగడ్డి మంటలాంటిది. అతనికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగా శాంతమూర్తిగా మారిపోతాడు. రేలంగి కోపం తాటాకుమంటలాంటిదైనా అంతా ఆయనకి భయపడేవారు. షూటింగ్ ముగించుకుని ఇంటికొచ్చే సమయాన సందు తిరిగేటప్పుడు మొదట ఒక మారు కారు హారన్ కొట్టేవాడు. అది తను వస్తున్నట్లు అందరికీ సిగ్నల్. ఇంటి గేటు ముందు రెండోసారి హారన్ కొట్టేవాడు. దాంతో ఇంట్లో ఉన్న అందరూ ఒక్కసారిగా గొడవ తగ్గించేసి సర్దు మణికేవారు. వాతావరణం చాలా ప్రశాంతంగా మారిపోయేది. పిల్లల్ని ఎంత గారాబం చేసినా రేలంగి మార్క్ క్రమశిక్షణ అలా ఉండేది. మరి ఇంట్లో నడిచేటప్పుడు కాళ్ళకి ఏమాత్రం ఇసుక గుచ్చుకున్నా దుమ్మంటుకున్నా పనివాళ్లు గది సరిగ్గా తుడవనందుకు ఆయన తాటి ప్రమాణాన ఎగిరేవాడు. ఏ పనైనా తొందరగా పర్ఫెక్ట్గా జరగాలన్నది రేలంగి విధానం. ఈ విధానానికి ఎవరైనా ఎప్పుడైనా భంగం కలిగిస్తే ఆయన అస్సలు భరించలేకపోయేవాడు. క్షణంలో దుర్వాసుడైపోయేవాడు. ఇక హాస్యనటుడు పేకేటి శివరాం రేలంగి ఏదో ఒక అంశాన్ని గురించి వాదన పెంచుకునేవారు. ఆ వాదన ఘర్షణగా మారి తిట్లు కేకుల్లోకి దిగేది. ఒరే శివరామా, నువ్వు బొత్తిగా దూర్వాసములు అయిపోతున్నావురా అని నవ్వుతూ రేలంగి ఆ వాదనకి అంతటితో స్వస్తి చెప్పేసేవాడు. మళ్ళీ ఇద్దరూ హాయిగా కలిసిపోయేవారు. రేలంగి కాస్తంత ఖాళీ దొరికితే పేకాటలో పడిపోతుండేవాడు. రమ్మి ఆటంటే చెవికోసుకునేవాడు. అయితే అతను చలన చిత్రాల్లో ఎంత గొప్ప నటుడో చీట్ల పేకలు అంత పూర్. రమ్మిగా నాడితే ఆ సినీ జోకర్కి జోకర్లు అస్సలు వచ్చేవి కావు. పేకాటలు అతనిప్పుడు డబ్బులు పోగొట్టుకోవడమే కానీ గెలిచిన పాపాన పోలేదు. ఇక రావులపాడు పుట్టిన ఊరు, పెరిగింది కాకినాడలు. అయితే తాడేపల్లి గుడంతో రేలంగికి ఒక విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఆ ఊరు అతని జీవితంలో ఓ భాగం అయ్యింది. ఆ గ్రామ వాస్తవ్యులు అతను వీధంట నడిచేటప్పుడు, ఏం వెంకట్రామయ్య, బాగున్నావా అని ఆప్యాయంగా పలకరిస్తారు. చేబోలివారి అల్లుడు మావాడే అని అతని గురించి ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. అరమరికలు ఎరుగని ఆ గ్రామ ప్రజల ఆదరాభిమానాలు అతన్ని నిలువెల్లా ముంచెత్తి హర్షాతిశయంతో నోటమాట రాకుండా అప్రతిభుణ్ణి చేసేసేవి. ఆ ఊరు రేలంగిని ప్రేమించేది. రేలంగి ఆ ప్రేమకి కృతజ్ఞతతో నత్తమస్తకుడయ్యేవాడు. అతని హృదయంలో తను ఆ ఊరి కోసం ఏదైనా చెయ్యాలన్న బలమైన వాంఛ ఉత్పన్నమైంది. ఏం చేస్తే బాగుంటుంది అని తీవ్రంగా ఆలోచించాడు. ఆ ఊరి వాళ్ళకి మిగతా ప్రాంతాల్లో ప్రజల్లాగే సినిమాలంటే ప్రాణం. అందులోనూ తను పెద్ద నటుడైన తర్వాత తన సినిమాలు విడుదలైన రోజే

ఉండాలని వాడికి మహా ఉబలాటం. అందుకని రేలంగి తాడేపల్లి గూడెంలో ఒక అత్యాధునిక సినిమా థియేటర్ని నిర్మించాలి అని సంకల్పించాడు. మరి సంకల్పం అయితే బాగానే ఉంది, కానీ ఆచరణలు రేలంగి స్వప్నం సాకారం చెందాలంటే బోలెడన్ని వ్యయ ప్రయాసలకి గురికాక తప్పదు. ఆ కారణంగా రేలంగి హితేషులు చాలామంది, వెంకట్రామయ్య, బుద్ధుండే ఆ ఊళ్ళో సినిమా థియేటర్ నిర్మాణానికి పూనుకుంటున్నావా? సిమెంట్ బస్తాలే కాదు, కాంక్రీట్ మిక్సింగ్ మిషన్లు, ప్రొజెక్టర్ స్క్రీన్ దగ్గర నుంచి అన్నీ ఆ ఊరికి తరలించేసరికి తన ప్రాణం తోక్కొస్తుంది. ఇదే మద్రాసులో సినిమా టాకీస్ కట్టావంటే భూమి విలువ కూడా ముందు ముందు పెరుగుతుంది. ఓవేళ నువ్వు ఎప్పుడైనా అమ్మే తెలిసినా అదే తాడేపల్లిగూడెంలో అయితే టాకీస్ కట్టేటప్పుడైనా ఖర్చులు సగమైనా అమ్మేటప్పుడు నీకు రాదు. మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, భూమి విలువ దమ్మిడి అయినా అక్కడ పెరిగిన పాపాను పోలేదు. నీ మేలు కోరి చెప్తున్నాం, మా మాట విను, లేకపోతే రాబోయే కాలంలో చాలా బాధపడాల్సి వస్తుంది అని రేలంగి చెవులు ఇల్లు కట్టుకుని చెప్పారు. ఆ శ్రేయోభిలాషులు చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు యథార్థం. అందులో ఆవగింజంతైనా అబద్ధము లేదు, అతిశయోక్తి లేదు, కానీ రేలంగిది మొండి పట్టుదల. అతనికి ఒక ఆలోచన రాకపోవాలి గాని అది వచ్చిందంటే దాన్ని ఆచరణలో పెట్టేదాకా అతను ఊరుకునే మనిషి కాదు. అందుకే హితేషుడు తను బాగుకోరి చెప్పిన మాటలకి నవ్వి ఊరుకున్నాడు అనవసరంగా వాదించకుండా. ఇక నాటకాల్లో వేషాలు వేసుకుంటూ నెలకి అతి కష్టం మీద పాతికో పరకో తెచ్చుకుంటున్న తనను బావమరుదులు ఎంతగానో గౌరవించడం రేలంగి మర్చిపోలేదు. తన డబ్బుకు విలువనివ్వకుండా తనలో దైవదత్తమైన కళ ఉందని వాళ్ళతన్ని ఒక గొప్ప కళాకారుడిగా చూసేవారు. వాళ్ల కంటికి అతను దేవుడు. అతని కాస్తంత సంపాదన వాళ్ళకి లక్షలతో సమానం. ఏదో ఒకనాడు తారాస్థాయికి చేరుకుంటాడని వారికి రేలంగి మీద అచంచలమైన విశ్వాసం ఉండేది. అనామకుడిగా తనున్న రోజుల్లో ఎంతో విలువనిచ్చి గౌరవించిన బావమరుదుల స్వగ్రామాన్ని రేలంగి తన ఊరుగా భావించాడు. ఆ ఊరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సినిమా థియేటర్ నిర్మాణానికి అతను పూనుకున్నాడు. ఆ కాలంలో సినిమా థియేటర్లు సాంస్కృతిక కేంద్రాలుగా వర్తిల్లేవి. ఈ కాలంలోలా అవి కేవలం చిత్ర ప్రదర్శనకి పరిమితం కావు. గ్రామాల్లో రంగస్థలాలు లేకపోవడం వల్ల నృత్య నాటక ప్రదర్శనలకి, అడపాదడపా సన్మాన సభలకి సినిమా హాలే వేదికగా మారేది. నాటక ప్రదర్శనల వల్ల, సినిమాల వల్ల రేలంగికి సినిమా థియేటర్ నిర్మాణం పట్ల ఆపేక్ష అధికంగా ఉండేది. ఆ రెండు రంగాలను, కన్నతల్లిని, పెంపుడు తల్లిని గౌరవించే విధంగా గౌరవించిన వ్యక్తి కావడం వల్ల ఆ అపేక్షే తనెలాగైనా ఒక సినిమా థియేటర్ని నిర్మించాలన్న ఆకాంక్షగా మారి ఆ ఆకాంక్షలో నుంచి రేలంగి చిత్రమందిర్ సాకారం చెందింది. రేలంగి తలుచుకున్నట్లే సినిమా థియేటర్ నిర్మాణం అనే ఒక మహాయజ్ఞం తాడేపల్లిగూడెంలో ప్రారంభమయ్యింది. శంకుస్థాపనకి ఊరి పెద్దలంతా విచ్చేశారు. కొందరు అతని ప్రయత్నాన్ని అభినందించారు, కొందరు విమర్శించారు. ఎవరు అభినందించినా ఎవరు విమర్శించినా రేలంగికి అదేం పట్టలేదు. తన సంకల్పం కళ్ల ముందు సుందర రూపంలో సాక్షాత్కరించాలి. అతని వాంఛ అదొక్కటే. అయితే అదంత అల్లాటప్ప వ్యవహారం కాదు. రేలింగ్ ఉండేది మద్రాసులో, థియేటర్ నిర్మాణం జరిగేది ఈ ఊళ్ళో. రేయింపవళ్ళు దగ్గరుండి జరిగే పనిని పర్యవేక్షించాలి. నిరంతరం షూటింగులతో బిజీగా ఉండే రేలంగికి అది సాధ్యం కాదు. అందుకని ఆ మహత్తర బాధ్యతని సత్యనారాయణ బాబు భుజస్కంధాల మీద పెట్టాడు. తండ్రి కోరికను నెరవేర్చడం కొడుకు విద్యుత్ ధర్మం. అందుకని కొడుకు మద్రాసు సౌఖ్యాలకి తాత్కాలికంగా స్వస్థ చెప్పి తాడేపల్లిగూడెంలో భార్య పిల్లలతో కాపురం పెట్టాడు. పునాదులు వేయించడం, థియేటర్ గేట్లు తయారు చేయించడం, ప్రహరీ గోడని కట్టించడం, ఇలా అన్ని పనులను తన దగ్గరుండి జరిపించేవాడు. ఈనాటి తాడేపల్లిగూడెంకి, ఆనాటి అంటే కొన్ని దశాబ్దాల క్రిందటి తాడేపల్లిగూడెంకి రూపురేఖల్లో చాలా వ్యత్యాసం ఉండేది. సిమెంట్, ఇనుపరాడ్లు వంటి భవన నిర్మాణ సామాగ్రి ఏదీ కూడా ఆ ఊళ్ళో దొరికేది కాదు. గేటును తయారు చేయించాలంటే ఏ రాజమండ్రికు, విజయవాడకు వెళ్ళి తయారు చేయించి ఏ లారీలోనూ వేయించుకుని రావలసి వచ్చేది. వీరు చిక్కినప్పుడు మద్రాసు నుంచి రేలంగి ఈ ఊరుకు వచ్చి పని ఎలా జరుగుతుందో, ఎంతవరకు వచ్చిందో పరీక్షించేవాడు. బాగుంటే సంతృప్తిని కనబరిచేవాడు, లేదంటే తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ మార్పులు చేర్పులు సూచించేవాడు. ఎలాగైతేనే తడిసి మోపిడంతైన ఖర్చును పంటి బిగువన భరించగా ఎట్టకేలకు 1962 రేలంగి చిత్రమందిర్ థియేటర్ నిర్మాణం పూర్తయింది. రవాణా ఖర్చులతో కలిపి ఈ థియేటర్ కోసం చేసిన వ్యయంతో మద్రాసులో 2 సినిమా థియేటర్లను ఏకకాలంలో కట్టించవచ్చు. థియేటర్ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు ఎస్వి రంగారావు, జమున, కాంతారావు, జేవి రమణమూర్తి లాంటి వారు విచ్చేశారు. తన

భోజనాలు ఏర్పాటు చేశారు. రేలంగి పుణ్యమా అని తాడిపెల్లిగూడెం గ్రామస్తులు తమ అభిమాన తారలను దగ్గర నుంచి కళ్లారా చూడటమే కాదు, హాయిగా మాట్లాడారు కూడా. రేలంగికున్న పలుకుబడి వల్ల నవయుగ, పూర్ణ వంటి ప్రముఖ పంపిణీ సంస్థలు తమ సరికొత్త చిత్రాలను విజయవాడ, గుంటూరు వంటి పెద్ద పెద్ద పట్టణాలతో పాటు తాడిపెల్లిగూడెంలో కూడా విడుదల చేయసాగాయి. ఆంగ్ల చిత్రాలని అభిమానించే రేలంగి అభీష్టం మేరకు థియేటర్ నిర్వహణ బాధ్యతను తండ్రి తన భుజస్కంధాల మీద ఉంచడం వల్ల సత్యనారాయణ బాబు భారీ పబ్లిసిటీతో ఎంటర్ ది డ్రాగన్, మెకన్నాస్ గోల్డ్ వంటి హాలీవుడ్ పిక్చర్స్ ని కూడా తమ థియేటర్లు ప్రదర్శింపచేశాడు. తాడేపల్లిగూడెం ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లోని కుర్రకారికి ఇక పండుగే పండుగ. ఆ థియేటర్ వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయింది. వీరంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంగి గారి జీవిత విశేషాలు విన్నారు కదండి. మరిన్ని విశేషాలను తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: ఒళ్ళి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నల్లని గింజలు, చల్లని గుణాలు,
1: నీటిలో నానితే ముత్యాల హారాలు.
2: వేసవి వేడికి చెక్ పెట్టాలంటే సబ్జా గింజలు తాగాల్సిందే.
1: శరీరం కూల్, మీరు ఫుల్ ఖుష్.
2: సబ్జా నీళ్లు, చల్లని బాటలు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: கொஞ்சம் டைம் இப்பம்மா.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్,

బ్లడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు సరదాల వెల్లువలు,
1: ఫోన్లకు కాస్త దూరంగా ఆటలకు కాస్త దగ్గరగా,
0: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు తాతయ్య మాటలు,
1: ఈ సంబంధి మెమరబుల్ గా మార్చుకోండి,
0: జ్ఞాపకాలను దాచుకోండి,
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS MD DVL చర్మ వ్యాధి నిపుణులు.

0: సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136330.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మా రేడియో విష్ణు శ్రోతల కోసం ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఆణిముత్యాల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి. అలాగే మీరు ఎక్కడ ఉన్నా వినే సదుపాయం కోసం రేడియో విష్ణు 90.4 యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాల్ని ఎక్కడ ఉన్నా విని ఆనందించండి. ఇక మరి ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినేద్దామా? ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కోదండరామిరెడ్డి దర్శకుడుగా, చిరంజీవి, భానుప్రియ, రాధ ముఖ్య పాత్రధారులుగా 1987లో విడుదలైన చిత్రం జేబు దొంగ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర గానం చేసిన పెదవి పెదవి కలయిక ఎందుకు పాట వింటారు. పాట రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం రాజ్ కోటి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: జయబుదంగ చిత్రం నుంచి బాలు చిత్ర గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట కృష్ణ, జయప్రద, సుహాసిని ప్రధాన

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
1: బంగిన పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
2: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
1: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
2: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. తేన మనసులు చిత్తం నుంచి రాజ్ సీతారాం సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట వంశీ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మంచి హిట్ గా నిలిచిన చిత్రం లేడీస్ టైలర్. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజులు,
1: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు, ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
0: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
1: తాటి ముంజులు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: స్పెషాలిటీ క్లినిక్, డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీబీఎస్, చర్మ వ్యాధి నిపుణులు. చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
4: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
4: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
4: సెల్ 8500136630.
0: లేడీస్ టైలర్ చిత్ర నుంచి ఇళయరాజా స్వరపరిచిన చక్కటి పాట విన్నారు కదా. తర్వాత పాట జంధ్యాల దర్శకత్వంలో పూర్తిగా అమెరికా నేపథ్యంలో తీసిన చిత్రం పడమటి సంధ్యారాగం. విజయశాంతి, టామ్ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన లైఫ్ ఈజ్ ఫ్యాబీ విత్ యూ బేబీ పాట వింటారు. విశేషం ఏమంటే ఈ పాట రచన స్వరకర్త ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి పాట వినండి.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: పడమటి సంధ్యారాగం చిత్తు నుంచి SP బాలసుబ్రహ్మణ్యం స్వయంగా రాసి స్వరాలు అందించి గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, సుమలత ముఖ్య పాత్రల్లో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం పసివాడి ప్రాణం. ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల గానం చేసిన అందం శరణం గచ్చామి పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే హర్షి. మరి లిజనర్స్, ఇవాళ్ళ మహిళలో మన పుట్టినరోజులు లేదా పెళ్లి రోజులప్పుడు ఎవరైనా తెలియకుండా బహుమతి ఇచ్చి మనల్ని ఆశ్చర్యపరిస్తే ఆ బహుమతి ఎంత చిన్నదైనా కావచ్చు, కానీ ఆ అనుభూతి ఎప్పటికీ మనతో ఉంటుంది. అంతేకాదు, అలా ఎదుటి వారికి కానుక అందించినా చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. అందుకే హారిక కూడా ఆన్లైన్ లో అలాంటి సేవల్ని మొదలుపెట్టింది. అభిరుచి ఆసక్తుల్ని బట్టి థీమ్ బేస్డ్ బహుమతులు అందిస్తున్న హారిక గురించి ఇవాళ విశేషాలు అయితే తెలుసుకుందాం. మరి లిజనర్స్, హారిక గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మహిళలకు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అండ్ లెన్స్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

పుట్టిన రోజు నాడు మా వారు ఊహించిన విధంగా కానుకలిచ్చి ఆశ్చర్యపరచడం నాకు అలవాటు. మా కుటుంబ సభ్యుల విషయంలోనూ అంతే. ఇప్పుడు అదే నా వ్యాపార మార్గమైంది. నేను పుట్టింది తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు. నాన్న వృత్తిరీత్యా చిన్నప్పుడే హైదరాబాద్ కి వచ్చేసాం. ఇక్కడే సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగంలో నాకేమీ సంతృప్తి లేదు. నాకు నచ్చినదల్లా ఎదుటి వారి ఆసక్తులకు అనుగుణంగా వారికి కానుకలు ఇవ్వడం, ఆశ్చర్యపరచడంతో చెప్పలేనంత ఆనందం పొందేదాన్ని. మరి అంత సంతోషాన్నిచ్చి ఆ వ్యాపకాన్ని వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదు అనిపించింది. అనుకోకుండా ఏడాది క్రితం వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేశా. అప్పుడే మా వారు, నీ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టడానికి ఇదే సరైన సమయం అన్నారు. నాకు సబబుగానే అనిపించింది. దాంతో 6-7 నెలలు అధ్యయనం చేసి గతేడాది ఆస్ట్రక్ పేరుతో మా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చా. నా స్నేహితురాలు పెళ్లి రోజున తమ ప్రేమ కథకు ఫోటోలు జత చేసి అందమైన ఆల్బమ్ ని తయారు చేసి ఇచ్చా. అది చూసిన ఆమె స్నేహితురాలు తన కుటుంబ సభ్యుల పుట్టినరోజును కొత్తగా చేసేందుకు నా సాయం కోరింది. ఆమె నా మొదటి క్లయింట్. తన భర్త పుట్టినరోజును భిన్నంగా ప్లాన్ చేశాం. తర్వాత తెలిసిన వారందరికీ దీని గురించి తెలియజేశాం. అలాగే ఫేస్బుక్ లోను ఓ పేజ్ తెరిచి ప్రచారం చేశాం. అలా ఇప్పటి వరకు 60 ప్రాజెక్టుల వరకు చేశాం. ప్రతి ఒక్కరి విషయంలోనూ మా సేవలు భిన్నంగా ఉంటాయి. ఈ మధ్య మా దగ్గరకు ఒకరు వచ్చారు. తన భర్త 34 పుట్టినరోజును కొత్తగా చేయాలనుకున్నట్టు చెప్పారు. అంతేకాదు, ఆ రోజే వాళ్ళ పెళ్లి రోజు కూడా. అప్పుడు ఆమె భర్త వివరాలతో పాటు అతని ఇష్టాయిష్టాలు, అభిరుచులు తెలుసుకున్నాం. దానికి తగినట్లుగా ప్రణాళిక రూపొందించాం. 10, 20, 30 ఏళ్లు, ఆ తర్వాత 4 ఏళ్లు అన్న కోణంలో చేయాలనుకున్నాం. అతనికి WWF లో అండర్ టేకర్ అంటే ఇష్టమని తెలిసింది. అందుకే మొదటి 10 ఏళ్లకు సంబంధించి WWF అండర్ టేకర్ పోస్టర్ పై అతని ముఖం వచ్చేలా చేశాం. వాళ్లకు 2 అమ్మాయిలు. అందుకే ఆ పోస్టర్ అడుగున మై డాడీ ఇస్ స్ట్రాంగెస్ట్ అని రాశాం. 2 పదేళ్లలో అతని టీనేజ్ కి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చాం. 10 పదేళ్లు కుటుంబానికి చిహ్నంగా ఓ మొక్కను అందించాం. ఆఖరి 4 ఏళ్లకు ఓ కేక్ స్వీట్ తో పాటు 34 ఎర్ర గులాబీలను పొద్దున్నే వాళ్ల తలుపు తట్టి అందించాం. మేమిచ్చిన బహుమతులు తీసుకుని అతని ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేం. ఇలా వ్యక్తుల అభిరుచులను బట్టే మా బహుమతులు ఉంటాయి. కొన్నిసార్లు కొందరు ఇలా చేస్తే బాగుంటుందని తమ ఆలోచనను తెలియజేస్తారు. కానీ చాలా మంది విషయంలో మేమే ప్రణాళిక రూపొందిస్తాం. వాళ్ళ ఆలోచనలు, మా సేవల్ని బట్టి 1500 నుంచి 2000 రూపాయల వరకు తీసుకుంటాం. అందుకు తగ్గట్టు బహుమతిని పంపుతాం. మా సేవలు వినియోగించుకున్న వారిలో 5 గురిని ఎంపిక చేసి మిషన్ హ్యాపీనెస్ క్యాంపెయిన్ పేరుతో ఓ రోజు ఆశ్చర్యపరిచాం. ఒకరికి హీలియం బెలూన్లు, మరొకరికి పువ్వులు, ఇలా 5 గురికి 5 రకాల కానుకలు ఇచ్చాం. మా సేవలు కోరుకునే వారు 2-3 రోజుల ముందు చెబితే మేం ప్రణాళిక రూపొందించుకోవడానికి, కొత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక్కరోజు ముందు చెప్పినా చేసివ్వడానికి సిద్ధమే. కేవలం పుట్టినరోజులు, పెళ్లి రోజులు మాత్రమే కాదు, బాధలు ఉన్న వారిని ఆనందపరిచేందుకు మేం సేవలు అందిస్తాం. మా సేవలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరులో అందుబాటులో ఉన్నాయి. మరి లిజినెస్, హారిక గారు అందించే సేవల గురించి చాలా విశేషాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి మహిళలో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
2: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
3: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
2: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: ఓకే లిజనర్స్, ఒక సపరేట్ సాంగ్ ఏదో వినేశారు కదా? మరి ఇప్పుడు మహిళలో కడా కంకణం. పేరేదైనా ఇదో అందమైన ఆభరణం. దర్పాన్ని హోదాని చాటే ఘనమైన అలంకారం. అందుకే ముంజేతికి బంగారు కంకణం తొడిగితే ఆ అందమే వేరంటున్నారు ఈనాటి అమ్మాయిలు. చేతికి గాజులు, బ్రేస్లెట్ గాజులు, కంకణాలు, కంకణం తరహా గాజులు, ఇలా ఎన్నెన్నో ఆభరణాలు. వీటిలో కంకణాలకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాజుల కాలంలో ఆస్థాన విద్వాంసులని

కూడా అందంగా మెరుస్తుంది. ఇది గాజు మాదిరిగా నేరుగా తొడుక్కునేలా కాకుండా గొట్టం ఆకారంలో ఉండి చిన్ని సీలతో ముంజేతికి అమర్చుకునేలా ఉంటుంది. అందుకే ఇది ముంజేతికి పట్టినట్లుగా కదలకుండా ఉంటుంది. గొట్టంలో ఉండే మధ్య భాగంలో ఖాళీగా లేదా లక్కతో నిండి ఉంటుంది, లేదంటే మొత్తంగా బంగారంతోనూ చేస్తున్నారు. ఒకప్పుడు విలువైన రత్నాలను తల భాగంలో మాత్రమే పొదిగి మిగిలినదంతా బంగారు నగీష్తోనే చెక్కేవారు. కానీ ఇప్పుడు వీటిని రకరకాల డిజైన్లతో చేస్తున్నారు. తల భాగంలో రెండు నెమళ్ళు, ఏనుగులు, సింహాలు, మొసళ్ల తలల డిజైన్లు చెక్కుతున్నారు. మీనాకారి తరహాలో ఎనామిల్ పూతతో పాటు రంగుల రత్నాలు, వజ్రాలు పొదిగినవి వస్తున్నాయి. కుందన్స్ పొదిగినవి అయితే సరే సరి. నెక్లెస్లు హారాల మీదకి మ్యాచ్ అయ్యేలా కూడా వీటి డిజైన్లు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ సెట్స్ లో ఈ కంకణాలు ఉంటున్నాయి. అందుకే వీటిని చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఇష్టంగా ధరిస్తున్నారు. ఒకప్పుడు కంకణాలను పెళ్లికాని అమ్మాయిలు లేదంటే మరీ పెద్దవాళ్ళు మాత్రమే పెట్టుకునేవారు. అది ఒక చేతికి మాత్రమే తొడిగేవారు, మరో చేతికి వాచ్ పెట్టేవారు. కానీ ఇప్పుడు ఇలాగే వేసుకోవాలన్నదేం లేదు, మిగిలిన గాజులతో పాటు వేస్తున్నారు. విడిగా కంకణం ఒక్కటే కూడా వేస్తున్నారు. రెండు చేతులకి వేసుకునే వాళ్ళు కొందరైతే ఒక చేతికి ఇది వేసి మరో చేతి నిండుగా గాజులు వేసుకునే వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద గాజులు, బ్రేస్లెట్లు, బ్రేస్లెట్ గాజుల స్థానంలో ఈ కంకణాలు ప్రవేశించాయి. వేటి అందం వాటిదే అయినా అన్నిట్లోకి కింగ్ అంటే కంకణమే మరి. ఎందుకంటే ముంజేతి ఆభరణాల్లో దర్పాన్ని చాటుతూ హుందతనాన్ని పెంచే ఆడంబరమైన అలంకారమే. ఎందుకంటే ముంజేతి ఆభరణాల్లో దర్పాన్ని చాటుతూ హుందాతనాన్ని పెంచే ఆడంబరమైన అలంకారమే కంకణం. మరి లిజనర్స్, రకరకాల కంకణాల గురించి అయితే బోల్డ్ అనే విశేషాలు తెలుసుకున్నారు కదా. మరి మహిళల్లో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిజ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
1: కానీ మనం మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
0: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
1: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
0: మట్టి కుండ మన వేసవి తోడు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇవాళ మహిళలో మీకోసం ఒక కొత్త రకం వంటకంతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. ఆ వంటకం పేరు ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఆ వంటకం పేరు వచ్చేసి బఠానీ చాట్. మరి బఠానీ చాట్ కి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: 2 కప్పుల ఎండు బఠానీలు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఇంగువ, కొద్దిగా చింతపండు చట్నీ, కొద్దిగా గ్రీన్ చట్నీ, 2 బంగాళదుంపలు, 1 ఉల్లిపాయ, 1 టమాటా, 1 కీరా, కొద్దిగా నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. మరి లిజనర్స్, కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నారు కదా. లేచేయకుండా తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఓ గిన్నెలో బఠానీలు వేసి మునిగే వరకు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే బఠానీలను ప్రెషర్ కుక్కర్లో వేసి సోడా, ఉప్పు, ఇంగువ వేసి ఉడికించాలి. తర్వాత నీళ్లు వంపేసి బఠానీలను ఒక గిన్నెలో వేయాలి. బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేయాలి. ఉల్లిపాయ, టొమాటా, కీరా, దోసకాయ అన్నిటిని చిన్న ముక్కలుగా కొయ్యాలి. వీటికి బంగాళదుంప ముక్కలు కూడా చేర్చి కలపాలి. ఇప్పుడు ఓ ప్లేట్ లో 2 టేబుల్ స్పూన్ల బఠానీలు వేసి వాటి మీద కొద్దిగా ఉల్లి ముక్కల మిశ్రమం వేసి గరం మసాలా, కారం, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి చల్లాలి. వీటి మీద కొద్దిగా చింతపండు చట్నీ, గ్రీన్ చట్నీలు వేసి నిమ్మరసం పిండి అందించాలి. అంతేనండి, రుచికరమైన బఠానీ చాట్ అయితే మీకోసం రెడీ అయిపోతుంది. మరి లిజనర్స్, ఇవ్వండి వాళ్ళ మహిళల్లో విశేషాలు. మరి మరలా ప్రసారం అయ్యే మహిళల్లో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అండర్లైన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391. మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల

0: వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: అరటి నులి పురుగులను నియంత్రించ ప్రపంచమంతటా జనం అరటిని వంటకు, వేపుళ్లకు మరియు రసాలుగా వాడతారు. అరటిపండు తొక్కలను మరియు కాండపు ముక్కలను పశుగ్రాసంగా వాడతారు. కాని అరటి రకాలకు ఒక పెద్ద శత్రువు కలదు, అదే అరటి నులిపురుగు. అరటి నులిపురుగు పొడవైన వంగిన ముక్కు గల ఒక చిన్న నల్ల పురుగు. ఈ పురుగు బారిన పడ్డ అరటి మొక్కలు నెమ్మదిగా పెరిగి చిన్న పళ్లను ఇస్తాయి. ఈ వీడియోలో మనం ఈ క్రిమి ఎలా ఎదుగుతుందో, దాని ఉనికిని ఎలా కనిపెట్టడమో మరియు కొత్తగా అరటి తోటలను ప్రారంభించేటప్పుడు శుభ్రమైన మొక్కల పనిముట్లను వాడాల్సిన ప్రాముఖ్యతేమిటో తెలుసుకుందాము. తరువాత మీ అరటి తోటలో అరటి నులిపురుగులను ఎలా నియంత్రించడమో తెలుసుకుందాము. ఆడపురుగులు వాటి గుడ్లను అరటి కాండం అడుగు భాగం నేల కంటే కొద్దిగా పైన లేక కార్మ్ పైన భాగంలో లేక కోతలయ్యాక మిగిలిన కాండంలో పెడతాయి. ఈ గుడ్లు లార్వాలుగా పొదిగి కార్మ్ని మరియు కాండాన్ని తొలిచి తింటాయి. ఈ సురంగాలు నీటిపారుదలను మరియు పౌష్టికాంశాలను కాండంలో అడ్డుకుని సాధారణ పెరుగుదలను నివారిస్తాయి. లార్వాల పరిమాణం పెరిగే కొద్దీ అవి కాండంలో ఇంకా పెద్ద సురంగాలు చేసి బయటకు వచ్చి పొదగడానికి కోర్మా వద్ద ఉన్న మట్టిని చేరుకుంటాయి. సురంగాల వల్ల కాండం బలహీనంగా తయారై చెట్టు మొదలు కాని మధ్యలో కాని విరుగుతాయి. ప్యూపా దశ నుండి 5 నుండి 7 రోజుల్లో చిన్న నులిపురుగుల్లా మారతాయి. అరటి నులిపురుగులు ఎలా పెరుగుతాయో చూశాక మన చేనులో ఈ పురుగులున్నాయా అని ఎలా తెలుస్తుంది? నులిపురుగుల దాడికి గురైన అరటి చెట్లలో చిన్న పళ్ల గుత్తులుంటాయి. నులిపురుగులున్న అరటి చెట్ల ఆకులు కూడా బాగా చీలిపోయి మనకి కనిపిస్తాయి. కాండంలో మరియు కార్మ్లల్లో సురంగాలుండి అవి ఎక్కువగా విరిగిపోతుంటాయి. అరటి నులిపురుగులు కొద్ది దూరాలే పాకుతుంది కాని సాధారణంగా ఎగరవు. అరటి నులిపురుగులు కొత్త చేలకు ముఖ్యంగా వాడే పనిముట్ల ద్వారానే అంటుకుంటుంది. రోగాణువులు కొత్త చేనులోకి సోకకుండా కొత్త అరటి చేలను స్థాపించేటప్పుడు పరిశుభ్రమైన పనిముట్లనే తప్పక వాడాల్సిన అవసరం ఉంది. పురుగులు సొరంగాలు చెయ్యని లేత అంట్లనే వాడండి.
2: అరటి మొక్కలు బాగా పెరగాలంటే వాటి అంటు అడుగున పెద్దగా ఉండి పైన సన్నగా ఉండాలి. ఆకులు సాధారణంగా చాలా చిన్నగా వస్తాయి, కాని పిలకలు క్రింది భాగంలో గుండ్రటి ఆకులను ఇస్తూ ప్రారంభిస్తే అది సరైనది కాదు. దాన్ని ఆకారాన్ని పరీక్షించాక పిలకని ఊడబీకి వాటి వేర్లను కత్తిరించేయాలి. అందులో పురుగుల గూడు లాంటి రంధ్రాలు లేకపోతే అవి మంచిదని అర్థం. ఎందుకంటే పురుగులు కొట్టిన పిలకల్ని తీసుకుంటే అవి ఇతర చేనులకు వ్యాపిస్తాయి.
1: అన్ని మొక్కల పనిముట్లను మొదట

0: చేనులోనే శుభ్రపరచాలి. లేకుంటే పురుగులు పాత చేను నుండి కొత్త చేనులోకి వ్యాపిస్తాయి. పిలకల నుండి అన్ని ఆకులు, వేర్లు, ఇంకా వడలిన వ్యర్థాలను తీసి వాటిని శుభ్రం చేస్తే వాటి అసలైన స్వరూపాన్ని చూపిస్తాయి. సత్వరమే వాటికి పురుగులు అంటుకోకముందే పిలకలను నాటేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఉగాండా దేశపు రైతులు వారి అరటి తోటల్లో ఈ నులిపురుగులను ఎలా నియంత్రిస్తారో చూద్దాం. అరటి పిలకలని నాటాక మీ అరటి తోటల్లో మట్టి సారాన్ని, అధిక తేమను కాపాడితే క్రిముల మరియు రోగాల బారిన పడని బలమైన మొక్కలు పెరుగుతాయి. ప్రతి పంట కాలంలోనూ అరటి మొక్కలకు ఎరువులందించండి. అరటి వేర్లు నేలకు మరీ దగ్గరగా పెరగకుండా ఎరువులను మొక్కల మొదలు నుండి 2 అడుగులు దూరాన అందించాలి. మీ అరటి తోటను ఆకులతో కప్పెట్టండి. దీనివల్ల భూమిలో తేమ మిగులుతుంది. అరటి మొదలుకు నులిపురుగులు దాడి చేయకుండా ఆకులను 2 అడుగుల దూరం నుండి కప్పాలి. నులిపురుగులు తేమకు ఆకర్షింపబడతాయి కాబట్టి కప్పే ఆకులను పిలకలకు మరీ దగ్గరగా ఉంచకండి. ఆకులకు దూరంగా ఉంచడం వలన పురుగులను పిలకల దరిదాపుల నుండి తప్పించవచ్చు.
1: నులిపురుగులు చల్లని వాతావరణాన్ని ఇష్టపడతాయి కాబట్టి నేను తోట ఉపరితలాలను కప్పెట్టే ఆకులను కాండానికి 2 అడుగుల దూరం నుండి పరుస్తాను. దగ్గరగా పరిస్తే పురుగులు చెట్టు మొదట్లోంచే గుడ్లను పెట్టి పెరుగుతాయి. అదే ఆకులను దూరంగా పరిస్తే చలువను వెతుక్కుంటూ అవి దూరంగా ఆగి అక్కడే గుడ్లను పెట్టి పెంచుతాయి. తాజాగా కత్తిరించిన కాండం లేక కార్మ్లు నులిపురుగులను బాగా ఆకర్షిస్తాయి. ప్రతిసారి కోత తరువాత కాండాన్ని పొడవైన ముక్కలుగా, పొరలుగా కోసి త్వరగా ఆరడానికి వాటిని పరచి ఎండబెట్టండి. ఇలా విడదీయడంతో నులిపురుగులు పెరగడానికి చోటు లేక వాటి గుడ్లు కూడా ఎండిపోతాయి. దీనివల్ల నులిపురుగులు దాక్కునే స్థలాలు కూడా తగ్గిపోతాయి. చీల్చిన కాండం ముక్కలు పిలకలకు 2 అడుగుల దూరాన ఉంచాలి. మీరు అరటి పంటల కోతల సమయంలో కాండంలో చాలా సొరంగాల్లాంటి రంధ్రాలుంటే అది పురుగుల బారిన పడ్డట్టే. వాటిని నరికేసి మీ పశువులకు తినిపించండి. కోతలయ్యాక మీరు కోసిన కాండాన్ని వాడి పురుగుల ఎరలను చేయవచ్చు.
2: నేను
1: ఎరవేసి నా తోటలో పట్టిన చిన్న పెద్ద పురుగులను అవి బతికుండగానే వాటిని కాల్చి చంపేస్తాను. ఇది రసాయనిక క్రిమినాశకాలను వాడడం కంటే మేలైనది. ఎందుకంటే రసాయనికాలు వాడటం వలన కొన్ని చచ్చి ఇంకొన్ని బతికే అవకాశాలుండి అవి మళ్లీ గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. దీనివల్ల మీ పంట నాశనం అవుతూనే ఉంటుంది.
0: ఎరలను ఎలా చేసి వాడతామో ఇప్పుడు చూద్దాం. కాండాన్ని 1 అడుగు పొడవున్న చిన్న ముక్కలుగా కోయండి. ముక్కలను 2గా నిలువున కోసి చీల్చిన ఉపరితలాన్ని 1 అరిటాకు మీద చక్కగా పరచండి. లేకపోతే కోతలయ్యాక కాండాన్ని నేల స్థాయిలో కత్తిరించి దానిపైన కాండం నుండి 1 ముక్కని ఉంచండి. తాజాగా కత్తిరించిన సువాసన పురుగులను ఈ ఎరకు ఆకర్షిస్తాయి. ఈ ఎరను ప్రతిరోజు గమనిస్తూ ఉండండి. ఎరల నుండి నులిపురుగులను పట్టి వాటిని నిప్పులో వేసి నాశనం చేయండి. ఎండాకాలంలో ఈ వలలు 1 వారం వరకు మరియు వర్షాకాలంలో 2 వారాల వరకు సమర్థవంతంగా పనిచేస్తాయి. పంట కోత అయినప్పుడల్లా కొత్త వలలను తయారు చెయ్యండి. మనం నేర్చుకున్నదొకసారి మననం చేసుకుందాం. అరటి నులిపురుగులనేవి చిన్నగా నల్లగా ఉండి ఇవి అరటి కాండాన్ని, కార్న్ను తొలిచి సురంగం చేసి నీరు మరియు పౌష్టికాంశాలను అందకుండా అడ్డుకుంటుంది. అరటి నులిపురుగులను నియంత్రించడానికి నాట్ల సమయంలో శుభ్రమైన మొక్కల పనిముట్లను వాడండి. నాటాల్సిన పిలకల నుండి అన్ని ఆకులు, వేర్లు మరియు వ్యర్థాలను తీసేయండి. ప్రతి పంటకాలంలో కాండం నుండి 2 అడుగుల దూరం ఉంచి ఎరువులను మరియు నేలను కప్పే ఎండుటాకులను అందించండి. కోతలైన కాండాన్ని నిలువుగా 2గా చీల్చి వాటిని కాండం

నుండి 2 అడుగుల దూరంలో ఎండబెట్టండి. ప్రతిసారి కోతలయ్యాక పురుగుల ఎరలను తయారు చేసి వాటిని రోజూ గమనిస్తూ ఉండండి. చిక్కుకున్న పురుగులను నాశనం చెయ్యండి. మీ పంటను నాశనం చెయ్యకుండా వెంటనే పురుగులను నియంత్రించడమెంతో అవసరము.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, PP రోడ్, భీమవరం. సెల్ 9 8 6 7 4 2 5 5.

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: this beat and audio once more.
1: Φάγει λοιπόν τρώει.
2: Vanilla Enterprises, Amaron మరియు Luminous ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. Vanilla Enterprises లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో Luminous ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి Vanilla Enterprises. Opposite Indian Oil Petrol Bunk, Undi Road, Bhimavaram. Cell 9989838444.
3: Sindhu Skin and Speciality Clinics.
4: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
4: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
3: సెల్ 8500136630.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏ

0: ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
1: బిర్యానీలు, పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
0: కడుపులో మంట, ఒళ్ళంతా సెగలు.
1: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
0: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి. రెడీ విష్ణు 90.4.
2: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ ఆర్జే సృజిత. మరి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చిన్న పిల్లల్ని పెంచడం అండ్ పెంచే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి అయితే నేను రెడీగా ఉన్నానండి. మరి ఆ విషయాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పొట్టలోంచి పొత్తిళ్లలోకి చేరిన కలల పంటను చూసుకుని ఎంత ఆనందిస్తున్నా మనసులో అమూల ఎక్కడో ఇది అని చెప్పలేని ఆందోళన అమ్మా నాన్నలకు సహజం. పిల్లవాడు పెరగాలంటే ఊరు ఊరంతా పూనుకోవాలని సామెత. దానికి తగ్గట్టే ఒకప్పుడు ఇంటి నిండా మనుషులుండే సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు బాధ్యత అంతా అమ్మా నాన్నలిద్దరిదే. దాంతో పిల్లల పెంపకం విషయంలో ఎన్నెన్నో సందేహాలు మరి తొలిచేస్తుంటున్నాయి. నిజానికి పిల్లల ఎదుగుదల వయసును బట్టి ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఆ పద్ధతి గురించి తెలుసుకుంటే నిబ్బరంగా పిల్లల్ని పెంచవచ్చు, వారి తొలి అడుగులు తొలి పలుకులు ఇలా ప్రతి మైలురాయిని ఆస్వాదించవచ్చు. మరి ఆ వివరాల్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. పాపాయి తాగిన పాలు తాగినట్లు కక్కేస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడాది దాటినా బాబు నోట్లోంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఎందుకనో, మా పాప ఎంతసేపు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది, క్రష్ లో వేరే పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదు. పక్కింట్లో పాప ఏడాదికి నడిచేస్తుంది, మా పాపకి ఇంకా నిలబడమే కష్టంగా ఉంది. కజిన్ వాళ్ళ అబ్బాయికి ఆటిజం సమస్య ఉందన్నారు, అది విన్నప్పటి నుంచి టెన్షన్ గా ఉంది. అలాంటి సమస్యను ముందే గుర్తించగలిగితే బాగుంటుంది కదా. నలుగురు తల్లులు కలిస్తే ఇలాంటి ఫిర్యాదులు ఎన్నో వినిపిస్తుంటాయండి. మరి ఒకప్పుడంటే ఇంట్లోనో బంధువుల్లోనో ఎప్పుడు ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉండేవారు. ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడుతూ వారి ఎదుగుదలను గమనిస్తూ చాలా విషయాల్ని సహజంగా తెలుసుకునేవారు. క్రమంగా చిన్న కుటుంబాలు పెరగడం, ఆడ మగ అంతా చదువుల్లో పడిపోవడంతో ఈ గమనింపు తగ్గిపోయింది. దాంతో తాము తల్లిదండ్రులు అయ్యే వరకు పిల్లల పెంపకం గురించి ఏమీ తెలియని వారే ఎక్కువగా ఉంటున్నారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్లు ఉన్న తరాల అంతరం పిల్లల పెంపకంలోనూ సహజంలోనూ వచ్చిన ఆధునిక మార్పులు వారి పాత్రను పరిమితం చేస్తున్నాయి. మరో పక్క ఇతర విషయాల్లాగే పిల్లల ఎదుగుదలని పక్క వాళ్లతో పోల్చి చూసుకుంటున్నారు ఈ తరం తల్లిదండ్రులు. ఈ పరిస్థితుల్ని కలిసి పేరెంటింగ్ ని ఒక సవాలుగా మార్చేశాయి. సాధారణంగా కాన్పు తర్వాత ఆసుపత్రిలోనే పిల్లల వైద్యులు కూడా తల్లులకు సలహాలు సూచనలు ఇస్తారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ కి తీసుకెళ్లినప్పుడు కూడా పిల్లల బరువు ఎత్తు లాంటివన్నీ కొలిచి ఎదుగుదల సక్రమంగా ఉంది

లేనిది అంచనా వేస్తారు. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా వైద్యుల్ని అడిగి తమకున్న సందేహాలను తీర్చుకోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో అటు వైద్యులు బిజీగా ఉండి ఇటు తల్లిదండ్రులు పనులు ఒత్తిడిలో ఉంటే ఈ సందేహాలు నివృత్తికి అవకాశం ఉండడం లేదు. అందుకే పిల్లల ఎదుగుదలకు సంబంధించి అమ్మా నాన్నల్లో ఇంత కలవరం. మరి దాన్ని తగ్గించేందుకు నిపుణులు ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకునే పోయే ముందు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ.

0: మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలకు నిపుణులు ఏం చెప్తున్నారు అన్న విషయాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదల అనేది నిరంతరం జరిగే సంక్లిష్ట ప్రక్రియ. పుట్టగానే ఏడవడం దగ్గర నుంచి వారి ప్రతిచర్య అపురూపమే, అద్భుతమే. అలాగని పిల్లలందరూ ఖచ్చితంగా ఒకేలాగా ఎదగరు. ఎందుకంటే అంటే తల నిలపడం, బోర్ల పడడం, పాకడం, నడవడం లాంటివన్నీ సరిగ్గా ఫలానా రోజులోనో ఫలానా నెలలోనో చేయాలని రూలేం లేదు. ఉదాహరణకు బడికెళ్లే పిల్లల్ని తీసుకుంటే ఒక తరగతిలో పిల్లలందరూ 6 నెలలు అటూ ఇటుగా ఒకే వయసు వాళ్లే ఉంటారు. కానీ వాళ్ల ఒడ్డు పొడుగు నేర్చుకునే సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి. అయినా అందరి సామర్థ్యాలను కలిపి అంచనా వేసి ఆ తరగతి పిల్లలకు ఉండే సగటు ప్రతిభా పాఠాలను నిర్ణయిస్తారు కదా. అదే చిన్నపిల్లలకు కూడా వర్తిస్తుంది. అందుకే పిల్లల్ని పక్క వాళ్లతో పోల్చి చూడకుండా మామూలుగా ఆ వయసుకి తగిన ఎదుగుదల ఉందా లేదా అన్నది గమనించుకుంటే చాలండి. సాధారణంగా ఏ వయసు పిల్లలు ఏ పనులు చేయగలరో తెలుసుకుంటే అప్పుడు అసాధారణ పరిస్థితి ఏదన్నా ఉన్నా ఎదుగుదల లోపాలున్నా గుర్తించడం తేలికవుతుంది. మరి సాధారణంగా పిల్లల ఎదుగుదలలో మైలు రాళ్లు ఎలా ఉంటాయన్న విషయాల గురించి అయితే తెలుసుకుందాం. పుట్టినప్పటి నుంచి 6 వారాల్లోపు ఉండే మైలు రాయిలు ఇవ్వండి. పాపాయి వెలికిల్లా పడుకుంటుంది, తల ఒక పక్కకి తిప్పగలుగుతుంది, రోజుకి 20 గంటలు నిద్రపోతుంది, అకస్మాత్తుగా ఏ శబ్దాలకు ఉలిక్కిపడుతుంది, గుప్పిళ్లు మూసి ఉంటాయి, పాపాయి చేతిలో మన వేలు పెడితే గట్టిగా పట్టుకున్నట్లు గుప్పిట బిగుస్తుంది. లిజనర్స్, మరి పుట్టినప్పటి నుంచి 6 వారాల్లోపు పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి తెలుసుకున్నారు కదా. మరి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
0: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
1: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి.
0: చల్లని మాటలతో, కమ్మని పాటలతో
1: మీ చెంతనే ఉంది మన రేడియో విష్ణు 90.4.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100 1911 93.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் லிஸ்னஸ், குட் ஈவினிங், வெல்கம் டு మస్త్ టైం పాస్. లిస్నర్స్, మరి ఏంటంటే మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మరి మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి డయల్ చేసేయండి. లిస్నర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? ఏంటంటే మన కార్యక్రమాలు స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి.

0: విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

0: లిస్నర్స్, మరి మన ఫస్ట్ లక్కెస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: భీమవరం నుంచి అండి.
0: భీమవరం నుంచి. మీ పేరు?
1: ఫిరోజ్ అండి.
0: ఏదండి?
1: ఫిరోజ్ అండి. ఫిరోజ్.
0: ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఓకే, ఏం చేస్తుంటారు? అవునండి, మరి చాలా మంది చేస్తూ ఉంటారు కదా, కాల్స్ బిజీ వస్తూ ఉంటాయి. చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? అవునా? హలో
1: మేడం, చెప్పండి.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: టైలింగ్.
0: ఓకే ఓకే, చెప్పండి, వింటుంటారా ప్రోగ్రామ్స్? నేను చెప్పండి, మరి ఈరోజు సాంగ్ ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు? సాంగ్ ఏం సాంగ్ కావాలి ఈరోజు మీకు?
1: సాంగ్ అనేది రాజసాబ్ నుంచి.
0: రాజసాబ్?
1: రాజసాబ్.
0: చెప్పండి సాంగ్.
1: సహనా సహనా సాంగ్ ఉంది కానీ.
0: ఓకే ఓకే, ఆ సాంగ్ ప్లే చేయమంటారా?
1: ఓకే,
0: తప్పకుండానండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కన్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: హలో మేడం,
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాలాజీ మేడం, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా.
0: బాలాజీ గారు ఎక్కడి నుంచి?
1: మహబూబ్నగర్.
0: ఓకే, ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా బాగున్నామండి. ఏం చేస్తుంటారు?
1: నేను లేడీస్ టైలర్ మేడం.
0: అబ్బో, ఓకే, చెప్పండి, వింటూ ఉంటారా ప్రోగ్రామ్స్? నేను
1: వింటూ ఉంటాను మేడం, డైలీ వింటూ ఉంటాను నేను.
0: ఓకే ఓకే.
1: నాకు కులపాటి వెంకటేష్ గారు పరిచయం చేసిండి నాకు నంబర్.
0: అవునా? మెసేజ్ పెడుతూ ఉంటారు ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ కి.
1: అవునవును, 1 hour.
0: అవునండి,
1: చెప్పండి.
0: నా పేరు విజయ అండి.
1: విజయనా?
0: ఓకే, చెప్పండి మరి ఏం పాట.

0: Kevin, da.
1: Neacolo idei. బొబ్బలేసిమో మేడం,
0: సాంగ్ వచ్చే సాంగ్ ప్లే చేయమంటారు?
1: అదే శ్రీరస్తు శుభమస్తు అనే సాంగ్ ఉంది మేడం. నా సాంగ్ అంటే చాలా ఇష్టం మేడం నాకు.
0: అవునా? ఓకే చెప్పండి. హలో
1: హలో హలో మేడం, చెప్పండి మేడం.
0: చెప్పండి, మరి ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: ఇది నాగర్ కర్నూల్ సాతాపూర్ లక్ష్మయ్య, మామ్నార్ నుంచి పుల్పాటి వెంకటేష్.
0: వాళ్ళకి వాళ్ళ కోసం చక్కని పాట ప్లే చేయమంటారు.
1: ఇద్దరు గురించి డెడికేట్ చేస్తూ ఈ పాట కోరుతున్నాను.
0: ఓకే ఓకే, తప్పకుండానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి బాలాజీ గారు. మరి ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లైన్లో ఉన్నారు, మాట్లాడుతాం. హలో
1: హలో విజయ గారు, నమస్తే అమ్మా, బాగున్నారా?
0: నమస్తే అండి.
1: నేను వాణి మాట్లాడుతున్నాను అమ్మా, వైజాగ్ నుంచి.
0: వైజాగ్ నుంచి వాణి గారు?
1: అవునమ్మా.
0: ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నానమ్మా.
0: ఓకే, చెప్పండి, వింటున్నారు?
1: వింటున్నానమ్మా.
0: ఓకే,
1: రాఘవేంద్ర మూవీ నుంచి టైటిల్ సాంగ్.
0: రాఘవేంద్ర మూవీ నుంచి టైటిల్ సాంగ్. ఓకే ఓకే, తప్పకుండా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వాణి గారు. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో మేడం, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం.
1: నాగర్కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపు నుంచి మేడం మాట్లాడేది లక్ష్మయ్య అని మాట్లాడుతుందా.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మంచిగా మేడం, అందరూ మంచిగా మేడం.
0: ఓకే, చెప్పండి, వింటున్నారా ప్రోగ్రామ్?
1: ఎండలు అట్లే ఉండే మేడం, అంత తగ్గుతలేవి ఎండలు, అట్లే ఉండేవి.
0: ఏంటండి
1: ఎండలు అట్లే ఉండే మేడం?
0: అర్థం కావడంలా.
1: ఎండలు బాగానే ఉండే మేడం.
0: ఎండలు బాగానే ఉన్నాయి అంటున్నారు.
1: అవును మేడం,
0: మొన్నటిదాకా మబ్బు మబ్బుగా ఉందన్నారు, కానీ ఇప్పుడు టూ డేస్
1: వర్షం వచ్చినా చాలా పడిండే.
0: అవునా,
1: మళ్ళీ అయిపోయింది మళ్ళా.
0: ఓకే ఓకే, చెప్పండి మరి సాంగ్ ఏ సాంగ్ విందామంటారు ఈరోజు?
1: మేడం నాకు చిన్న పేరు గృహప్రవేశం. గృహప్రవేశం,
0: గృహప్రవేశం సాంగ్
1: అభినవ శశిరే కవు అని పడి మేడం.
0: ఓకే ఓకే, ఆ పాట ప్లే చేయండి.
1: పాడకాలం మేడం.
0: ఓకే ఓకే.
1: మా మిత్రులు కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు కాయి, సాతాపూర్ నుంచి నాగశెట్టి గారు కాయి, మన మంబడి జిల్లా మాపదార్ నుంచి వెంకటేష్ గారు, బాలాజీ గారు, ఇద్దరు ఆ ఇద్దరు కాయి మేడం.
0: ఓకే, తప్పకుండానండి. మరి వీరందరికీ కూడా మీ తరపు నుంచి పెద్ద హాయ్. మరి అలానే మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరలానే మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. నాగేశ్వరరావు గారు ఫ్రమ్ ఏలూరు, ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను. మీరు బాగున్నారండి?
0: మేము కూడా బాగున్నామండి.
1: మొన్న వాన పడిందండి మాకు.
0: అవునా అండి? ఇప్పుడు ఎలా ఉంది?
1: ఇప్పుడు ఎండగా ఉందండి.
0: ఇప్పుడు ప్రెసెంట్ ఎండగానే ఉంది.
1: ఏలూరులో ఏంటి ఎండ ఎక్కువ ఉంటుందండి.
0: ఓకే, మొన్న మధ్య అయితే మబ్బుగానే ఉన్నాయిలేండి అందరూ కూడా. బాగానే ఉంది, మబ్బుగానే ఉంటుంది అని చెప్పి అన్నారు అందరూ కూడా.
1: ఏంటండి ఎప్పుడు?
0: మొన్న 2 డేస్ బ్యాక్. మబ్బుగా ఉంది కదా, చల్లగానే ఉంటుందండి, ఎండలు లేవని చెప్పి అన్నారు అందరూ లైవ్ లో. మార్నింగ్ అంతా ఎండగా ఉన్నా ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లబడుతుంది. అవునవును,
1: మన షో స్టార్ట్ అయింది.
0: అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి
1: చెప్పండి.
0: చెప్పాలి, మీరే చెప్పాలి. ఏం పాట ప్లే చేయమంటారు?
1: పాట అండి.
0: ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నారు పాట అడుగుతుంటే?
1: అంటే అలా కాదు, మేడంగారు వస్తే వేరే పాటలు అడుగుతాను. నేను వేరే పాట ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ.
0: అవునా?
1: మేడంగారు వస్తే ఆ పాట ప్లే చేయకూడదు అని చెప్పి ఆగిపోయాను. అది అంతకన్నా ఏం కాదు. ఏమంటే చాలా కాలం అయింది కదండి ఆకలి రాజ్యం పాట. ఏంటి?
0: ఏదండి ఆకలి రాజ్యం?
1: చాలా
0: కన్యపిల్లవనియా,
1: సాంగ్ వేయండి.
0: తప్పకుండా.
1: ఇప్పుడు ఎండ బాగుంటున్నాయి కదండి, ఏమన్నా దాని గురించి టిక్టాక్ చెప్పండి.
0: చెప్పడానికి ఏముందండి, ప్రతిరోజు మన ఎఫ్ఎం లో ప్లే అవుతూనే ఉన్నాయి, అందరికి తెలిసినవే సమ్మర్ టిప్స్ అన్ని కూడా, అంతే కదా?
1: నేను కాదు, నేను చెప్తాను.
0: చెప్పండి చెప్పండి.
1: మనం ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదండి, కాగితం గ్లాసులు అండి. కాగితం గ్లాసులు ఉంటాయి చూడండి, మనం టీలు తాగటం, టీలు అనేది ప్లాస్టిక్ గ్లాసులతో తాగుతాం టీ.
0: అవునండి అవునవును.
1: 4 వేసే ప్లాస్టిక్ గ్లాసులు తెస్తారు, ఆ ప్లాస్టిక్ గ్లాస్ లో తాగకూడదండి.
0: అవునండి అవునవును,
1: తెలుసండి అది.
0: అవునండి, తాగకూడదని చెప్తున్నారు. మరి తయారు చేయడం మానేస్తే చెక్క తాగడం కూడా మానేస్తారు కదా?
1: ఏంటండి?
0: తయారు చేయడం మానేస్తే చక్కగా తాగడం కూడా మానేస్తారు కదా అంటున్నా.
1: అలా కాదు కదా, తయారంటే వాళ్ళ వృత్తి అండి అది. మనం తయారు చేయకూడదు అనుకోవడం ఎన్ని ఎన్ని ఫ్యామిలీలో బతుతా
0: ఉంటాయి.
1: మనం కొద్దిగా మనం అట్ట కొద్ది జాగ్రత్త ఉండాలి, అది మన జాగ్రత్త వహించాలి.
0: మరి వాళ్ళు తయారు చేస్తే మనం తాగకుండా ఎలా ఉంటాం చెప్పండి? వాళ్ళు అమ్ముతూ ఉంటే మనం తాగేస్తూ ఉంటాం కదా. మనం ప్రత్యేకించి ఒకరిద్దరు మానేసిన వాళ్ళు మాన తయారు చేయడం మానరు కదా అలాగని. అంటే ఏమి లేదండి, అందులో ఉన్న కెమికల్స్ అన్ని కూడా మనకి టీలో గానీ లేదా కాఫీలో గానీ వచ్చి మన ఆరోగ్యం పాడవుతుందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అంతే. మరి ఇది వరకు చూడండి, గాజు గ్లాసుల్లో తాగడం, మనం టీ తాగాలంటే గాజు గ్లాస్ లో టీ తాగేవడం గుర్తుందా? టీ షాప్ కు వెళ్ళినా హోటల్ కి వెళ్ళినా మరి పింగాణి వస్తువులు గాజు వస్తువులు ఇవన్నీ బాగా ఎక్కువయ్యాయి ఇప్పుడు. అలాగే మట్టి పాత్రలు కూడా ఎక్కువ వాడుతున్నారు కదండి ఇప్పుడు, అవి కూడా వాడుతున్నారు. ప్లాస్టిక్ ఎక్కువ వాడద్దు అంటున్నారు కాబట్టి అన్ని అవాయిడ్ చేస్తున్నారు అందరూ.
1: చెప్పండి.
0: చెప్పండి.
1: ఎండాకాలం చల్లగా చల్లటి మధ్యలో తాగాలనుకుంటాం కదా మనం, చల్లగా మంచిగా తాగాలనుకుంటాం. తాకుకోవాలి, ఫ్రిడ్జోళ్ళు తాకుండా తేడా చేస్తుంది. అన్నిట్లో కొండలో నీళ్ళు కొనుక్కోవాలంటే కొండలు చాలా కాస్ట్ గా ఉంటాయి. అన్నిట్లో కొండలో నీళ్ళు తాగితే కొద్దిగా మట్టి వాసన టైప్ లో వస్తాయండి. అలా కాను, మనం రోజు తాగుతూ ఉంటాం, బిజినెస్ తాగుతాం కదా రోజు మన టైలు. అప్పుడు ఏంటంటే ఆ బిల్లు పొట్ట కట్టుకుని తడుక్కొని తాగితే చాలా మంది చాలా కూలింగ్ అవుతాయండి.
0: అవునండి అవును, చల్లగా ఉంటుంది.
1: చల్లగా ఉంటుందండి. మనం మన హెల్త్ ఒక రేంజ్ లో వెళ్తాండి.
0: అవునా?
1: బిందులో నీళ్లు వాడిన తర్వాత మనం కుండలో నీళ్లు వాడితే డిఫరెంట్ వస్తుంది. అది మనం యథాస్థితిగా మనం రన్నింగ్ లో అలా వెళ్ళిపోతూ ఉండాలంటే అలా చేయడం మంచిదండి.
0: ఓకే ఓకే, సూపర్ బండి.
1: అదండి అదండి,
0: అందరికి చక్కగా మంచి టిప్ చెప్పారు. ఇంకేం కావాలి చెప్పండి?
1: ఏంటండి
0: మంచి టిప్ చెప్పారు అయితే, సూపర్ బంటున్నా.
1: అదే అదే కదా
0: చెప్పండి. మరి ఇందుకు సాంగ్ ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు?
1: సాంగ్ ఎవరికైనా మేడం గారికి
0: నాకా
1: మా విజయ మేడం గారికి
0: ఓకే ఓకే
1: ఆ సాంగ్ బాగా ఇష్టం మీరు పాడారు కూడా ఒకసారి ఛానల్ అలంకారంగా పాడారు
0: భయపడి ఉంటారు
1: మర్చిపోలేదండి కొన్ని కొన్ని అలా జ్ఞాపకాలు
0: అదే భయపడిపోయి ఉంటారు రేడియో కట్టేసి ఉంటారు అప్పుడు
1: అబ్బాయిలే వాళ్ళండి సచిన్ టెండూల్కర్ అంటుండీ మీరు ఉదాహరణ చెప్తానండి మీ పక్కన ఏదుకుంటే ఎవరు వచ్చినా అర్జున్ సింహన్ అర్జున్ వచ్చిన మొదలు జాంగ్రీన్ చేసేస్తారండి అలాంటి వాళ్ళు మీరు భయపడి పారిపోయారంటే నేను ఇంకేం చెప్తాను మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు అభిమానులు మమ్మల్ని డిసప్పాయింట్
0: చేస్తారండి టైం అయిపోతుంది చాలా మంది పాపం వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి పెట్టరా అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరలా మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం విని ఆనందించండి

0: లిజనర్స్, మరి చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి, మరొక కలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్
1: ఈవినింగ్. శుభ సాయంకాలం అండి. బాగున్నారా?
0: బాగున్నా. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఏ మేడం గారు, బాగున్నారా? హిమవంత్ కుమార్, విజయవాడ.
0: హిమవంత్ కుమార్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: మీరు వచ్చారనే చేశాను ఇవాళ.
0: అవునా? ఓకే ఓకే.
1: దొరకదు కూడా.
0: అవునా?
1: ఏం దొరకాలంటే ఫోన్ పడేగా కరోడ్ పడి కోటి రూపాయలు పెంచినట్టే.
0: అయ్యో బాబోయ్, అవునా? ఓకే, ఎలా ఉన్నాయి విజయవాడలో ఎండ్లు, ఎలా ఉన్నాయండి?
1: బొంబలు ఉన్నాయండి, మామూలు భయంకరంగా ఉన్నాయి.
0: అవునా?
1: బాగున్నాయి.
0: ఓకే ఓకే, చెప్పండి సాంగ్. ఏ సాంగ్ విందామంటారు ఈరోజు?
1: మంచి పాట మీదే ఇచ్చేయండి, చాయిస్ మీదే, వాయిస్ మాది కదా.
0: ఓకే ఓకే, పాట అయితే మమ్మల్ని ప్లే చేసేయమంటారు అయితే? తప్పకుండానండి అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: పావుల కుంకుమ పూల జవ్వనే
1: లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
2: హలో
1: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ ఈవినింగ్ అండి. నేను నాగేశ్వరరావు. నాగేశ్వరరావు ఎందుకంటే భద్రా.
1: ఓకే ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా?
2: బాగున్నాను మేడం.
1: ఓకే చెప్పండి.
2: హలో
1: చెప్పండి చెప్పండి.
2: ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు

0: నాలో నేను అనే పాట,
1: నాలో నేను,
0: నాలో నేను అనే పాట ప్లే చేయండి అభిషేకం.
1: ఓకే, తప్పకుండా ప్లే చేద్దామండి.
0: అయితే నేను కవిత చెప్తానండి, రేడియో 90 వసంతాల రేడియో గురించి చెప్తాను.
1: చెప్పండి.
0: పగలంతా శ్రమించి పొత్తిళ్లలో ఒదిగి రాత్రిళ్ళు నిద్రించే అలసిన గుండెలపై ఆనందంగా పెట్టుకొని పరవశాన వింటూ వింటూ గుర్రు పెట్టి నిద్రపుచ్చే నిద్దుర రాణి రేడియో. కథా కవిత పద్యరాగాల వినోదాల విహంగ తీతువు స్వీ అను సిగ్నేచర్ ట్యూన్ తో సుప్రభాతాన మేల్కొల్పు తుమ్మెద నాదాల జుంకారిణి. కేయూరాణి నభూషయంతి పురుషం ఆరాణ చంద్రోజ్వల అలనాటి మేటి సాంస్కృతిక శ్లోకాల పాఠాల ప్రవల్లిక ఇప్పటి యాంత్రిక అనుసంధాల హరిణి. న్యూస్ ఆన్ ఎయిర్ ఆల్ ఇండియా రేడియో అరచేతి వద్దికై ప్రతివారికి వినిపించే శ్రవణ యంత్రాల చరవాణి. మనసు మెచ్చే మార్గ నిర్దేశికి నిర్దేశిక సాధని సాధనం. అందరికీ నేస్తం రేడియోనే, రేడియో నాగేశ్వరరావు ఎనుగంటి.
1: ఓకే, నాగేశ్వరరావు గారు సూపర్ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే రేడియో ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు మీరు?
0: నేను వినేది 1968 దగ్గర నుంచి రేడియో శ్రోతని, ఆ తర్వాత మెకానిక్ ని, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అంతా రేడియో ఫీల్డ్ నా జీవితం.
1: 1968
0: అవునండి.
1: వావ్ సూపర్. అప్పటి నుంచి వింటున్నారు రేడియో?
0: అప్పటి నుంచి శ్రోత. కొన్నాళ్ళు శ్రోతగా వింటూ రేడియో అసలు తయారు చేస్తే ఎలాగుంటుంది, బాగు చేస్తే ఎలా ఉంటది, చెడిపోయిన వాటిని బాగు చేయడం ఎలా అనే కాన్సెప్ట్ తీసుకొని నేను ఈ ఫీల్డ్ ఆర్ఎన్ టీవీ దాంట్లోకి ఆ సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళిపోయారండి.
1: ఓకే సూపర్ అండి.
0: ఇప్పుడు రేడియో మెకానిక్ చేస్తున్నాను, కొన్ని తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఇప్పుడు వచ్చాయని ఎల్ఈడి ఎల్సీడి టీవీలు కదా.
1: అవునండి అవునవును.
0: రేడియోలు అంటే ఎఫ్ఎంలు అంటే కొత్తగా మామూలు లోకల్ స్టేషన్ అయితే చేసి ఇవ్వగలను ఎవరన్నా కావాలని వాళ్ళకి.
1: ఓకే సూపర్ బండి. మరి 1968 నుంచి కూడా రేడియో వింటున్నాను అంటున్నారు సూపర్ బండి.
0: వింటామంటా రేడియోకి మళ్ళీ అన్ని స్టేషన్లకి లెటర్స్ అభిప్రాయాలు కార్యక్రమాల పైన అభిప్రాయాలు కూడా రాస్తూనే
1: ఉంటున్నాయి. అవును, ఆఫ్టర్నూన్ మనకి లైవ్ కూడా పంపిస్తూ ఉంటారు కదా, ఎస్ఎంఎస్ చేస్తుంటారు కదా.
0: అవునండి, లైవ్ కూడా పంపిస్తుంటారు.
1: అవునవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: చాలా సంతోషం, ధన్యవాదాలండి.
1: ఓకేనండి, మరి మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరొక కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం. శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం.
1: మీ అభిమాన శ్రోత పుల్పాటి వెంకటేష్ మైదూర్నగర్ ఫోన్ చేస్తున్నా మేడం.
0: వెంకటేష్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: చాలా బాగున్నా మేడం, చాలా హ్యాపీగా ఉన్నా మేడం. ఎందుకంటే మీకు కాల్ కలిసి నాకు జస్ట్ జనవరిలో తీసుకున్నారు మేడం.
0: అంతా కూడా గుర్తుపెట్టుకున్నారా, జనవరిలో తీసుకున్నానని? ఓకే,
1: అదే మీ అభిమానం అట్లా ఉంటది మేడం. మీ పైన, మీ విష్ణురెడ్డి పైన మీరు చేసే యాంకర్స్ అన్ని బాగుంటాయి మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. పంపిస్తూ ఉంటారు కదా ఆఫ్టర్నూన్ లైవ్ కి మనకి.
1: ఇంకో మాట మేడం
0: చెప్పండి,
1: మా పెళ్లి రోజు మే 8 నుంచి మీరు లైవ్ లో వచ్చిండ్రు. ఆ రోజు పూర్తిగా మీ షోనే అయినా అయినా దర్శనంకి పోతున్నాం మేడం. మా బాబు అంటున్నాడు, ఏం డాడీ ఫోన్ వచ్చున్నాం దర్శనం కావాలని అంటే, మా మేడం వచ్చిందబ్బా ఆగు అన్న. ఆ రోజు 5:30 వరకు ట్రై చేసాం మేడం.
0: అయ్యో,
1: అయినా మా కాల్ తీసుకోలేదు. నెక్స్ట్ రోజు శనివారం మళ్ళీ వచ్చిండ్రు మీరే. మా మా బాబాయ్ ఏం డాడీ మీ మేడం విజయ మేడం అంటే అంత అవును అన్న.
0: అయ్యో,
1: ఆ రోజు కూడా తీసుకోలేదు మేడం.
0: అది మరి చాలా మంది చేస్తూ ఉంటారు కదా, బిజీ బిజీ వస్తూ ఉంటాయి కదా కాల్స్ అనేది. మనకి సాంగ్ అయిపోతుంది అనే టైంలో ఏ కాల్ వస్తే కాల్ తీసేసుకుంటాం అంతే.
1: బాలాజీ ఫోన్ చేసింది మేడం, మంచిగా మీ షో బాగుంటుంది అంటున్నారు.
0: ఓకే ఓకే, అప్పుడు ఆ రోజు మీరు మెసేజ్ పెట్టినట్టున్నారు కదా సరదాగా కాసేపు కార్యక్రమానికి.
1: అవును మేడం,
0: అవునవును. ఓకే,
1: మేము హ్యాపీగా నడుస్తుంది మేడం. మాది 28 పూర్తి
0: అయ్యాము.
1: ఈ సందర్భంగా మేడం
0: చెప్పండి,
1: శ్రీశైలం కోటప్పకొండ కోయినా మేడం, అందులో ఒక పాట ఉంటుంది మేడం, ఇది ప్రేమాభిషేకంలో
0: కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా.
1: ఆ పాట వేస్తారని మన శ్రోతలు కూడా మంచి అల్లరిస్తారని. మళ్ళీ నాకు ఎప్పుడైనా మీరు లైవ్ వచ్చినప్పుడు తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. విజయ మేడం గారికి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. మా మేడం కూడా చెప్తుంది మేడం, మా మేడం
0: మాట్లాడుతుంది.
2: హలో మేడం,
0: నమస్తే అండి.
2: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నాను. పులిపాటి సత్యవతి గారు పంపిస్తూ ఉంటారు కదా, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి అని పంపిస్తూ ఉంటారు ఆయన.
2: అవును మేడం, అవును మేడం. మంచి చదువుతారు మేడం, 12 వస్తుంది కదా ప్రోగ్రామ్,
0: వింటూ ఉంటారా?
2: ఇంటాం మేడం, ప్రత్యేకంగా ఎంత పనులు ఉన్నా పనులు లేకుండా 12 కరెక్ట్ పెడతారు మా ఆయన.
0: అవునవును, పెడుతూ ఉంటారు కదా మెసేజ్లు, పెడుతూ ఉంటారు. ఓకేనండి,
2: పిల్లల పేర్లు కూడా పెడతాడు, మంచి చదువుతారు మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: ఓకే మేడం.
0: ఓకేనండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం. లిజినెస్, మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన మస్తు టైంపాస్ కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి పాటలు అయితే విన్నాం కదా, తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: FM 90.4.
1: Hi listeners, good evening. Welcome to Career Choice. జేఈఈ అడ్వాన్స్డ్ మినహా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్షలన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. మంచి ర్యాంక్ పొందిన వారికి పేరున్న సంస్థలోనే సీటొస్తుంది. మధ్యస్థంగా ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి అసలైన కష్టం. కాలేజ్ ఎంపికలో వారి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏది మంచిదన్న పరిస్థితితో ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సాధారణంగా ఎంపిక విషయానికి వచ్చేసరికి చాలా మంది విద్యార్థులు ఓ 10 ఇంజనీరింగ్ కాలేజీని తీసుకుంటారు. అక్కడి క్యాంపస్ రిక్రూట్మెంట్స్, వార్షిక ప్యాకేజ్ వివరాలు తెలుసుకుంటారు. మరి అక్కడికే పరిమితమైతే మరికొన్ని మంచి కాలేజీలను మిస్ కావచ్చు. నిజానికి సీట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సాధ్యమైనన్ని కాలేజీలను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. మరి బ్రాండ్ ఇమేజ్ అనగానే ఐఐటి లాంటివి గుర్తుకొస్తాయి. అక్కడ నాణ్యమైన విద్య అనేది లభిస్తుంది. పూర్వ విద్యార్థుల ప్రతిభ, అక్కడి ప్రొఫెసర్లు, విద్యార్థుల పరిశోధనలు ప్రామాణికంగా ఉంటాయి. మరికొన్ని కాలేజీలకు బాగానే పేరుంటుంది. అవి ప్రామాణిక అంశాలతో కాకుండా తమ ప్రచారంతో సంపాదించినవి. చిన్న కాలేజీలు, కొత్తగా ఏర్పాటైనవి ఆ స్థాయిలో ప్రచారానికి వ్యయించేయడం. అందుకే కొన్ని చిన్న కాలేజీలు నాణ్యమైన విద్యను అందించినా ఆ స్థాయి ప్రచారాన్ని అందుకోలేక వెనుకబాటు పడతాయి. అందువల్లే కొత్త చిన్న కాలేజీలు రిక్రూటర్లను పెద్దగా ఆకర్షించలేవు కూడా. అలాంటి వాటిని పరిగణలోనికి తీసుకోవాలి. ఒక కాలేజీలోని ఫ్యాకల్టీ విద్యార్హతలు ఏమిటన్నది తప్పక పరిశీలించాలి. అధ్యాపకులు పిహెచ్డీ ఎంతమందికి ఉందన్నది తెలుసుకోవాలి. మరి డిగ్రీ లేనప్పటికీ కొందరు మంచి అధ్యాపకులుంటారు, అలా ఎందరున్నారు అనేది కూడా పరిశీలించాలి. నాణ్యమైన విద్యను పొందేందుకు అధ్యాపక విద్యార్థి నిష్పత్తి అతి ముఖ్యమైనది. విద్యార్థుల సగటు సంఖ్య తక్కువగా ఉండే తరగతి గదుల్లో నాణ్యమైన విద్య లభిస్తుంది. సరిపడా అధ్యాపకులు లేని పక్షుల్లో ఉన్నవారిపైనే పనిభారం అంతా పడుతుంది. దాంతో వారు స్వీయ పరిశోధనకు సమయం కేటాయించుకోలేరు. సరైన రీతిలో అసైన్మెంట్లను, ప్రాజెక్ట్ వర్క్ ను విద్యార్థులకు ఇవ్వలేరు. అక్కడి అధ్యాపకులు ఎవరైనా పరిశోధన చేస్తుంటే వారికి తప్పకుండా ఆయా రంగాల్లో వస్తున్న మార్పులపై సరైన అవగాహన ఉంటుంది. అలాంటి వ్యక్తులు మంచి బోధనను అందిస్తారు. దానికి తోడు అక్కడ సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహిస్తున్నారా అన్న విషయాన్ని కూడా పరిశీలించాలి. చేరాలనుకుంటున్న విభాగంలో ల్యాబ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. అందులో ఆధునిక పరికరాలు ఉన్నాయా, ఉంటే విద్యార్థులంతా ఒకేసారి ప్రయోగాలు చేసేందుకు సరిపడా ఉన్నాయా అన్నది కూడా తెలుసుకోవాలి. విద్యార్థుల సంఖ్యతో పోల్చినప్పుడు సగటున ఎన్ని పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయో కనుక్కోవాలి. లైబ్రరీకి ఈ జర్నల్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఎంత తలసరి బ్యాండ్ విడ్త్ ఉంది, తరగతి గదులు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, స్క్రీన్లు, ఆడియో సౌకర్యం ఉందా, క్రీడల నిర్వహణ ఎలా ఉంది లాంటి అంశాలను కేవలం ఆయా కాలేజీల వెబ్సైట్ల నుంచి మాత్రమే పొందలేం. అందుకోసం ప్రస్తుత లేదా తెలిసిన నమ్మకమైన పూర్వ విద్యార్థులతో సంభాషించడం ఉత్తమం. వీలైతే వాటి పరిశీలనకు ఆ కాలేజీని సందర్శించడం మరో మార్గం. చేరబోయే సంస్థకు యూనివర్సిటీ స్థాయి ఉండే పక్షుల్లో అక్కడ కొత్త ఆలోచనలకు, అకాడమిక్ స్వేచ్ఛకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంతకాలంగా మనుగడలో ఉందన్నది ముఖ్యమే. అది పూర్తి రెసిడెన్షియల్ క్యాంపస్ అయితే అక్కడ నేర్చుకునే వాతావరణం అధికంగా ఉంటుంది. సిలబస్ ను తరచుగా మారుస్తున్నారా, అక్కడ ఎన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి వంటివి తెలుసుకోవాలి. సదరు కాలేజ్ లేదా డీమ్డ్ యూనివర్సిటీలో ఎన్ని ఎలక్టివ్ అందుబాటులో ఉన్నాయి, అవి ఉద్యోగాలకు పనికొచ్చేవా లేక ఉన్నత విద్యాభ్యాసానికి ఉపకరించేవా కూడా తెలుసుకోవాలి. ఆ సంస్థలోని విద్యార్థులు ఎక్కువగా ఉన్నత విద్యకు వెళ్తున్నారంటే అక్కడ మంచి అభ్యాసన వాతావరణం ఉన్నట్లే. అక్కడ విద్యార్థులు గేట్, క్యాట్ లాంటి పరీక్షల్లో చూపిన ప్రతిభ కూడా గమనించాలి. ఆ కాలేజ్ లేదా వర్సిటీ 10-15 ఏళ్లుగా మనుగడలో ఉంటే దానికి పూర్వ విద్యార్థుల సంఘం ఉందా అని కూడా చూడాలి. ఒకవేళ లేని పక్షంలో ఆ కాలేజీని వారే పట్టించుకున్నప్పుడు మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉందా అనేది కూడా తెలుసుకోవాలి. ఇక నాక్, ఎన్బిఏ గుర్తింపు అనేది తప్పనిసరి. మరి ఇంత సమాచారం కనుగొనడం చాలా కష్టమని మీరు భావించవచ్చు. అయితే అన్ని కాలేజీల సమాచారం సేకరించాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఎంచుకోవాలని భావించే కాలేజీల గురించి సేకరిస్తే చాలు, అప్పుడు అదంతా కష్టం కాబోదు. కాలేజ్ వెబ్సైట్ కూడా ఈ విషయంలో తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరిలో సహజ మేధస్సు అంతర్లీనంగా ఉంటుంది. అది వికసించేందుకు భౌతిక వాతావరణం తోడవ్వాలి. కుటుంబ నేపథ్యం, ఉత్తమ సహచర్యం, లక్ష్యం, ఆ దిశలో పయనం లాంటివి వికాసానికి తోడ్పడతాయి. అంతే తప్ప ఏదో ఒక కాలేజీలో విద్యాభ్యాసం చేయడం మూలంగానే అన్నీ సాధ్యం కావు. అలా అని కాలేజ్ ప్రాధాన్యం తగ్గించలేం. మంచి కాలేజీలోని విద్యార్థి ప్రతిభ వికసిస్తుందన్నది నీకు తేలిన నిజం. విద్యార్థి దశలోని అవగాహన, విశ్లేషణ, అన్వయం అనేవి అలవడతాయి. లిస్నర్స్, మరింతవరకు మనం కెరియర్ చాయిస్ కార్యక్రమంలో కాలేజ్ ఎంపికలు ఎలా వ్యవహరించాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చక్కటి పాఠం విందాం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: మరి స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
0: బంగినపల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
0: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: బ్యాక్ టు కెరియర్ చాయిస్ లిజినెస్. ఈనాటి కెరియర్ చాయిస్ కార్యక్రమంలో ఇప్పుడు మనం కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ రానున్న విద్యా సంవత్సరానికి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ని ప్రకటించింది. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్య రంగాల్లో ప్రతిభ కనబర్చి 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాలలకు ఈ స్కాలర్షిప్ను అందిస్తారు. మొత్తం ఇవి 650 కాగా, సంప్రదాయ కళాకారుల కుటుంబాలు సహా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు తోడు ప్రత్యేక వర్గాలకు నిబంధనల మేరకు రిజర్వేషన్ ఉంటుంది. గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న బాలలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 2012 జులై 1 నుంచి 2016 జూన్ 30 మధ్య ఈ బాలలు జన్మించుండాలి. May 31 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. లిజినెస్, ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 9,195 టెక్నికల్ ట్రేడ్స్ మెన్ పైనీర్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోబ్లర్, కుక్, డ్రైవర్, టైలర్ తదితర పోస్టులున్నాయి. ఇక అర్హత వచ్చేసి 10th లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్లో సాంకేతిక నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ May 19. అలానే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో 1,865 అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో తెలంగాణ 164, ఆంధ్రప్రదేశ్లో 303 ఖాళీలున్నాయి. ఇక అర్హత వచ్చేసి ఈ ఏడాది April 1 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో మాట్లాడటం, రాయడం, చదవడంలో నైపుణ్యం ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ May 19. ఇక అలానే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయ్పూర్ డివిజన్లో 1,644 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాయ్పూర్, వేగన్ రాయ్పూర్ డివిజన్లలో ఈ ఖాళీలున్నాయి. ఇక ట్రేడ్లు వచ్చేసి ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, సెనోగ్రాఫర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్ తదితరాలు. అర్హత వచ్చేసి కనీసం 50% మార్కులతో 10వ తరగతికి తోడు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. ఇక ఎంపిక విషయానికొస్తే 10th ITI ట్రేడ్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికంటుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ June 4. ఇక అలానే హైదరాబాద్లోని DRDOకు చెందిన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటర్ BA లేదా బీటెక్ విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు కోరుతోంది. కోర్సు మొదటి ఏడాది ఆఖరి ఏడాదిలోకి 2026-27 ప్రవేశించే వారికి వీటిని ఉద్దేశించారు. విభాగాలు వచ్చేసి ECE 40, CSE 25, మెకానికల్ ఇంజనీరింగ్ 10. స్టైఫెండ్ వచ్చేసి 30,000 రూపాయలు 2 విడతల్లో చెల్లిస్తారు. దరఖాస్తుకు ఆఖరి తేదీ May 15. ఇక అలానే హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వివిధ డిప్లొమా ప్రోగ్రాంలలో ల్యాటరల్ ఎంట్రీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ బౌల్డ్ మేకింగ్ 9 సీట్లు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 6 సీట్లు, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ 7 సీట్లు, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 8 సీట్లు. అర్హత వచ్చేసి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్ష ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలుంటాయి. దరఖాస్తుకు ఆఖరి తేదీ May 31. లిజినెస్, మరింతవరకు కెరీర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో బడి కలుద్దాం. అంతవరకు సరే, నమస్కారం.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1911 93.

హై లిస్నర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఎట్టకేలకు దళపతి విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఆయన నటించిన జననాయకన్ విడుదలపైనే ఉంది. మరి చెన్నైలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఈ మూవీ నిర్మాత వెంకట్ కె నారాయణ్ ను మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు, మేము సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ కోసం ఎదురు చూస్తున్నాం, అది ఎంత త్వరగా వస్తే అంత త్వరగా సినిమాను విడుదల చేస్తాం. విజయ్ తమిళనాడు సీఎం కావడం చాలా ఆనందంగా ఉంది. విజయ్ సార్కు అభినందనలు. మరి ప్రజలకిచ్చిన హామీలు ఆయన నెరవేరుస్తారని నమ్మకం ఉంది అని అన్నారు. ఇక జననాయకం చిత్రాన్ని హెచ్ వినోద్ తెరకెక్కించారు. సెన్సార్ నిబంధనల కారణంగా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక అలానే మరొక మూవీ గురించి తెలుసుకుందామండి. పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం పురుష. వీరో పులవల దర్శకత్వం వహించారు. బత్తుల సరస్వతి సమర్పణలు కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయించ కొక్కుర, విషిక, హాసిని, సుధీర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో సినిమా ఈ నెల 22న విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది, నిర్మాతగా మా నాన్నగారు అనుకున్న స్థాయిలోనే సినిమా తీశారు, అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అన్నారు. నేను మళ్లీ రవా, జెర్సీ, మసూదా చిత్రాలకు పనిచేశాను. ఈ కథని ఎలా అనుకున్నానో అలానే తీయగలిగాను. సమ్మర్ స్పెషల్ గా మా సినిమాని మీ ముందుకు తెస్తున్నాం అని చిత్ర దర్శకుడు వీరు పులవల తెలిపారు. లిసనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
0: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
1: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
0: సమ్మర్ అంటేనే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. దృశ్యం 3 హిట్ అయితే మరో రెండు భాగాలు కూడా రావచ్చు. మరిందరూ జార్జ్ కుట్టి ప్రతి కదలిక ఆలోచిస్తుంది. ఆయన తన కుటుంబం కోసం ఏదైనా చేస్తాడు అని చెప్పేది ఈ చిత్రం. క్లైమాక్స్ ప్రత్యేకంగా ఉండనుంది అని హీరో మోహన్ లాల్ అన్నారు. ఆయన కథనాయకుడుగా జీతో జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 3 ఈ ఫ్రాంచైజీలోని మొదటి రెండు భాగాలు సాధించిన సంచలన విజయాలకు కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. మరి ఈ కార్యక్రమంలో జీతో జోసెఫ్ మాట్లాడుతూ ఈ సినిమాలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలుంటాయి, అయితే ఈ చిత్రం మొత్తం అవే ఉంటాయని అధిక అంచనాలు పెట్టుకోకండి. ఇందులో కుట్టి ఆయన కుటుంబ భావోద్వేగాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాను అని పేర్కొన్నారు. లిజనర్స్, మరి దృశ్యం 3 కి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. సువీక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యథార్థ సంఘటన ఆధారంగా కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమ కథా చిత్రం దూరదర్శిని. కలిపింది ఇద్దరిని అనేది దీని ఉపశీర్షిక. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయశంకర్ రెడ్డి, పాటిమీది సంతోష్ నిర్మించారు. సినిమా నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది, పల్లెటూరులో విహరించిన అనుభూతి కలుగుతుంది, పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి అని తెలిపారు. అరుణాచలంలో భిక్షాటన చేసే ఓ పెద్దాయన చెప్పిన లైఫ్ స్టోరీని ఈ చిత్ర కథ. యథార్థ సంఘటన చుట్టూ అల్లుకున్న కథ ఇది అని హీరో సువీక్షిత్ తెలిపారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంక కలికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తృప్తి దిమ్రి కథనాయిక, వివేక్ ఒబ్రాయ్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా చిన్న విరామం తర్వాత హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ను ప్రారంభించుకుందని సమాచారం. మరి సుదీర్ఘంగా సాగనున్న ఈ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిపింది. పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ గా

రాణిస్తాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ శక్తివంతమైన ఐపీఎస్ అధికారి పాత్రలు అలరించనున్నారు. మరి ఆయనందరూ మూడు భిన్న లుక్స్ లో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. లిజనెస్, మరి స్పిరిట్ మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం పెద్ది మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకుందాం. పెద్ద చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు రామ్ చరణ్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
1: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
0: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
1: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో తీన్మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: Vishnu FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు థీన్ మార్ లిజనర్స్. ఇవాళ థీన్ మార్ ప్రోగ్రామ్ లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే వేద. మరి ఇవాళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఏ సాంగ్స్ ప్లే చేయబోతున్నానో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్ లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేయబోయే ఫస్ట్ సాంగ్ వచ్చేసి దేవదాస్ మూవీలో ఐశ్వర్య రాయ్ అండ్ మాధురి దీక్షిత్ గారు కలిసి డాన్స్ చేసి మనందరిని మెస్మరైజ్ చేసిన సాంగ్, అదే అండి డోలా రే డోలా రే డోలా రే డోలా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి కవిత కృష్ణమూర్తి గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడారండి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ordo, MNAMS, FIAS, Yemkulu Mariyu, Keela Vaidhi Nipunulu.
0: Virigina Yemkulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidhyam Cheyabadanu.
1: Arogyashree, EHS, Arogya Bhadrata, ESI, Mariyu, Anni Rakamula, Insurance Lo, Surgery Cheyabadanu.
0: Ma address?
1: Sindhu Skin and Specialty Clinics, Virama Park, Eduruga, Bhimavaram.
0: Cell 85001-36630.
2: ఓకే, ఒక తమిళ్ సాంగ్ అయిపోయింది, ఒక హిందీ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీకోసం నేను ప్లే చేయబోయే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నాగశౌర్య అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన చెలో మూవీలో రాహుల్ సుప్లిగంజ్ గారు పాడిన డ్రంక్ అండ్ డ్రైవ్ సాంగ్. అదేనండి, టిక్కుల పవే టిక్కుల పవే చిక్కి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: లిసనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం ఒక హిందీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, మన షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ గారి కాంబినేషన్ లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లే.

జాయింగే మూవీలో నుంచి మెహందీ ఇలాగా కెరక్నా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ నైతే లతా మంగేష్కర్ గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు పాడారండి. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
2: బయట దొరికే రంగునీళ్లొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
1: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
2: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి జోష్ ఫుల్ తమిళ సాంగ్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
4: நாங்க வந்துட்டோம்னு சொல்லு, திரும்ப வந்துட்டோம்னு. 10 வருஷத்துக்கு முன்னாடி எப்படி போனோமோ அப்படியே திரும்ப வந்துட்டோம்னு சொல்லு. சென்னை 2018.

0: ஏய், நாங்க எங்கேயும் போலடா, இங்க தான் இருக்கோம், இங்க தான் இருப்போம். டீல் வித் இட்.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa cheyuna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్ లిజనర్స్. ఇప్పుడైతే నేను మీకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ సమంత గారి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో నుంచి రంగమ్మా మంగమ్మా ఏం పిల్లాడు అనే సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది వచ్చేసి మన ఎంఎం మాన్సీ గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
3: లిజనర్స్, ఇప్పుడు నేను మీకోసం నెక్స్ట్ ప్లే చేయబోయ్ సాంగ్ వచ్చేసి రితిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా గారి కాంబినేషన్ లో వచ్చిన క్రిష్ 3 మూవీలో నుంచి రఘుపతి రాఘవ రాజారాం అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ అయితే నీరజ్ శ్రీధర్ గారు అండ్ మొనాలి ఠాకూర్ గారు పాడారండి. ఇప్పుడు జోష్ఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మెలోడియస్ తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేశారు కదండి లిసినర్స్. ఇప్పుడు మీకోసం నేను మన రౌడీ బాయ్ అయిన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీలో నుంచి వచ్చిందమ్మా వచ్చిందమ్మా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ ను పాడింది ఎవరు గుర్తుంది కదండి, అదే అండి మన సిద్ శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదండి లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం లాస్ట్ ప్లే చేయబోతున్న సాంగ్ షారుఖ్ ఖాన్ అండ్ ఆలియా భట్ కాంబినేషన్ లో వచ్చిన డియర్ జిందగీ మూవీలో నుంచి లెట్స్ బ్రేకప్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది విశాల్ దద్లాని గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.